0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Istilamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
4: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

వెల్కమ్ బ్యాక్. మిస్ అయినరా నన్ను? అరే నేనైతే మస్తు మిస్ అయినా. ఒక వారం రోజులు మీ అందరితో ముచ్చట పెట్టకపోతే అయ్యో ఎన్నో రోజులు అయిపోయింది అనిపించింది. చెప్తా ఎందుకు రాలేదని కూడా చెప్తా. బట్ ఐఎమ్ బ్యాక్, వీఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్. నేను మీ ఆర్జే అన్నునే ఉంటా. 7 to 9 చేసేద్దాం. ధూమ్ ధామ్ మాకా. ఎట్లున్నారు మన జనత? మంచి ఉన్నారా? డాలస్ ఏం నడుస్తుంది? లొలి చేసామా మరి? అరే భయ్, ఒక్క వారం మిస్ అయిపోతే బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ నాకు అరే ఏమైపోయినా ఉండమా? అసలు తెసురావా? ఏడిపోయినా ఇది అది అరే అరే చెప్తా చెప్తా చెప్తా చెప్తా చెప్తా చెప్తా ఏడు పోలేదు. వేరియస్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ వైరల్ ఫ్లూ నడుస్తున్నాయి. అందుకని జర మనం సుస్థాయినం. అదే ఇక సుస్థైతే ఇక ఎట్లా వస్తాం చెప్పు. గొంతు కూలబడ్డది, ఇక దానికోసం రాలేకపోయినా. బట్ మీరు నన్ను ఎక్కువ మిస్ కాకండి, బికాస్ ఐఎమ్ బ్యాక్ టు నార్మల్ అండ్ ఐఎమ్ ఫైన్. ఇక లేట్ ఎందుకు? స్టార్ట్ చేసేద్దాం మన ధూమ్ ధామ్ మాకా. ఇవాళ మస్తు ముచ్చట్లు ఉన్నాయి భయ్. నేను చెప్పిన కదా మామూలుగానే వారంలో ఎన్నో ముచ్చట్లు పట్టుకొస్తా. అట్లాంటిది నేను 2 వారాల నుంచి మీతో ముచ్చట్లు పెట్టకపోతే ఇంకా చాలు ఉన్నాయి అనిపిస్తుంది. 2 గంటలు సరిపోతే లేదో నాకైతే తెలియదు. బట్ మీరు కూడా నన్ను మిస్ అయ్యి నాతో ముచ్చట్లు పెట్టాలనుకుంటే కాల్ చేయండి 9726361966. ఈ మధ్య లాస్ట్ వీకే చెప్దాం అనుకున్నా నేను గెస్ కొట్టింది కరెక్టే. మనం ఎప్పుడో చేసిన పాటని అనిరుద్ధ్ మళ్ళా పట్టుకొచ్చేసిండు. ఆ పాటతో స్టార్ట్ చేద్దాం. ఇక లేట్ ఎందుకు? ఏసనాగుల పాట ఇనేసి వద్దాం. వచ్చినాక డీకోడ్ చేద్దాం అసలు ఈ పాట కథ ఏందో. లెట్స్ గో. గంత జనం నాకు కూడా ఉంటే బాగుంటుండే. ఇంకా అనిపిస్తుంది పాటకి. ఇంకా ఎవరు ఆపేరు బాయ్, చాలా ఎంజాయ్ చేసినారు పాటకి.

అది కథ. ఈ పాట ఇప్పటిదాకా ఎంతమంది రీల్ చేసినో తెలియదు కానీ నేనైతే యాక్చువల్లీ ఇంకా చెయ్యలే రీల్, చేద్దాం అనుకుంటున్నా. కానీ ఇంకా అరే బై చెప్పినా కదా రికవరింగ్ పేషెంట్, బట్ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చే వరకు టైం పడుతుంది. కానీ ఇక కొంచెం మోర్ లైక్ యూనో ఇప్పుడు నేను ఏమైనా అంటే లక్కీలీ ఐ వాజ్ నెగిటివ్, కానీ ఇప్పుడు అంతా ఫుల్ ఫ్లూ ఈజ్ ఆన్ ద రైజ్, కోవిడ్ ఈజ్ ఆన్ ద రైజ్. సో మీ పిల్లలు స్కూళ్ళకి పోయి వస్తుంటే మాత్రం బీ కేర్ఫుల్, ఎందుకంటే ఏ టైప్ ఆఫ్ సిక్నెస్ పికప్ అయినా ఎస్పెషల్లీ పండుగ ముందర సిక్ అయితే మాత్రం వేరే సుక్కలు ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి భయ్, ఎందుకంటే ఇట్స్ అప్ ఇన్ ది ఎయిర్ సీజన్, ఫ్లూ సీజన్ వచ్చేసింది. ఇలా ఫ్లూ షాట్లు తీసుకోర్రి, నమ్మేటోళ్ళు కొంతమంది నమ్మరు, ఇక మీ ఇష్టం భయ్, దానికేం చేయలేం. నేనైతే తీసుకుంటా బికాస్ ఎట్లాగో ఎక్స్పోజ్ అవుతున్నాము అమెరికాలో ఉన్నాము అన్నప్పుడు ఫ్లూ షాట్ తీసుకొని వస్తే గిన జర తక్కువ కష్టం ఈరో అనుభవించడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. అందుకని నేనైతే ఎవ్రీ ఇయర్ తీసుకుంటా. కొంతమంది నమ్ముతారు, కొంతమంది ఏమంటారు ఏ నా బాడీని ఫైట్ చేయండి సభయ అది ఇది అంటారు. ఎవరు నమ్మకం వాళ్ళది, మనం ఏం చేయలేం. సో బట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే మిస్ కాకర్రి, పోయి తీసుకొని వచ్చేసేయండి. అండ్ కొంచెం కేర్ఫుల్ ఉండండి, జర ఎవరైనా దగ్గుతున్నారు అంటే లైక్ యునో కీప్ యువర్ డిస్టెన్స్ కొంచెం, ఎందుకంటే పండుగలు వస్తున్నాయి. పండుగలు అంటే గుర్తొచ్చింది నా ఫేవరెట్ పండుగ వచ్చేస్తుంది మండే రోజు, దాని గురించి కూడా మాట్లాడదాం. ఒక చిన్న సెగ్మెంటే చేద్దాం మనం వినాయక చవితి గురించి, ఎస్పెషల్లీ ఇప్పుడు ఏఐ ఎట్లా టేక్ ఓవర్ చేస్తుంది. నేనైతే ఇన్స్టాలో చూసి పిచ్చిదాన్ని అయిపోతున్నా రీల్స్, ఎందుకంటే గణపతులు ఇట్లా మామూలుగానే నాకు క్యూట్ క్యూట్ చిన్న చిన్న పిల్లలని చూడాలంటే మంచిగా అనిపిస్తుంది. అన్నాయిగా గణపతులని క్యూట్ క్యూట్ చేసి వస్తున్నాము అది ఇది అంటే అసలు ఏమన్నా వాడుకుంటున్నామా మనం ఏఐని? అండ్ ఎందుకు వాడుకోవద్దు, కొన్ని సార్లు అట్లాంటి తవ మనకి పెద్ద హాని చేయట్లేదు మంచిగా ఉంటున్నాయి అంటే అట్లాంటివి చేసుకోవచ్చు. ఇక టైం ఎక్కువ ఉన్నోడు మస్తు చేసుకుంటాడు, లేనోడు జస్ట్ నాలంటోడు చూసి ఎంజాయ్ చేస్తాడు చేసే టైం లేకపోతే. 80s ట్రెండ్ నడుస్తుంది, అది కూడా నేను మస్తు తిన్నా, దాని గురించి కూడా మాట్లాడదాము. అండ్ నేను యాక్చువల్లీ ఇవాళ స్పెసిఫిక్లీ లాస్ట్ వీకే మాట్లాడదాం అనుకున్నా బట్ కుదరలే, కానీ ఈ వీక్ మాత్రం ఇరుముడి సినిమా గురించి అయితే జరసేపు మాట్లాడదాం బాయ్. నాకు నేను ఫైనల్లీ సినిమా చూసి వచ్చేసిన అండ్ నాకు సినిమా మస్తు నచ్చింది, డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ నచ్చినాయి నాకు. అందులో ఆ ఎందుకు నచ్చింది అన్నది మాత్రం ఐ వాంట్ టు డూ అ మినీ టాపిక్ టుడే. అండ్ ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ రెజనేట్ అనిపిస్తుంది. సో ఇక లేట్ ఎందుకు, మస్తు ముచ్చట్లు పెట్టుకోవడం స్టార్ట్ చేసేసాం. బట్ అంతకంటే ముందు ఒక మంచి పాట వినేసి వచ్చేసాం, సరేనా? లెట్స్ గో.

Welcome back, listeners. మీరు వింటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ ఆర్జే అనుతోని. నేనుంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3 రేడియో సురభి. సౌండ్స్ లైక్ హోమ్ కదా. సో మనం వెళ్ళిపోదాము. ఇక మనము చెప్పిన కదా, ఐ హ్యావ్ సో మెనీ టాపిక్స్ టు టాక్. ఏడికెళ్ళి షురూ చేయాలి. వెల్ లెట్ అస్ స్టార్ట్ ఫ్రమ్ యునో మన మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ నుంచి స్టార్ట్ చేద్దాము. అదేంటి అంటే, ఇప్పుడు రైట్ నౌ ఎవ్రీవేర్ మనం అందరం గణపతి పండుగ గురించి మాట్లాడుకుంటున్నాం. సో గణపతి పండుగ, ఇక కొంతమంది అడిగినారు ఇట్ సండే వేసుకుంటున్నారా మండే వేసుకుంటున్నారా అని. టెక్నికలీ చాలా మంది నాకు చెప్పింది, నేను కూడా వేసుకునేది యాక్చువల్లీ మండే. ఎందుకంటే మండే రోజు మన దగ్గర వస్తుంది అనేది చతుర్థి. సో గణేష్ చతుర్థి మన దగ్గర అయితే మండే సెలబ్రేషన్ ఈజ్ వాట్ ఈజ్ రికమెండెడ్ అండ్ ఈ ఇయర్ నేను చెప్తున్నాను కదా, నేను చాలా నెలల నుంచి ఉన్నా. సో అంటే ఓ చాలా నెలల నుంచి ఏంది అని అట్లా అనుకోకర్రి. బట్ ఐ హావ్ సీన్ డాలస్ ఆర్ ఫ్రిస్కో బిఫోర్ ఇట్ వాజ్ ది ఫ్రిస్కో, బిఫోర్ ఇట్ వాజ్ డాలస్ మనోళ్ళు యునో దండయాత్ర అంటారు కదా అవన్నీ కాకుండా. బట్ లాస్ట్ కపుల్ ఇయర్స్ నుంచి, ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్, ఇంక్లూడింగ్ మై కమ్యూనిటీ ఆల్సో, యో ఏమి ఎగబడ్డారు బై గణపతి పండుగ. నేను కూడా ఇంక్లూడెడ్ కాదంటలేను. బట్ ఎక్కడో ఒక దగ్గర వి లాస్ట్ అవర్ సెల్వ్స్ అనిపిస్తుంది నాకు, దట్ వి ఓవర్ డిడ్ ఇట్. అందుకే ఈ ఇయర్ చూడండి చల్లబడిపోయినాం, అసలు ఇంత సౌండ్ లేదు. అరే చిన్నగా చేసుకోండి భయ్, లేకపోతే అట్లీస్ట్ దాయిరాలా అంటాం కదా అట్లా మన దాంట్లో మనకు ఉండి, లేకపోతే మీ గల్లీకి మీరు ఆ కమ్రాడరీ పోయింది. We don't have people coming together to celebrate even a smaller scale. Chese pedda cheyale, oh show put up cheyale, massu mandi nilvale, doom da mana show lekka doom damaga cheyale, lekapothe em cheyadu. అరే ఇదేంది భయ్, అసలు ఎంత క్వైట్ అయిపోయిందా, నేను పరేషాన్ అయినా. అండ్ ఈవెన్ ఇప్పుడు అంటే డిమాండ్ కూడా పెరిగింది గణపతులకి. నేను పోతే కొన్ని కొన్ని దగ్గర అయితే ఈవెన్ లాస్ట్ మినిట్ పోయినా కూడా మస్తు గణపతులు ఉంటుండే. ఇప్పుడు 1 వీక్ ముందు రిజర్వ్ చేసుకోవాల్సి వచ్చింది. ప్రతి గణపతికి ట్యాగ్ ఉంది, గణపతి చేతికి బ్యాండ్ వేసుకున్నట్టు సోల్డ్ ట్యాగ్. నేను పరేషాన్ అయినా పోయిన వారం చూసి. ఒకటేమో జర జల్దీ పోలేకపోయినా కదా, చెప్పిన కదా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. సో గొంతు మాట్లాడొస్తలేదు. ఇక మనకి ముందే ఉన్నది వాయిస్ అలా అని అడగలేము కదా. అందుకని ఇక లాస్ట్ వీకెండ్ పోతే నేను పరేషాన్, గణపతులు ఉన్నాయి, అందరు గణపతులకి ట్యాగులు ఉన్నాయి చేతులకి. అరే ఏమైంది భయ్ అని అడితే, ఇది సోల్డ్ మేడం, ఇది సోల్డ్ మేడం. ఓరి అమ్మ మరి సోల్డ్ అయితే ఇందు పెట్టినవరా నువ్వు బయట అంటే, అవి ఇప్పుడు తీసుకోవట్లేదు మేడం, సండే రోజు సాటర్డే రోజు వచ్చి తీసుకోవతారంట. అంటే కరెక్టే, చాలా మంది మనం నాన్ వెజ్ గిన్నెజ్ తింటాం కదా. సో అంత ఇల్లు గిట్ట క్లీన్ చేసుకుని ఒక రోజు ముందు ఇక నిద్ర చేయాలని కూడా అంటారు కదా చాలా మంది. సో అట్లా సండే రోజు తీసుకొస్తాను, నేను కూడా సండే రోజు డోల్ డమాక పెట్టుకొని తీసుకొస్తామని ప్లాన్ చేసేసిన. అంటే చేసినా ఇప్పుడు మా పిల్లలకి ఐ టీచ్ ఇప్పుడు ఇప్పుడు మనోళ్ళు నేర్పియాలనుకుంటున్నారు. కానీ నేను మాస్టర్స్కి వచ్చినప్పుడు అయితే యూ వోంట్ బిలీవ్, చిన్న నేను ఒక్కదాన్ని సింగిల్ ఉన్నా కూడా చిన్న గణపతి పెట్టుకుంటుండే. అప్పుడు మన దగ్గర పెద్ద పైసలు ఉండకపోతుండే, అట్ ద సేమ్ టైం మనకి టైం ఉండకపోతుండే. సో అట్లాంటప్పుడు మేము ఏం చేస్తుండే సార్, పోయి ఓ చిన్న డోనట్ కొనుక్కొచ్చుకుంటుండే. మనం ఏం చేస్తుండే, ఆ డోనట్ ప్రసాదం పెడుతుండే. ఎందుకు పెట్టదు భయ్, గణపతి ఏం కొట్టలేదు, నువ్వు ఉండరాళ్లే చెయ్యి, నువ్వు కుడుములే చెయ్యి, నువ్వు మోదకే చేసి పెట్టాను. ఎప్పుడు గణపతి అడగలే, నీ శక్తికి నువ్వు ఎంత చేయగలుగుతా అంత చేయాలి. సో ఆ జమానాలకి వెళ్ళి కూడా నేను ఒక చిన్న గణపతి చేస్తుండే మనం. అంటే వెరీ ఆర్టిస్టిక్ కాకపోయినా జర ఏదో చిన్నగా ఒక ఇయర్ అయితే చేతితో చేసినా బై, అది మన ఓన్లీ ఇయర్ అనుకుందాం. దాని తర్వాత ఇక కొనుక్కోవడం స్టార్ట్ చేసాం. ఇక మా వాళ్ళు వచ్చినాక ఏమైపోయింది, పెద్ద ఉండాలి గణపతి, ఏ కలర్ కలర్ ఉండాలి గణపతి, సొమ్ములు ఎక్కువ ఉండాలి, ఇక అట్లా కొంచెం డిమాండ్ పెరిగింది అండ్ రిక్వైర్మెంట్ పెరిగింది. కాబట్టి నాకైతే గణపతిని పిక్ చేసుకోవడం అయితే మస్తు మజా వస్తుంది. మా పిల్లలు మా ఆయన ఎంతసేపు అని అంటారు. బట్ నాకు ఒక 1 ఇయర్ వెయిట్ చేస్తా నాకు ఆ గణపతి అంటే మాట్లాడాలని కాదు, కానీ చూస్తే అది ఇట్లా ఈ గణపతి మేరా భయ్ అట్లా అనిపించాలి. సో మస్తు సాగుకొట్టిన ఇయర్ కూడా, బట్ ఫైనలీ నాకు దొరికింది. నాకెట్లంటే గణపతి హ్యాస్ టు ఫీల్ లైక్ యునో పీస్. ఒకటి ఐస్ చూస్తా, కళ్ళు షుడ్ బి కొన్ని అయితే బై యాంగ్రీ గలుస్తాడు. ఏంది ఇంత కోపం గలుస్తున్నాడు గణపతిని తీసుకోపోతే, వచ్చిన వాళ్ళందరినీ కూడా కోపంగా భస్మం చేస్తాడా అనిపిస్తుంది. కొన్ని గణపతులేమో బాగా తీసుకుపోవా ప్లీజ్ అనిపిస్తారు అట్లా. కానీ అంటే ఇక మనం గణపతులే, మనం చేసేటోళ్ళ టాలెంట్ కదా అది, మూర్తికారుల మీద డిపెండ్ అవుతుంది. కానీ ఇక నాలాంటి వాళ్ళు ఏంటంటే వెరీ పిక్కీ.
సో గణపతి ఒకటే, ఐఎమ్ వెరీ పికీ. సో ఇక నేను ఈ గణపతి చూసే ఏ గణపతి బుర్ర చిన్నగా ఉంది, జర దుబ్బగా ఉండాలి, ఇట్లా మొత్తం ఇట్లా లేయర్ లేయర్లు. మనమేమో జిమ్ చేయాలి, మనమేమో తక్కువ తినాలి, కానీ గణపతిని కొనేటప్పుడు మాత్రం మంచి ఇట్లా దుబ్బగా ఉండాలి, ఇట్లా కూసుంటే ఇట్లా ఇట్లా లేయర్ లేయర్లు కనిపించాలి, ఇట్లా మంచిగా కాతే పీతే గరికే గణపతి కావాలి బాయ్ నాకు. అది నా రిక్వైర్మెంట్. మరి మీ రిక్వైర్మెంట్ ఏంది? వెల్ ఐ వుడ్ లైక్ టు నో మీరు ఎట్లా గణపతిని పిక్ చేసుకుంటారో, బికాస్ నేను చెప్పిన కదా ఐ ఆమ్ బిగ్, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అనిపిస్తుంది సెలబ్రేటింగ్ గణేష ఫెస్టివల్ విత్ ఫ్యామిలీ. మీ గణపతిని మీరు చూస్ చేసుకుర్రా, కొన్నారా, ఎట్లా కొన్నారు, ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు, మీకు షేర్ చేసుకోవాలనిపిస్తే కాల్ చేయండి 9726361966. ఇక మనం గణపతి పాట ప్లే చేయకపోతే ఎట్లా చెప్పండి, ఎందుకంటే మన గణపతికి మస్తు పాటలు ఉన్నాయి, బట్ మనము మన మెయిన్ పాట పెట్టకపోతే ఇక ఏమి ఏం మజా వస్తా చెప్పండి. సో అందుకని మీకోసం ఒక మంచి గణపతి పాట ప్లే చేస్తా. అందుకంటే ముందు, బట్ నేను చెప్పిన కదా ఇంకా ఉన్నాయి, మస్తుగా ఉన్నాయి గణపతి విగ్రహాలు, అండ్ చాలా చాలా ప్లేసెస్ లో కూడా ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ మేము రేడియో సురభి నుంచి ఈ వీకెండ్ వీఆర్ డూయింగ్ అ మేక్ యువర్ ఓన్ గణేష. సో సాటర్డే రోజు మా స్టూడియోలోకి వచ్చేసి ఇట్స్ మెయిన్లీ ఫర్ కిడ్స్. మీరేంటంటే వచ్చి క్లే తీసుకొని మంచిగా యూ క్యాన్ డూ యువర్ ఓన్ గణేష అండ్ దెన్ యూ క్యాన్ టేక్ ఇట్ హోమ్. సో మీరు పూజ చేసుకోవచ్చు పిల్లలకి కూడా, దట్స్ అ వెరీ గుడ్ థింగ్. దాని గురించి కూడా మళ్ళీ కొన్ని డీటెయిల్స్ చెప్తా, బట్ దానికంటే ముందు జస్ట్ గో లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఐ విల్ బి రైట్ బ్యాక్. బోలో గణేష్ మహారాజ్ కీ జై.

0: Mr. Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week my office event ki please take care of the catering, okay?
4: Sure.
3: How many people are we expecting?
4: 5K anukuntunna,
3: but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party a leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
5: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ

calibration knowledge, though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ ను నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరిబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్. వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్, మీరింటున్నారు ధూమ్ ద మకామ్. నేను మీ ఆర్జే అను ఉంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. వెల్కమ్ బ్యాక్. మనం మన ఫస్ట్ హాఫ్ అవర్ లో అయిపోయింది కూడా. నేను ఇంకా జస్ట్ ఇలా బ్రష్ చేస్తున్న ముచ్చట్లు అయిపోయింది. ఎవరైనా అరే ఏమైపోయింది లాస్ట్ వీక్ అని ఎవరైనా నాకు కోరిక అయినట్టు వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది, నేను లాస్ట్ వీక్ రాలేకపోయినా అరే సుస్సైన బై ఏం చేయాలి పరి జర గొంతు పట్టేసింది. సో ఇక మనం ఇది చేసేదే ముచ్చట, అది కూడా మనము చేసే లొల్లి అంతకి మన గొంతు ఉండాలి కదా. ఇక గొంతులో పడ్డది అనుకో ఏం ముచ్చట పెట్టాలి మీతో నన్ను రాలే, బట్ వచ్చేసిన ఇప్పుడు బ్యాక్ అన్ని మంచిగా ఉన్నాయి. మా ఇంట్లో అయితే ఎంత నిమ్మలంగా ఉంటారు తెలుసా, గొంతు రాకపోతే అయితే ఇట్ల కొట్టి పిలుస్తుంటా వాళ్ళేమో ఏంది ఏంది ఏంది ఏంది అంటుంటారు. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, కానీ నేను ఇట్లా వెయిట్ చేస్తుండే. ఇక 2-3 రోజులకి వాయిస్ బ్యాక్ వచ్చేసింది. బట్ అదే చెప్తున్నా, లక్కీలీ ఐ వాజ్ నాట్ పాజిటివ్, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కోవిడ్ కేసెస్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్లూ కేసెస్, ఇవన్నీ నడుస్తున్నాయి ఎయిర్లా. సో బీ కేర్ఫుల్. ఎవరైనా దగ్గుతున్నారు, ఎవరైనా సిక్కున్నారు అంటే జర దూరం ఉండర్రి, హ్యాండ్ వాష్ చేసుకోండి అయినంత వరకు, శానిటైజర్లు వాడర్రి, బికాస్ ఫ్లూ సీజన్ ఈస్ హియర్. మీరు ఫ్లూ షాట్లు తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోర్రి. అండ్ ఐ ఆల్వేస్ రికమెండ్ టేకింగ్ ఫ్లూ షాట్స్ బికాస్ ఇట్స్ బెటర్. ఎవ్రీ ఇయర్ ఫ్లూ షాట్ కి మనం ఒక ఎపిసోడ్ వేసుకోవచ్చు. అది ఏంటంటే బేసిక్ గా తెలియని వాళ్ళకి, ఎవ్రీ ఇయర్ మనకి సిడిసి ఉంటారు కదా, వాళ్ళు ఈ ఏడాది ఈ స్ట్రెయిన్ తోని ఎంత బెటర్ బెస్ట్ అన్నట్టు వాళ్ళు ఒక యాంటీడోట్ లెక్క క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసింది వాళ్ళు మన ఫ్లూ షాట్ లెక్క ఇస్తారు. అది ఒక్కొక్కసారి హిట్ ఆర్ మిస్ అని నడుస్తుంటది. కొన్ని సార్లు దే విల్ హిట్ ద రైట్ టార్గెట్, విచ్ మీన్స్ మనకి ఒకవేళ ఇన్ఫెక్ట్ అయినా తక్కువ సిక్ అవుతాం, అది బాడీలో 2 వీక్స్ ఉండాలంటారు. ఒక్కొక్కసారి మిస్ ఉంటది ఎట్లా అంటే అది తీసుకున్నా ఏం పని చేయదు మళ్ళా అదే. బట్ బెటర్ సేఫ్ దెన్ సారీ అన్నట్టు ఇష్టం. నా ఒపీనియన్ ఏంటి అంటే తీసుకొని కష్టపడండి భయ్, ఎట్లాగో కష్టపడాలని రాసి పెట్టినప్పుడు ఒక గ్యాంబుల్ ఛాన్స్ లో కొంచెం తక్కువ కష్టపడతాము అని తెలిసినప్పుడు ఎందుకు చేయదు. సో ఎస్పెషల్లీ పండుగ పూట సిక్ అయితే మంచిగా ఉండదు కదా, అందుకని ఐఎమ్ సో గ్లాడ్ దట్ టచ్ వుడ్ నేను మంచిగా మన గణపతి పండుగ టైం వరకలో అంత రికవర్ అయిపోయినా. బట్ గొంతు లేకపోతే మెయిన్, ఇక మనం పూజ చేయాలన్నా లొల్లి చేయాలన్నా మనకి గొంతు ఇంపార్టెంట్ కదా. సో అట్లా నాకు సీజనల్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. బట్ మనం మాట్లాడుకుంటున్నాం మన గణపతి పండుగ గురించి. మండే ఈజ్ గణేష్ చతుర్థి, అందరూ డిఫరెంట్ డిఫరెంట్ చేసుకుంటారు. నేను ఇప్పుడు నాకు ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద పార్ట్స్ ఆఫ్ ఇండియా, ఎస్పెషలీ మహారాష్ట్రలో స్టార్ట్ అయింది. అండ్ నాకు మహారాష్ట్రియన్ ఫ్రెండ్స్ వాళ్ళది చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. వాళ్ళు నత్తు పెట్టుకుంటారు, వెరీ ట్రెడిషనల్ గా రెడీ అవుతారు. అండ్ వాళ్ళు 10 డేస్ పెడతారు గణపతిని, మనము ఒక 3 డేస్. ఇప్పుడు నేను 3 డేస్ పెడతా నిమజ్జనం చేపిస్తా. బట్ వాళ్ళు ఏంటంటే 10 డేస్ పెట్టి 10 డేస్ లిటరలీ మొత్తం, ఇక నవరాత్రులు ఎట్లా చేస్తాం అట్లా వాళ్ళు గణపతికి కంప్లీట్ నిష్ఠతో చేస్తారు. అండ్ ఇట్ ఫీల్స్ వెరీ గుడ్ దట్ నా ఒపీనియన్ ఏంటంటే నువ్వు ఎంత స్కేల్ అన్న చెయ్యి, పీపుల్ హ్యావ్ టు కమ్ టుగెదర్. మనోళ్ళు అదొక అసలు స్టార్ట్ చేసిందే మనకి ఇప్పుడు ఛత్రపతి శివాజీ దగ్గర నుంచి కానీ, లేకపోతే అసలు ఆ మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ గణేష్ చతుర్థి బాంబే, ముంబైకర్లకు తెలుస్తుంది ఇది ఎంత పెద్దది ఎందుకు అని. బాంబేలో ఒక డిఫరెంట్ వైబ్ వచ్చేస్తుంది మన సెప్టెంబర్ లో గణపతి పండుగ షురు అయినప్పుడు. అది ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు అమెరికాలో చూసుకోనికి హంగమ చేసినవా, ఓ నేను ఇంత పెద్ద చేసావు, మా గల్లు ఇంత పెద్ద చేసింది, ఏ మేము లడ్డు ఇంత కొనుక్కున్నాం, ఇక షో ఆఫ్ కి కాదు చేయొద్దు. షో ఆఫ్ తక్కువ ఉండాలి, భక్తి ఎక్కువ ఉండాలి. నిన్ను ఓడి కూసబెట్టి అందరికి బంతి భోజనం ఇంపార్టెంట్ కాదు. నువ్వు ప్రసాదంకి అరటిపండు పెట్టు, లేకపోతే ఒక ఆరెంజ్ ముక్క పెట్టు, కానీ అందరు వచ్చినప్పుడు పలకరి ప్రేమగా గణపతిని చూపించి, యూనో అది పిల్లలకి అది నేర్పించాలి.
నాకు నేను చెప్పాను కదా ఈ ఇయర్ అయితే నేనైతే పరేషాన్ అయిన భయ ఎంత క్వైట్ అయిపోయింది మన డాలర్స్ మాకు చేసుకుంటున్నారేమో బట్ చిన్న చిన్న చేసుకుంటున్నారు బట్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇస్ చేసుకోండి కానీ ఇక మరీ మొత్తం చేసుకోకుండా కూసుకోర్రి అట్లీస్ట్ ఇప్పుడు మీ చిన్న చిన్న గల్లీలలో ఉన్నా ఎక్కడున్నా కూడా గెట్ ద పీపుల్ టుగెదర్ అందరు కలిసి ఒక మంచి హ్యాపీనెస్ తోని ఒక సంతోషంతో ఉండాలి ఓ వాళ్ళు చేసుకుంటారు కదా మేమేదని ఇట్లా మొక్కలు మార్చుకొని వీళ్ళు చేసుకుంటారు కదా వాళ్ళు వీళ్ళు గల్లీలో ఇట్లా చేసుకురంట అగో చూసిన వాళ్ళు గల్లీలో అట్లా చేసుకురంట గివి ఉండొద్దు ఇక అంటే చూడు నేను ఎల్లి మీద మళ్ళీ మళ్ళీ మీద ఇవి ఉండొద్దు మంచిగా ఏ గల్లీలో పెట్టుకున్నా ఏడ పెట్టుకున్నా దేవుడు దేవుడు ఏడ పెట్టుకోకపోతే మంచి గణపతి గుడికి పోండి దండం పెట్టుకోరి మంచిగా ప్రసాదం తినేసి ఏది లేకపోతే నేను చెప్పిన కదా మనసుల దేవుణ్ణి మొక్కుకున్నా కూడా గణపతి ఉన్నట్టు దాట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ నేనైతే బస్సు డూమ్ దామ్ చేస్తా ఎందుకంటే నేను చెప్పిన కదా గణపతి ఈజ్ మై ఫేవరెట్ అండ్ లైక్ ఐ సెడ్ ఆయనకి నాకు ఏదో ఏదో జన్మల సంబంధం అనిపిస్తుంది ఎందుకంటే చెప్పిన కదా సింగిల్ ఉన్నప్పటి నుంచి నేను ఒక్కని వేసుకుంటా అండ్ అది ఇప్పుడు ఐ హావ్ గాటన్ దాట్ మై కిడ్స్ ఆల్సో టు డూ దాట్ అండ్ అది చెప్పడంలో మీకు ఎందుకు మెయిన్ చెప్తున్నా అంటే ఈ సాటర్డే మేక్ యువర్ గణేష టేక్ యువర్ గణేష అని మెయిన్ చేస్తున్నాం మా రేడియో సోలో బి టీమ్ సాటర్డే రోజు 10 AM పొద్దున్న నుంచి 2 o'clock వరకు రేడియో స్టూడియో మా ఇప్పుడు నేను ఉన్నాను అక్కడ వీఆర్ యాక్చువల్లీ గివింగ్ యూ క్లే మీకు క్లే ఇస్తాము మోల్డ్ ఇస్తాము లేదు మేము మోల్డ్ వాడడం బై మేము మా చేతులతో చేస్తామంటే రండి అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఈవెంట్ బై మీ పిల్లలను తీసుకురండి మంచిగా కూర్చోబెట్టి మంచిగా లెట్ దెమ్ డూ ఇట్ అండ్ అడ్రస్ కావాలంటే నాకు కాల్ చేయండి 9726361966 మేము లూయిస్ వల్ల ఉంటాం అండ్ లేదు రేడియో సురభి యాప్ కి పోయినరు అంటే మీకు అన్ని డీటెయిల్స్ కూడా తెలిసిపోతే సో this is your time to bring your kids make your ganesha and celebrate his big ga anta sep cheppinaanka galli ganesh paata ekpod etla idu one of my good songs and neeraithe ee paata ki ok sari choreograph kuda chestam ma gallila mast dance aadnam and ee paata ni chusi manchi enjoy chesaranu chekke

0: Welcome back, listeners. Mere dilero doom da maka with me RJ, me maspila Anu Tony. Nenunda every Thursday 7 to 9 p.m. only on Radio Surabhi. మనకు ఇప్పుడు ఇవాళ టాపిక్ స్పెసిఫిక్ గా టాపిక్ అని కాదు కదా, ఇక అన్ను వచ్చేసిందంటే మనం ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్ ఎగ్జామ్ చేస్తుంటాము. లేటెస్ట్ హాట్ టాపిక్ ట్రెండ్స్ అన్నిటినీ టచ్ చేస్తాం. అండ్ ఇవాళ నేను ఆ పాట ప్లే చేసింది కూడా బికాస్ మన గణపత్ పండుగ మండే రోజు వచ్చేస్తుంది. సో ఐ ఆర్ విషింగ్ ఎవ్రీబడి ఏ హ్యాపీ గణేష్ చతుర్థి. అర్లీ అర్లీ విషెస్. మండే రోజు మంచిగా చేసుకోర్రి అందరూ, శక్తికి తగ్గట్టు చేసుకోర్రి అందరూ. మంచిగా అదేమంటారు, టెన్షన్ పడకుండా అది చేయాలి. కొంతమంది పూజలా ఓ ఫుల్ టెన్షన్ టెన్షన్ పడిపోతుంటారు, గణపతి తీసుకురావాలి, ఇచ్చేయాలి, అది చేయాలి, అది చేయాలని. జర నిమ్మలంగా చేసుకోండి భయ్, అదే నేను చెప్తా. ఏంటంటే పూజ చేయడానికి కొంతమంది ఓ గడబడి గడబడి గడబడి గడబడి చేస్తుంటారు, గడబడి చేయకండి, నిమ్మలంగా చేసుకోండి పూజ. జర పొద్దున అవుతుంది, కొంతమందికి మధ్యాహ్నం అవుతుంది, కొంతమందికి రాత్రి అవుతుంది. ఎప్పుడైనా ఏం తప్పు ఉండదు. చతుర్థి పొద్దున వచ్చి నెక్స్ట్ డే దాకా ఉంటుంది. సో ఆ చిన్న చిన్న నిటి గ్రిటి డీటెయిల్స్ అలా ఓకర్రి, మంచిగా భక్తితో చేయండి, మంచిగా దేవుని పాట పెట్టండి. పాటలు పాడకపోతే మంచి యూట్యూబ్ లో ఇప్పుడు నేను పెట్టా కదా గల్లీకా గణేష్ మస్తు పాటలు ఉన్నాయి, మంచిగా పాట పెట్టుకోండి, మంచి తయారు కండ్రి. ఇదెంత చేతనైతే అంత వండు వండి తీసుకోండి, మంచిగా తినండి. పక్కకి చేతనైతే ఒక బుక్క పెట్టండి, అది మంచిది. ఒక మంచి భోజనం చేస్తే మన ఇంట్లో చాలా మంచిది. ఎప్పుడు మనమే వండుకుందామా తిన్నమా వండుకున్నామా తిన్నమా ఇట్లా ఉండొద్దు. అది అంటే ఇక మనిషి అన్నాక ఏదో ఒక కళాపోషణ ఉండాలి కదా. ఎవరు నేను చెప్పలే, రావు గోపాలరావు మై గాడ్ నేను చెప్పలేకపోతున్నా, రావు గోపాలరావు చెప్పిర్రు. సో ఆయన చెప్పినట్టు కళాపోషణ ఉండాలి, మంచిగా పూజ చేసుకోండి, మంచిగా ప్రాపర్ గా భక్తితో చేసుకోండి. దట్ ఈస్ ఆల్ ఐ సే, ఈస్ సెలబ్రేట్ ఇట్ విత్ ప్యూరిటీ. మనకి చాతనైనంత ఒకరికి హెల్ప్ చేయాలి, లేకపోతే మన జాగ్రత్త మనం ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ ఇది అనిపిస్తుంది నాకు. మెసేజ్ ఇస్ స్ప్రెడ్ పీస్ఫుల్నెస్, యూనిఫార్మిటీ. ఎస్పెషలీ ఇప్పుడున్న టెస్టింగ్ టైమ్స్ లా, మీకు తెలుసో లేదో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద నెక్స్ట్ టాపిక్స్ ఐ వాస్ గోయింగ్ టు టాక్. ఇప్పుడు మనకి మన ప్రెసిడెంట్ డాలస్ లోనే దిగిండు నిన్న. మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. మిడ్ టర్మ్ మోస్ట్లీ సిటిజన్స్ వాళ్ళు ఓటేసేటోళ్ళే ఇది ఎక్కువ పాటించారు. బట్ 2 ఇయర్స్ 4 ఇయర్స్ కి మెయిన్ ఎలక్షన్ అవుతుంది కదా, అట్లా 2 ఇయర్స్ మధ్యలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు. అన్న కొంతమంది వాళ్ళకి యునో దే బ్యాక్ ఫర్ రీఎలక్షన్ కి ఇదైతారు అన్నమాట. అది ఈ నవంబర్ లో ఉంది. సో చాలా చాలా క్రూషియలే. కొన్ని సెనేట్ రేసెస్ ఎస్పెషలీ హౌస్ కి ఏదైతే 435 సీట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఈ రిపబ్లికన్స్ కి ఇప్పుడు చిన్న మెజారిటీ ఉందన్నమాట. సో డెమోక్రాట్స్ కి ఇంకొక 3 సీట్స్ అట్లా వచ్చేసినాయి అనుకో, దే కెన్ టేక్ కంట్రోల్. సెనేట్స్ ఉంటాయి. సో సెనేట్ కోసము మళ్ళీ అగైన్ ఎలక్షన్లు నడుస్తుంటాయి. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ మాత్రం 4 ఇయర్స్ ఒకసారి అవుతుంది. సో 2 ఇయర్స్ తర్వాత ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, అండ్ దెన్ యునో ఇప్పుడు ట్రంప్ ఇస్ నాట్ ఆన్ ద బ్యాలెట్. బట్ వేరే కీ ఎలక్షన్స్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ డాలస్ లో. సో ఆయన డాలస్ కి వచ్చి హీ యాక్చువల్లీ గేవ్ మిడ్ టర్మ్ కన్వెన్షన్ అంటాం కదా, అది డాలస్ లో అవుతుంది. సో ఆయన వచ్చి ఆయన చేసేసిండు. అండ్ వైస్ ప్రెసిడెంట్ కూడా వచ్చి ఆయన కూడా రిపబ్లికన్ కంట్రోల్ ఉండాలి, కాంగ్రెస్ లో అది ఇది అని చెప్పి ఇక వాళ్ళు. టెక్సాస్ ఈజ్ అ బిగ్ రేస్. సో దానికోసము ఈ ఎలక్షన్ డే ఏదైతే నవంబర్ 3 ఉంటుందో ఇయర్, చాలా మంది చాలా దగ్గర నుంచి చూస్తున్నారు. బికాస్ రిపబ్లికన్ కెన్ ప్యాక్స్టన్ ఉన్నాడు, డెమోక్రాట్ జేమ్స్ ఉన్నాడు. సో వీళ్ళ మధ్యలో ఎవరు గెలుస్తారా అన్నది. అండ్ మనకు తెలిసింది టెక్సాస్ ఈజ్ ఆల్వేస్ బీన్ అ రెడ్ నేషన్ అని. సో రిపబ్లికన్స్ ఆల్వేస్ కి ఎడ్జ్ ఉంటుంది. బట్ యూ నెవర్ నో, టైమ్స్ ఆర్ చేంజింగ్, చూసాం. బట్ ఇక ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ టైమ్ ఫర్ అమెరికన్ పాలిటిక్స్ ఆల్సో. ఇక మనం మూడోళ్ళం ఏం చేస్తాం, ఇక వీ హ్యావ్ టు లిటరలీ యూనో వెయిట్ అండ్ వాచ్ నెక్స్ట్ 2 ఇయర్స్ లా ఏమేమి అవుతున్నాయి, ఎవరు వస్తున్నారు ఏంది అని. బట్ ఇంపాక్ట్ అయితే హెవీ ఉంటుంది కదా. మీరు చూసారు ఆల్రెడీ ఇమ్మిగ్రేషన్ ఎంత ఎంత దుబ్బిచ్చిరో. అండ్ ఇప్పుడైతే నేను మొన్న రీసెంట్ గా ఏం న్యూస్ విన్నా అంటే, కాగ్నిసెంట్ లో జీసీలు చేయడం, గ్రీన్ కార్డులు చేయడం ఆపేసారంట. అంటే సస్పెండ్ చేసిండ్రు అప్లికేషన్స్ ఉన్న వాటిని. అంటే దే ఆర్ యాక్చువల్లీ రివ్యూయింగ్ ఇప్పుడు కరెంట్ ఉన్న వాటికి. సో ఇవి నేను అంటే నేను పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, ఈ రూల్స్ అన్ని కొత్తగా తెచ్చిన రూల్స్ కావు. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి రూల్స్. కానీ ఆ రూల్స్ ని ప్రాపర్ గా ఇప్పుడు పాటిస్తున్నారు, ఇప్పుడు చూస్తున్నారు ఎవరు వాళ్ళ కరెంట్ స్ట్రీమ్ లకు వెళ్ళి అవుట్ ఆఫ్ ద స్ట్రీమ్ కి పోయి అప్లై చేస్తున్నారు, వాళ్ళకి అసలు ఇయ్యొచ్చా, వాళ్ళు అసలు ఎక్సెప్షనల్ దాంట్లో క్వాలిఫై అవుతారా అని. సో ఇది ఇది ముందు నుంచి ఉన్నది, కానీ ఇంత ఇంత ఇట్లా పూసకొచ్చినట్టు ముందు చూడకపోతుండే, ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి మనకి అంత లైక్ ఒక భూతద్దంలో వేసుకొని చూసినట్టు అనిపిస్తుంది. బట్ అగైన్ నేను చెప్పిన కదా టెస్టింగ్ టైమ్, సో ఈ 2 ఇయర్స్ ఇక లిటరలీ ఇట్స్ గన్ బి టఫ్, బట్ యూ హ్యావ్ టు రైడ్ ఇట్ అవుట్ అంటారు కదా, అట్లా యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇక ఇంకా ఇంకా ముచ్చట్లు పెడదాము, బట్ దానికంటే ముందు నేను ఇవాళ మాట్లాడదాం అనుకున్నది, దేర్ ఇస్ వన్ మోర్ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ దట్ ఐ సా లాస్ట్ వీక్. నేను ఫైనల్లీ ఇరుముడి సినిమా చూసి వచ్చేసిన, ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం, బట్ రైట్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. సో ఇక గణపతి గురించి మాట్లాడడం, గణపతి వినాయక చవితి గురించి కూడా మాట్లాడడం కదా, ఇప్పుడు ఇక నెక్స్ట్ వాళ్ళ తమ్ముని గురించి దగ్గర పోదాము, మన అయ్యప్ప స్వామి దగ్గరికి. బట్ ఒక పాట వినేసి వచ్చి ఆ సినిమా నాకు ఎందుకు నచ్చింది అన్నది మీకు చెప్తా. బట్ డోంట్ గో ఎనీవేర్, స్టే ట్యూన్డ్, యూ ఆర్ లిస్నింగ్ టు ధూమ్ ద మాకా విత్ మీ ఆర్జే అనుతోని, అండ్ ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. లెట్స్ గో.
1: వీరమణి.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరేంటినారు ధూమ్ ధమాకా. సారీ, బ్యాక్ టు బ్యాక్ సాంగ్ పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే నేను ఆఫ్ ఎయిర్ లో మాట్లాడుతుండే. అండ్ యాక్చువల్లీ వెరీ గుడ్ పాయింట్, అది నేను కూడా ఒప్పుకుంటా. ఇప్పుడు నేను అన్నా కదా, అరే లొల్లి లొల్లి చాలా ఎక్కువైపోయింది అని. సో కరెక్ట్ పాయింట్ రేజ్ చేసిండ్రు, అరే గణపత్ పండుగ అంటేనే లొల్లి ఉండాలి. దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ ట్రూ, కాదంటలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు పెరిగిన వైబ్, ఇప్పుడు కొంతమంది, నేను కొన్ని రీల్స్ చూసిన లాస్ట్ వన్ ఇయర్ నుంచి అయితే చాలా ఎక్కువ చూసిన, అరే ఒక ఆమె ఓరో గల్లీలా, ఆమె గల్లీలా ఆమె చేసుకుంది, రికార్డ్ చేసింది, తీన్మార్ చేసింది. అరే నేను కూడా చేస్తా భయ్, నా గల్లీలో నా ఇంటి ముంగట నేను చేసుకున్నా, అది నా ప్రొసెషన్, నా ఇంటి ముంగట చేసుకున్నా నేను. దట్ దాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకుపోయి, ఇప్పుడు నేను ఆమె అంటలేదు, ఆమె అని అంటలేను, బట్ ఆమె లెక్క నేను కూడా ఉన్నా. సో ఐఎమ్ గోయింగ్ టు డిఫెండ్ హర్ దట్ షీ డాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ ఓన్ కమ్యూనిటీ. దానికి ఎవడో కొట్టం కాడు, సంబంధం లేనోళ్ళు తలకాయతో ఒక

0: మై ఫ్రంట్ యార్డ్ రైట్, రోడ్డు మీద డ్యాన్స్ చేస్తుంటే దట్ ఈస్ స్టేట్ ప్రాపర్టీ. అట్లాంటప్పుడు దేర్ హెస్ నో బడీస్ రైట్ టు కమెంట్ ఆన్ ఇట్. ఇక ఫ్రీగా వచ్చింది కదా నోర్ అని అందరు అంటుంటే దట్ ఐ థింక్ ఇస్ రాంగ్. నేనేదన్నా అంటే, సో నేను క్లారిఫై ఏం చేస్తున్నా అంటే, నేను ఏది లొల్లు ఎక్కువైపోయింది అన్నది ఏంటంటే నెగిటివ్ అటెన్షన్. ఇప్పుడు నేను మాదే ఎగ్జాంపుల్ ఇస్తా, ఎందుకంటే మేము ఓ ఫుల్ మాది ఫుల్ ఒక రేంజ్ చేసినాం కాదంటలేను, బట్ కొంచెం అతి కూడా చేసినాం. ఏంటంటే ఇప్పుడు మాకు మా కమ్యూనిటీలో లెట్ మీ టేక్ ఒక కాలర్ కాల్ వస్తుంది, కాల్ అయిన తర్వాత లెట్ అస్ గో, గివ్ మీ వన్ సెకండ్. హలో, హాయ్ అండి, యువర్ ఆన్ ఎయిర్. హాయ్ అండి, మీరు యువర్ ఆన్ ఎయిర్, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, హాయ్ అండి, కెన్ యూ హియర్ మీ? హలో హలో, కొంచెం మీ వాయిస్ దాన్ని తగ్గించరా. హలో హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీరు మీరు మీ మీ రేడియోది వాయిస్ తగ్గించి నాకు కాల్ చేస్తేనే మనకు రీసౌండ్ రాదు.
1: ఓకే, నేను తగ్గించానండి.
0: యా, చెప్పండి, మీ పేరు?
1: హలో
0: హలో, చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది. అరే, డిస్కనెక్ట్ అయిపోయింది. వీల్ సీ, వీల్ గెట్ ద కాల్ బ్యాక్. బట్ నేనేమంటున్నా అంటే, మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను మాదే చెప్తున్నా కదా, దట్ మేమేం చేసినాము, ఓ ఫుల్ రేంజ్ లా పెద్దగా చేసేసినాం. పెద్దగా చేసినే కాకుండా, వెన్ యూఆర్ డూయింగ్ ఇట్ అవుట్ సైడ్ ఆన్ స్ట్రీట్, వి కాజ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఎట్లా అంటే, ఇప్పుడు మనోళ్ళకి ఆ సివిక్ సెన్స్ అనేది మనోళ్ళకి ఉంటది, బట్ కరెక్ట్ టైంలో ఎప్పుడైతే జుండు లేక పోతామో అందరం తగ్గిపోతుంది. కార్నర్ ఉన్నప్పుడు మంచిగా ఫాలో అవుతాము, మంచిగా ఒక కార్ వెనకాల ఒక నడుచుకుంటూ పోతుంది. సడన్ గా దీనం అనుకో, నేను ఫస్ట్ పోవాలి, అరే నేను జల్ది దినేసాల, అరే నేను బంతి భోజనాలు, అరే నేను ముంగడు కూసాలి, నేను వెనక కూసాలి, అరే నాకు అరే అందరికి వస్తే భోజనాలు, భయ ఒకరు ముందు ఒకరు వెనక, ఇంటరా ఇనరు. సో ఈ గడబడలలో ఏమైపోయింది, వీ హ్యాడ్ టూ మెనీ పీపుల్ అండ్ దేర్ వర్ రోడ్ జామ్స్, ట్రాఫిక్ జామ్స్ అండ్ రోడ్ బ్లాక్స్. సో ఇదేంది అంటే కాజింగ్ అన్నెసెసరీ ట్రబుల్ టు పీపుల్ దట్ డోంట్ ఇంపాక్ట్ ఫర్ దిస్, రైట్? సో అట్లా వర్కలు ఏమైపోతుంది, వాళ్ళు అంటారు చల్ మీకు అసలు మేము కమ్యూనిటీలో మీకు పర్మిషన్ ఇయ్యం, మీరు ఏదైనా పోయి చేసుకోండి అంట. సో ఇది దిస్ ఈస్ గెటింగ్ అ నెగిటివ్ అటెన్షన్. సో దీనివల్ల ఏమైపోయింది, మొత్తానికి మొదటికి మోసం వచ్చేసింది. అసలు మొత్తం అట్లా ఎట్లుంటుండే తెలుసా, మా దాంట్లో ఫుల్ ఇట్లా ఓ లొల్లి లొల్లి ఉంటుండే, కమిటీ ఉంటుండే, అరే బై టీచర్లు ఉంటుండే, ఇది చేస్తున్నా అది సూమ్ సామ్ చీమ గరిచిన చీమ ఏమంటారు దాన్ని, సూది సుద్దారం లేక సూది కింద పడితే కూడా ఇనిపించేంత సౌండ్ సైలెంట్ అయిపోయింది ఇప్పుడు మా దగ్గర. ఎవరు ఏం చేస్తున్నో తెలియదు, గణపతి ఏడుందో తెలియదు. సో వాట్ డస్ దట్ మీన్ దట్ మొత్తానికి మొదటికి మోసం వచ్చింది. అట్లా కాకుండా, ఇఫ్ ఇట్ వాజ్ సంథింగ్ దట్ వీ కుడ్ హ్యావ్ డన్ కంట్రోల్డ్, అరే నువ్వు చేసుకోబోయి, నేను చెప్పిన కదా పర్మిషన్ తెచ్చుకొని, యూ ఇఫ్ యూ హ్యావ్ పర్మిషన్ టు డూ ఎవ్రీ స్ట్రీట్ పేరు ఉండాలి, ఎవ్రీ స్ట్రీట్ పేరుండి ఈ స్ట్రీట్ లో మేము ప్రొసెషన్ తీస్తున్నాము అని నీకు పర్మిషన్ అప్రూవల్ వస్తే నిన్ను పోలీసులు ఆపరు. యునో దాట్ ఈస్ ద ట్రూత్. ఇక్కడ నీకు ప్రాపర్ పర్మిషన్లతో తెచ్చుకుంటే you will not be stopped, but techukokapothe yeah of course they gonna police nik immediately ostadi aapichindi ani cheptadi. So idi manamu konjam chusukondi cheskuntunte baaguntundi anipisadi, but ippudu unna times la we are inviting that attention kabatti people are trying to keep it down, people are trying to keep it low. Nenemanta ante sina tanke cheskovali bhai, but మనది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్. ఎట్లా అంటే, వీ నీడ్ టు సెలబ్రేట్ ఇట్ విత్ ఇన్ అవర్ కమ్యూనిటీ. ఇప్పుడు మన గల్లీలోనే మనకి సామరస్యం లేకుండా అందరం కలిసి మనం మంచిగా చేసుకుందాము అని లేకపోతే, ఇక మనం పోయి ఏ ఊరిని ఉద్ధరిస్తాం చెప్పు.
2: రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 8 PM.

0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
2: ఆయుష్మాన్ భవ, ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM, ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
3: అమ్మా, సాటర్డే మూవీ?
4: మనబడి క్లాస్.
3: అమ్మా,
4: ఉప్పు కప్పు రంబు, తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు
4: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
7: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? I have. Munna, my friends and them kalisi party keldam anukunna. And Dallas look beautiful hilltop views, ample banquet hall space, top notch taste, buffet options undi. Anni undalante inka ekkada untundi? Naaku dan answer telusu. My Three's Indian Cuisine. Vaallaki telidu. So, break up not to be dramatic but to be realistic. Visit My Three's today and taste the difference. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
8: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.
9: Welcome back, listeners. మీరు ఉంటున్నారు ధూమ్ ద మకా విత్ మీ మాస్ పిల్లా, మీ ఆర్జే అనుతోని. నేనుంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్ అండ్ రేడియో సర్వే. సో బ్రేక్ ఒకటే ముందు మనము గణేష్ చతుర్థి గురించి మాట్లాడుకుంటున్నాము. నాకు కాలర్స్ కాల్ చేసి వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు, విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ ట్రూ. నాకు 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినాయి. అంటే కాలర్స్ ని నేను అట్లా డివైడ్ చేసిన, ఒకటి ఏంటి అంటే దే అగ్రీ దట్ యా మనం మరీ ఎక్కువ చేసేస్తాము, ఇట్ హ్యాస్ బికమ్ లిటిల్ బిట్ ఓవర్ డన్ చేసేస్తాము, సో దానివల్ల ఏమైపోయింది ఇప్పుడు సైలెంట్ అవ్వాల్సి వచ్చింది అంటే, బట్ వీఆర్ ఇప్పుడు మనము ముందు డాలస్ లో లేకుండే బై, ఇప్పుడు మనము మన తెలుగు కమ్యూనిటీ పెరిగింది, సో వాట్, సో దట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. ఇప్పుడు బే ఏరియాలో ఉన్నారు అండ్ సేమ్ థింగ్ మనకి ఇప్పుడు న్యూజెర్సీలో ఉన్నారు. మనం ఇండియన్స్ ఒక్కొక్క దగ్గర నచ్చిన చోట వీఆర్ లైకింగ్ టు సెట్ అవర్ రూట్స్, రైట్? సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. దాన్ని నెగిటివ్ గా తీసుకొని ద ఓవరాల్ ఫుల్ దాని ఫోకస్ అంతా ఈడబెట్టేసి దానికి ఒక పేరు పెట్టేసి, యాక్చువల్లీ నాకు కూడా అస్సలు నచ్చదు. చాలా మంది డాలస్పురం అంటారు, ఐ హేట్ ఇట్. ఎందుకంటే ఎందుకనాలి భాయ్, మనకి డాలస్పురం అని ఎవరైనా పేరు పెట్టినరా దానికి? హైదరాబాద్ పురం అంటామా మనం? అన్నాం కదా హైదరాబాద్, సికింద్రాబాద్, మనం తెలంగాణ, మనం ఆంధ్ర, ఇట్లా మనకి వచ్చిన స్టేట్ పేర్లు అవి. డాలస్కి ఆల్రెడీ పేరుంది, డాలస్. ఆ డాలస్ మనం చూస్ చేసుకున్నాం. కొంతమంది ఫ్రిస్కోలు ఉంటారు, కొంతమంది ప్లేన్ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇర్వింగ్లు ఉంటారు. దాంట్లో తెలుగు వాళ్ళు ఉంటే దాన్ని డాలస్ పురము ఎందుకనాలి భయపురం? నేనైతే అన్నా. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ లైక్ ఈస్ యునో ఓవర్ డన్ పీపుల్ ఆర్ యూజింగ్ దోస్ వర్డ్స్ ఇన్కరెక్ట్లీ. అండ్ నేను చెప్తున్నా కదా ఇంకొకరు కాల్ ఇంకొక సెకండ్ పార్ట్ ఆఫ్ మై కాన్వర్జేషన్ లో డిస్కషన్ ఏం నడిచిందంటే దట్ ఎందుకు చేసుకోవద్దు మనం, అరే ఎవరైతే ఆ ఫీల్ తోని గణపతి పండుగ అని ఓల్డ్ సిటీలో కానీ లేకపోతే మన సికింద్రాబాద్ లో కానీ హైదరాబాద్ లో కానీ లేకపోతే ఎనీ ఎనీ ఒక కమ్యూనిటీలో పెరిగిన వాళ్ళకి దట్ ఈస్ ఎ బిగ్ కమ్యూనిటీ ఈవెంట్, ద హోల్ ఫ్యామిలీస్ కమ్ టుగెదర్. ఆ మనకి గణపతి పండుగ అంటేనే ధూమ్ ధమాక, మంచి గడబడి ఉండాలి, లొల్లుండాలి. గణపతి అరే ప్రొసెషన్ వెళ్తుంటే ఉట్టి తీస్తారు, లొల్లి లొల్లుంటుండే మా దగ్గర అయితే. అంటే అట్లా పెరిగిన వాళ్ళకి దట్ ఫీల్స్ వెరీ నాచురల్. ఈడ కూడా మనం ఇప్పుడు దిస్ ఇస్ అవర్ హోమ్ అనుకున్నాం, సో ఇక్కడ చేసుకుంటాము. దాన్ని పీపుల్ హ్యావ్ మేడ్ ఇట్ వే ఓవర్. ఎవరో ఆడ మన ఈ ఇండియాలో కూసోని రీల్ చూసుకుంటా, అగో చూసినావా వీళ్ళు డ్యాలస్ అంట గిట్ల చేసిండ్రంట, అరే బై నీ పక్క గల్లీలా ఎవరికైనా ఏమైనా చేత కాకపోతే ఏమైతుందో చూసుకోరాదు నువ్వు, ఆడ ఓ డ్యాలస్ లో ఏమైతే నీకెందుకు. ఇప్పుడు ఏమైపోయింది, అటెన్షన్ స్పాన్ తక్కువ అయిపోయింది. ఎవరికన్నా ఏదన్నా ఇనాలే, మనకు కూడా నాలుగు వ్యూలు ఎక్కువ రావాలి అంటే ఏడ జరుగుతుంది ఆ హ్యాపెనింగ్ టాపిక్ గురించి మాట్లాడాలి, నెగిటివ్ గా మాట్లాడాలి, షో ఆఫ్ చేశారు, అది తగ్గాలంటున్నా నేను. దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వీ నీడ్. అరే డాలస్ ఇప్పుడు వాట్ ఐ వుడ్ హావ్ ఎంజాయిడ్ టు బి వెరీ ఆనెస్ట్ ఈస్ ఓకే వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఆన్ ఎ బిగ్ స్కేల్, లెట్ ఇస్ అట్లీస్ట్ కమ్ టుగెదర్ ఎస్ ఎ స్మాలర్ స్కేల్. ఒక ఇప్పుడు కొన్ని కమ్యూనిటీస్ చూస్తాను నేను మా ఫ్రెండ్స్ వాళ్ళే, కానీ వేరే కమ్యూనిటీస్ లా వాళ్ళు ఇవన్నీ దే వెంట్ త్రూ దిస్ లాట్ ఆఫ్ పాలిటిక్స్ అట్ ద బిగినింగ్, పెద్దగా చేసుకున్నారు ఫస్ట్ ఒక రెండు మూడు ఏళ్ళు ఓ సంకల్ గుద్దుకుంటారు, ఏ ఇచ్చేసాం అజ్జేసాం, ఏ చాలు ఇచ్చేసాం బాయ్ అజ్జేసాం అని ఇవన్నీ చేసే దాని తర్వాత చల్లబడ్డారు. ఇప్పుడు ఏంది ఇయర్ లా ఒక ఎవరి గల్లీకి వాళ్ళు, అరే మనం ఒక ఒక కార్నర్ ఇల్లు ఏదో ఒకటి తీసుకొని మీ మీ కార్నర్ లా ఎస్పెషల్లీ జనంత జాగ ఎక్కువ ఉంది ఎవరికి డిస్టర్బ్ కాకుండా కార్నర్ ఇల్లు జర పెద్దగా ఉంది లేకపోతే మన బ్యాక్ యార్డ్ జర పెద్దగా ఉంది, అందరం కమ్యూనిటీ కలిసి పిల్లలకి ఏదైనా యాక్టివిటీ పెడదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము రేడియో సబి టీమ్ సాటర్డే రోజు పిల్లలకి మేక్ యువర్ గణేష్ టేక్ హోమ్ యువర్ గణేష్ అని వీ హ్యావ్ అ ఈవెంట్ హ్యాపెనింగ్. ఆ ఈవెంట్ మేము ఎందుకు పెడుతున్నాము, బికాస్ వీఆర్ గివింగ్ అవర్ షో స్టూడియో ఫర్ ఎ ఫన్ మేకింగ్ ఫర్ ద కిడ్స్, ఒక క్రియేటివిటీని పెంచి. సో ఇట్లాంటి ఈవెంట్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్ టు బ్రింగ్ ద కమ్యూనిటీస్ టుగెదర్. అసలు ఈ ఈవెంట్ లో షురు అయిందే దానికోసం, మన బాంబేలో ద హోల్ పాయింట్ ఇది షురు అయ్యిందే పీపుల్ ని దగ్గరికి తీసుకొచ్చి ఒక స్పిరిట్ పెరగనికి. ఆ స్పిరిట్ తగ్గిపోయి అరే ఏం సొమ్ములు వేసుకుని పోతున్నాం బై అలా మంచి తయారై పోదాం, అరే మా దగ్గర అయితే దోసాల పేరు నేను చెప్తున్నా కదా మా సందులో పెట్టినప్పుడు సగం మంది కొంతమంది ఉట్టి తిననికి వస్తుండే, ఇటు సందులకి ఇటు వచ్చి వచ్చినమా తిన్నమరే ఇవాళ ఏం చేసేది కదా ప్యాకెట్ కాదు ఏంది ప్లేట్ ప్లేట్లు ఉల్టా మూతలు పెట్టుకొని తీసుకుపోడు తిన్న, అరే పోయి తినేసి రాబో, అరే మీ వాళ్ళని కూడా తీసుకుపో గణపతి దర్శనం రేపు చేసుకుని చూతి గదేంది బై అది ఉండొద్దు అంటారు. నేను ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఆర్ డూ సంథింగ్ విత్ ఎ కమ్యూనిటీ కమ్ టు అవర్ మేక్ యువర్ గణేష్ టేక్ యువర్ గణేష్ ఆన్ సాటర్డే, పిల్లల్ని తీసుకురండి, ఇట్స్ ఫ్రీ ఈవెంట్, మేమే క్లే ఇస్తాం మేమే మోల్డ్ ఇస్తాం, మంచిగా క్రియేటివిటీ అయి గణపతి చేసుకుని పిల్లలకు కూడా గణపతి వాళ్ళు గణపతి చేసుకున్నారు అనుకో వాళ్ళు మంచిగా దాన్ని పూజ చేస్తారు నిమజ్జనం చేస్తారు వాళ్ళు నేర్చుకుంటారు. దట్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఈజ్ వెరీ ఆర్గానిక్ వే ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ థింగ్స్ అని. సో దాంట్లో చాలా నేర్పించచ్చు గది నేను చెప్పేది. ఆన్ దాట్ నోట్ ఒక రిక్వెస్ట్ వచ్చింది కదా మనకి, దిస్ ఈజ్ యాక్చువల్లీ హిందీ సాంగ్ బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అగ్నిపథ్ అన్న మూవీలోంచి అండ్ రితిక్ అండ్ ప్రియాంక చోప్రాస్ బ్యూటిఫుల్ గణపతి సాంగ్, దిస్ సాంగ్ ఈజ్ ఫర్ యూ, ప్లీజ్ డూ ఎంజాయ్.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ ఆర్జే మీ మాస్పిల్ల అనుతోని. దాట్ సాంగ్ వాజ్ ఫ్రమ్ అగ్నిపథ్. అసలు ఏమన్నా పాట ఉంటుందా? దాట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ యాక్చువల్లీ. అండ్ ఒక చిన్న లైక్ యూనో బ్యాక్ అండ్ స్టోరీ, అగ్నిపథ్ అనేది మన అమితాబ్ బచ్చన్ చేసిండు మూవీ. ఆ మూవీని మళ్ళా రీమేక్ చేసి మన రితిక్ రోషన్ చేసింది అనమాట. నేను ప్లే చేసింది రితిక్ రోషన్ ప్లే చేసిన న్యూయర్ వర్షన్ పాట. కానీ ఏముంటది అసలు స్టోరీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాదర్ సన్ స్టోరీ. దట్ రివెంజ్ కోసం, వాళ్ళ ఫాదర్ రివెంజ్ కోసం చేశాడు. సూపర్ ఉంటుంది సినిమా, చూడకపోతే ఎప్పుడన్నా ఖాళీ టైం ఉన్నప్పుడు చూడండి. అగ్నిపాత్, అగ్నిపాత్, అగ్నిపాత్. అయితే గణపతి పండుగ గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ వీవర్ టాకింగ్ అబౌట్ ఒక ఆల్మోస్ట్ ఒక డిబేట్ లాగా మన కాల్స్ వచ్చినాయి. అండ్ వాట్ ఐ వాజ్ ట్రైంగ్ టు మేక్ ఎ పాయింట్ అండ్ నేను కంక్లూడ్ చేసేస్తా, ఈజ్ దట్ పండుగలు అనేటివి కమ్యూనిటీస్ ని దగ్గరికి తీసుకురావాలి. దాట్ ఈస్ ద హోల్ పాయింట్. నువ్వు ఇండియాలో ఉండు, నువ్వు అమెరికాలో ఉండు, లండన్ లో ఉండు, అలాస్కాలో ఉండు, డజంట్ మ్యాటర్. మనము ఎంతో దూరం ఉన్నాము. ఇప్పుడు ఈవెన్ ఇండియాలో ఉన్నా కూడా పక్క పక్కన ఉన్న వాళ్ళు ఎవరున్నారో కూడా తెలియని జమానాలు బతుకుతున్నాం. అట్లాంటప్పుడు ఇట్లాంటి కమ్యూనిటీ ఈవెంట్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు టీచ్. ఇప్పుడు మనం చెప్పిన కదా నేను, మనం ఏమి కోట్లు కోట్లు ఆస్తిని ఇచ్చినా కూడా మన పిల్లలకి ఆ తెలివి రాదు. దట్ ఒక కమ్యూనిటీ ఫీల్ లో ఒక పక్కనోళ్లతోని ఒక హ్యాపీగా లైఫ్ స్పెండ్ చేయడం ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ అన్నది వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. ఆ హ్యాపీనెస్ అనేది ఒక కమ్యూనిటీతో బిల్డ్ చేసుకుంటా వితౌట్ ఎనీ పాలిటిక్స్, వితౌట్ ఎనీ ఆఫ్ దీస్ జడ్జిమెంటల్ క్యారెక్టర్స్ లేకుండా ఒక హ్యాపీనెస్ అనేది ఇంపార్టెంట్. అది ట్రై చేయండి ఇఫ్ యూ క్యాన్ bring your community together. Again, it doesn't have to be a huge event, it can be a small event. Oka ganeshan chundikanna okar inta chinna ganapati pettukunna kuda andar galsi oka ganapati chusi oka paatini lekapothe andaru oka aarthi ichi, that brings community together. People grow as a community. That is all about కమ్యూనిటీస్. యూనో ఇప్పుడు నాకు యుఎస్ కల్చర్ కూడా అందుకే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఐ హావ్ అమెరికన్ ఫ్రెండ్స్, నేను స్పెసిఫిక్ ఇలా థ్యాంక్స్ గివింగ్ బ్రంచ్ కెళ్తా, థ్యాంక్స్ గివింగ్ డిన్నర్ కెళ్తా, నేను సెలబ్రేట్ చేస్తా థ్యాంక్స్ గివింగ్, అట్ ద సేమ్ టైం క్రిస్మస్ కానీ. వాళ్ళు నాకు థ్యాంక్స్ గివింగ్ లా వాళ్ళు ఫ్యామిలీస్ ఎక్కడెక్కడ ఉన్నా కూడా దే మేక్ ష్యూర్ అ పాయింట్ టు కమ్ టుగెదర్ యాజ్ ఫ్యామిలీ. ఎంతో దూరం ఉన్నా ట్రావెల్ చేసి కూడా ఒక మీల్ కోసం. ఎందుకు అంటే మన వాళ్ళు అంటారు వాళ్ళు ఇయరంతా కలుసుకోరు కదా, మనం పెద్ద పక్క పక్కకుండా కలుసుకొని ఏం మిగుతున్నాం, ఏం మిగతలేము కదా. సో అట్లా ప్రేమతోని ఒకసారి కలవడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పదిసార్లు ముఖం చూసుకొని అరే నువ్వేం పెట్టుకున్నావు, నువ్వేం చేసుకున్నావు, నువ్వేం ఈ ఉప్పర్ మీటింగ్ పెట్టడం కంటే ఒక మంచి పిల్లలకు ఒక మంచి నేర్పించేది చేయగలిగితే, ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ టైం ఉంటే దట్ స్టేస్ లాంగర్ విత్ యూ అనిపిస్తుంది మై ఒపీనియన్. ఆన్ దాట్ నోట్, గణేష చతుర్థి ఈజ్ ఆన్ మండే. నెక్స్ట్ థర్స్డే కూడా మనం గణపతి పాటలు ప్లే చేస్తాము, ఎందుకంటే గణేష్ నిమజ్జనం అయ్యేదాకా 25th దాకా అన్నుతో గణపతి సెలబ్రేషన్ కరేగి బై. మా ఇంట్లో అయితే మండే నుంచి వెడ్నెస్డే ఉంటుంది. అండ్ ఎస్ ఐ డూ ఇట్ వెరీ బిగ్. ఎట్లా అంటే పెద్ద సెలబ్రేషన్ కాదు, బట్ పిల్లలకి దట్ ఈస్ అ బిగ్ సెలబ్రేషన్. ఒక చిన్న డోల్ ఇస్తాము మేము, అదేది ఫుల్ మ్యూజిక్ పెడతాము. తీసుకొచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ఫుల్ ఇలా గణపతి మా ఇంటికి వస్తున్నాడు భయ్ అనేటట్టు. అండ్ మా చిన్నోడికి అయితే ఫుల్ నిమజ్జనం చేస్తుండే, చిన్నప్పుడైతే ఏడుస్తుండే ఎందుకు పంపిస్తున్నావు, ఎందుకు పంపిస్తున్నావు, అరే గంగా దగ్గరికి ఎందుకు పోతుంది అంటే అరే భయ్ మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇప్పుడు ఏదైనా వెకేషన్ పోయినావు మళ్ళా రిటర్న్ రావా మీ మమ్మీ దగ్గరికి. అట్లా వాళ్ళు కూడా వాళ్ళ మమ్మీ దగ్గరికి పోవాలని ఇక మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఇక వాళ్ళకే ఎత్తి మీద పెట్టి ఇక మొత్తం ఇక రిటర్న్ లో కూడా ఫుల్ ధూమ్ ధమాకా తీన్మార్ పెట్టి డాన్స్ చేపించే నిమజ్జనం వాళ్ళతో నేర్పిస్తాం. సో అదేంటంటే వాళ్ళు దే లుక్ ఫార్వర్డ్ ఫర్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. సో ఇప్పుడు కూడా ఎవ్రీడే అడుగుతున్నాను పోయిదామా తెద్దామా అని. గణపతి నేను చెప్పాను కదా ఎవ్రీ స్టోర్ లో పోతే గణపతిలకే ఎక్కువ ట్యాగులు ఉన్నాయి, ఫ్రెండ్షిప్ బ్యానర్ లెక్క ప్రతి గణపతి చేతికి ట్యాగ్ ఉంది. ఎందుకంటే సోల్డ్ సోల్డ్ సోల్డ్. సో మీకు గణపతి కావాలంటే జల్దీ ఓన్రి, జల్దీ తెచ్చుకోండి, బుక్ చేసుకోండి, సండే రోజు తెచ్చుకోవచ్చు. బట్ లేదు ఇవన్నీ చేయలే ఇంకా అంటే మీ పిల్లలను తీసుకొని రేడియోస్ లో మీకు వచ్చేసేయండి. సాటర్డే మేక్ యువర్ గణేష్, టేక్ యువర్ గణేష్ కండక్ట్ చేస్తున్నాము September 12th సాటర్డే 2:10 AM నుంచి 2 PM వరకే ఉంటది ఈవెంట్. అండ్ ఇట్స్ ఫ్రీ ఈవెంట్, బ్రింగ్ యువర్ ఫ్యామిలీ, క్రియేటివిటీ తెచ్చుకోండి. మంచిగా మోల్డ్ ఉంటది, క్లే ఉంటది, లేకపోతే మీ చేతులతో చేస్తా అంటే చేసుకొని చిన్న గణేషన్ తీసుకొని మంచిగా సెలబ్రేట్ చేయండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ టు డూ ఇట్. అండ్ ఆన్ దాట్ నోట్ విషింగ్ ఎవ్రీబడి వెరీ హ్యాపీ గణేష ప్లానింగ్. And I think it will be a great event. And nenu inkoka topic muchita maatladadam anukuna, that was Irumudi. But danike ellakante mundu meer nenna chusin rolo ledo telavadu gaani kotta iPhone lo chestey bhai, are bhai em undi chusira asalu aa muchita maatladadam. But let us go and listen to a very beautiful song and then come back.
లెట్స్ గో.

0: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మెరిడరు ధూమ్ ద మాకా పాట ఎండింగ్ వచ్చేసింది ఎట్లాగో. అండ్ దెన్ నేను ఒక 5 మినిట్స్ చెప్పినా కదా, ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇరుముడి. అండ్ నాకు ఇంతకు ముందు కాల్ కూడా వచ్చింది. అండ్ నేను ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద మూవీ, ఎందుకంటే ఇట్స్ స్టిల్ ప్లేయింగ్ ఇన్ థియేటర్స్, ఒకటి మెయిన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ వాంట్ పీపుల్ టు గో వాచ్ ఇట్. ఈరోజు నేను యూజువల్లీ నేను చూసిన సినిమాలు నాకు ప్రాపర్ గా నచ్చి అరే టైం వేస్ట్ పైసలు వేస్ట్ అని ఫీల్ కాకపోతేనే నేను రికమెండ్ కూడా చేస్తా, లేకపోతే ఐ డోంట్ యూజువలీ రికమెండ్. బట్ ఈ మూవీ నాకు స్పెసిఫిక్లీ ఎందుకు ఐఎమ్ ఆస్కింగ్ పీపుల్ టు గో అంటే, ఇప్పుడు కూడా వెళ్ళకపోతే ఇంకా నడుస్తుంది సినిమా అండ్ ఇట్ ఈస్ ఎ హ్యూజ్ హిట్ అండ్ ఫర్ వేరియస్ రీజన్స్. కొంతమంది ఏమో అరే ఇది భక్తి సినిమా, ఇది అయ్యప్ప ఫ్యాన్, నేను కూడా చాలా పెద్ద నాకు అయ్యప్ప స్వామి చెప్పిన కదా ఇట్స్ బకెట్ లిస్ట్ ఫర్ మీ, నేను పోయే లోపల ప్రాపర్ 41 డేస్ చేసి వెళ్ళాలి అని. బట్ అయ్యప్ప స్వామి భక్తులే చూడాల్సిన సినిమా కాదు ఇది. ఈవెన్ నాస్తికులు గాని, దోస్ హూ డోంట్ ఈవెన్ వర్షిప్ గాడ్ ఆల్సో హ్యావ్ టు వాచ్ దిస్ మూవీ. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత ఒక మూవీ ఒక ప్రాపర్ ఇమోషన్స్ ని టచ్ చేసే సినిమా చూసిన, ఈ సినిమా ఎస్పెషల్లీ. ఎందుకంటే చిన్న చిన్న చిన్న అంటే మీరు ఆల్రెడీ కొంచెం అయిన ఉంటారు దట్ ఇట్ ఈస్ అ స్టోరీ ఆఫ్ అ ఫ్యామిలీ. ఇట్ ఈస్ అ స్టోరీ ఆఫ్ రవితేజ అండ్ హిస్ డాటర్, బట్ నేను అంతే చెప్పను, హిస్ డాటర్, హిస్ వైఫ్, హిస్ రిలేషన్షిప్స్ విత్ హిస్ నేబర్స్, హిస్ రిలేషన్షిప్ విత్ హిస్ పీపుల్ అండ్ హిస్ యునో హిస్ డే టు డే లైఫ్ అండ్ హౌ హీ హ్యాండిల్స్. అండ్ ఇదే నేను నా షోలో కూడా 99% నేను ప్రీచ్ చేసేది కూడా ఇదే. ఏంటంటే మనం అనుకునేది జరగాయిపోయి లైఫ్ లా, బట్ హౌ డూ యూ హ్యాండిల్ థింగ్స్ వెన్ యూ ఆర్ డెల్ట్ విత్ సంథింగ్ దట్ యూ డోంట్ ఎక్స్పెక్ట్. ఆ ఎక్స్పెక్ట్ చేయండి, నీకు నీ స్కూల్ లైఫ్ లా రావచ్చు, నీ కాలేజ్ లైఫ్ లా రావచ్చు, నువ్వు మ్యారీడ్ ఉండొచ్చు, ఇట్ కెన్ బి ఎనీథింగ్. దాన్ని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసిండు స్టోరీ రైటింగ్ లా గాని. అండ్ నేను ఈ మూవీ కోసము వెన్ ఇట్ కమ్స్ టు ఆన్ ఎయిర్, ఎట్లా అంటే మన ఆన్ ఎయిర్ అంటే మన నెట్ఫ్లిక్స్ లో గానీ ఎక్కడన్నా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఐ వాంట్ డూ ఫుల్ సెషన్. ఐ వాంట్ యాక్చువల్లీ దాన్ని ఎట్లేమంటారు దాన్ని ఛేదించి దాని గురించి మాట్లాడాలని ఉంది నాకు. బట్ ఇప్పుడు నా ఓన్లీ రికమెండేషన్ ఏంది అంటే ఐ వాంట్ పీపుల్ టు గో వాచ్ హూ హ్యావ్ నాట్ వాచ్డ్. అరే బై ఇంకొక 4 రోజులు అయితే ఓటీటీలు వచ్చేస్తుంది, ఇట్లా ఆలోచించకండి. ఎందుకంటే అరే పోయి ఒక మండీ బిర్యానీ తింటే $30 అవుతుంది, $50 అవుతుంది, చల్ అట్లాంటిది ఒక ఫ్యామిలీని తీసుకొని పోయి లేకపోతే మీరే పోయి కూసోని ఒక వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ యూ సిట్ అండ్ వాచ్, యూ విల్ యాక్చువల్లీ వాచ్ ద ఫిల్మ్. కొన్ని సినిమాలు ఏం తెలుసా, జరసేపు నిద్రపోతారు, జరసేపు లేస్తారు, జరసేపు తింటుంటారు. ఈ సినిమా అట్లా ఉండదు, ఈ సినిమా ఇట్లా ఫ్రీ ఫ్లో గా వెళ్ళిపోతుంది అండ్ ఇట్ కనెక్ట్స్ యూ సమ్వేర్. ఎవ్రీబడి కనెక్ట్స్ టు సంథింగ్ డిఫరెంట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టాపిక్ లా కనెక్ట్ అవుతారు అనిపిస్తుంది నాకు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టుడేస్ లైఫ్ బికాస్ వెరీ మెటీరియలిస్టిక్ అయిపోయింది. యూనో నేను చెప్పిన కదా అబ్బా ఇదేం చేసామా అదేం చేసామా, ఇది ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఐ హావ్ సీన్ అ గుడ్ మూవీ విచ్ అగైన్ ఐ ఆమ్ నాట్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ లైక్స్ ఓ మన ఓజీ సినిమా లెక్క ఫైటింగ్ ఉందా, ఓ మన ఇమోషన్ ఉందా, ఇది ఉందా, దురందర్ లెక్క మసిల్స్ ఉన్నాయా, ఇది కాదు సినిమాలో. విత్ జీరో ఎక్స్పెక్టేషన్ వరీ బై పోయి అరే అని చెప్పింది కదా ఏంది కథ చూసొద్దామని వరీ. అండ్ ఆయన జెన్యున్లీ చెప్తారు కదా నచ్చకపోతే నాకు ఫోన్ చేసి చెప్పారు, ఏమను ఏం చెప్పినావు పోయి చూడనికి మాకు నచ్చలేదని చెప్పి దెన్ విల్ టాక్ అబౌట్ ఇట్. బట్ ఐ విల్ గ్యారంటీ దట్ దట్ ఈస్ నాట్ వేస్ట్ ఆఫ్ యువర్ 2.5-3 hours ఆఫ్ యువర్ లైఫ్. ఎందుకంటే ఇట్ కైండ్ ఆఫ్ మేక్స్ యూ ఫీల్ లైక్ సో ఇట్లాంటి ఇమోషన్స్ మనం చాలా రోజులైతుంది ఒక సినిమాలో చూసి ఫీల్ అయ్యి. కొన్ని ఒక సినిమాలో ఓ ఓ మస్ ఏం తలకాయ నడిపోదు, ఓ వా డో డో మ్యూజిక్, ఓ వా ఇవే చూస్తాం కదా మనము. ఇదేంటంటే ఇట్స్ లైక్ ఇట్స్ ఎ గుడ్ మూవీ, దాట్స్ వాట్ ఐ విల్ సే. ఇట్స్ ఎ మూవీ దట్ యూ షుడ్ వాచ్ ఇట్ ఇన్ ఎ బిగ్ స్క్రీన్ టు జస్ట్ ఫీల్ గుడ్ అబౌట్ యూ హ్యావింగ్ అ లైఫ్. We are blessed to have a life, a good life. Atla oka feel lo unna cinema chaala rojulu tarvata naaku oka good behavior oka good feel ton bayataku vachina ante that was Irumudi for me. And మేబీ కొంచెం కొన్ని కోట్ల మీకు కొంచెం డ్రాగ్ అనిపించచ్చు, కొన్ని చోట్ల ఇది అనవసరం అనిపించచ్చు, బట్ యూ నెవర్ నో. సో లిసన్ టు మీ, ఇఫ్ యూర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, హావెంట్ వాచ్, గో వాచ్ ఎరుమోడి. ఐల్ కమ్ రైట్ ఆఫ్టర్ ద బ్రేక్.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
0: Welcome back, listeners. Merindraru Doom the Maka with Meema Spilla, me RJ Anu Toni. Nenunda every Thursday 7 to 9 PM only on 107.9 FM HD3 Radio Surabhi. Sounds like home. మనం మన లాస్ట్ 30 మినిట్స్ లోకి వచ్చేసినాము. అరే భయ్, నాకు ఇంకా మస్తు ముచ్చట్లునే వేద్దామంటే మనం గణపతి పండుగ గురించి మన మెయిన్ టాపిక్, అండ్ ఇట్ వాస్ గుడ్ లైక్ ఐ సెడ్, డిస్కషన్ మంచిగా అనిపిస్తుంది నాకు. అండ్ యునో క్రిటిసిజం బోత్ వేస్, కన్స్ట్రక్టివ్ అండ్ యునో అ లిటిల్ బిట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఇస్ గుడ్. సో నాకైతే మంచి కాల్స్ లా యూనో నేను చెప్పిన కదా, చేసుకోవాలనేటోళ్ళు కాల్ చేసిండ్రు, అరే భయ్ ఎక్కువైపోయింది జర తగ్గిద్దాం అనేటోళ్ళు కూడా కాల్ చేసిండ్రు. బోత్ ఆర్ డిపెండింగ్ ఆన్ హౌ యూ లుక్ ఎట్ ఇట్. సో ఇక చేయండి, నేనైతే అదే చెప్తా, గణపతి పండుగ చేసుకోండి, మంచిగా అందరు కలిసి చేసుకోండి, అందరూ సంతోషంగా ఉండాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ నేను ఇంతకు ముందు బ్రేక్ ఒకటే ముందు చెప్పిన కదా, ఇఫ్ యూ హావెంట్ సీన్ ఇరుముడి, గో వాచ్ ఇరుముడి. అను ఎప్పుడు యూజువల్లీ ఇంత స్ట్రాంగ్ గా చెప్పదు, బట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్స్ అ వాచ్. That is what I tell you. It's not a movie that you OTT vastadu kada varamainanka 18th ki release avutundi kada nen botha adi kadu, but it is meant to make you think. It's make you, it's not an easy watch. It's a watch. It is meant to be watched movie. Anna kanipistundi. So, andukani oka good film manam appreciate cheyali kabatti poi try chesi chudandi. మీకు నచ్చుతుందో లేదో అనేది మనం నెక్స్ట్ థర్స్డే మాట్లాడుకుందాం. అండ్ దెన్ ఇక మూవీస్ గురించి వస్తే మాత్రము ఎపిక్ సినిమా ఫస్ట్ సెమిస్టర్ రిలీజ్ అయింది. ఏదో మిక్స్ తింటున్నా నేను పొద్దున్న నుంచి. కొంతమంది అంటున్నారు అరే బై లండన్ లా లవ్ స్టోరీ చూపించేది ఉంటే ఎంతో స్వీట్ గా చూపించచ్చు, రైటింగ్ లో దమ్ముండాలి, మళ్ళా గదే గిసిపిటి స్టోరీ ఎందుకు తీసుకురా అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో క్యూట్ ఉంది, యాక్ట్ హీరో హీరోయిన్ మంచి చేసిండ్రు అంటున్నారు. నేనైతే చూడలేదు ఇంకా సినిమా, బట్ నాకైతే ఆ పాట మాత్రం మస్తు నచ్చింది. అండ్ నేను చెప్పిన కదా నేను ఆ పాటకి డాన్స్ చేసినప్పుడు వైష్ణవి కమెంట్ చేసి వావ్ వెరీ బ్యూటిఫుల్ అని అన్నది. సో ఐ రియలీ రియలీ థ్యాంక్ యూ వైష్ణవి. నేను కూడా ఆమె స్టెప్ చేసిన ఆమె చూసింది నాది. సో హీరోయిన్ ఇస్ ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి వాళ్ళది, ఇది సంచారమే. అండ్ బట్ ఇట్ ఈస్ అ మూవీ దేర్ ఇఫ్ యూ వాంట్ టు గో సీ. అండ్ ఒకటి రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి ఇప్పుడు, బట్ నేనైతే వెయిట్ చేస్తున్నా మన ఆయా షేర్ సినిమా ఎట్లుంటుందో వినడానికి. ఎందుకంటే ఒకటేమో అనిరుద్ధ్ మ్యూజిక్ డెఫినెట్లీ, బట్ నాని హ్యాస్ డన్ సంథింగ్ అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్. సో ఎట్లుంటుందో అన్నది ఆ క్యూరియాసిటీ ఉంది. 23rd కి రిలీజ్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసిన వరకు. సో టికెట్స్ ఓపెన్ అయినాయి అండ్ ఐ హర్డ్ దట్ టికెట్స్ కూడా ఏదో రికార్డ్ క్రియేట్ చేసేసినాయి, చాలా యుఎస్ లో సెల్లింగ్ అయిపోయింది అని. బట్ వీల్ సీ. సర్దార్ 2 ఒకటి రిలీజ్ ఉంది ఇప్పుడు, బట్ అగైన్ లైక్ ఐ సెడ్ యునో ఇట్స్ తమిళ్ అండ్ తెలుగు మూవీ దట్ యునో డ్యూయల్ లాంగ్వేజ్ లో డబ్ అయి ఉంది. సో నాట్ అంటే నేను వావ్ చూడాలి అని నాకు ఇప్పుడు ఇనుముడికి అనిపించినట్టు టాక్ లెక్క నాకైతే రాలేదు. ఇనుముడి నేను పర్సనల్లీ చూసిన కాబట్టి నేను చెప్తున్నా పోర్రీ అని. అండ్ ఈ వీకెండ్ అయితే ఇక మిగిలిన వాళ్ళందరూ నా లెక్కనే గణపతి పండుగకి రెడీ చేసుకుని ఇల్లు క్లీన్ చేయాలి, గణపతికి డెకరేషన్ చేయాలి. అరే డెకరేషన్ అయితే మస్తు పరిచయం అవుతుంది బై నాకైతే, కానీ రాతంతా కూర్చొని ఏమి పెట్టాలి. సో ప్రతిసారి అనుకుంటే ఒక రెండు రోజుల ముందు చేద్దాం బై అంటే కానీ కాదు, ఆ రాత్రే కూర్చోవాలి, డెకరేషన్ చేయాలి, జుగాడు చేయాలి, ఇది ఈ లైట్లు పెట్టి మనాలి. అప్పుడే మా ఆయన అంటాడు జర నాలుగు రోజులు ముందు చెప్పొచ్చు కదండి ఈ లైట్ల గోల అంటే. అరే బై అప్పటికప్పుడు ఐడియాలు వస్తే, మనం ఏమైనా పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళమా, మనకి వస్తే అదే చేస్తాము, మంచిగా చేసుకోవాలి కదా గణపతిని తీసుకొచ్చినప్పుడు అని. ఇక మంచిగా ఆ కష్టం ఏదో సండే నుంచి సాటర్డే నుంచి పడదాం, బట్ అంతవరకు మంచిగా వీకెండ్ ఎంజాయ్ చేయండి, డూ యువర్ థింగ్ అండ్ గో లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్. ఇఫ్ యూ లైక్ ద ఇఫ్ యూ మీకు మూవీస్ ఏం లేవు చూడాలనిపిస్తే పోయి చూసినారు భయ్, ఏం నష్టం లేదు చెప్పినా కదా. ఒక సినిమాలు ఏం అమీర్ వాళ్ళు కారు మీరు ఒక సినిమా టికెట్ పెట్టుకుని పోతే. బట్ లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ సీన్ ద మూవీ ఆల్రెడీ. ఆల్రెడీ నిన్న గిట్ట చూసేసి ఉంటే నాకు కాల్ చేసి చెప్పండి 972-636-1966. లెట్స్ లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ కమ్ బ్యాక్. Let's go. Tere ki step mein sab beautiful.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు ఉంటున్నారు ధూమ్ ద మక్కా విత్ మీ ఆర్జీ అనుతోని. నేను ఇంకొక 20 మినిట్స్ ఏ ఉంటా, నాకు ఇంకా చాలా ముచ్చట్లుండే, బట్ మెయిన్ టాపిక్స్ మాట్లాడేసేస్తా. ఈ వీక్ మీకు యాజ్ యూజువల్ ఏం జరుగుతుంది అని చెప్పాలి కదా నేను, బట్ యాపిల్ రిలీజ్ చేసింది కొత్త ఐఫోన్స్. మళ్ళా కొంతమందికి ఉంటుంది ఏ కొత్త ఫోన్ రాంగ్ అని పోయి నేను కొత్తది అప్గ్రేడ్ చేసేసుకోవాలి అని, ఆ దూల ఉన్న వాళ్ళకైతే దూల తీసుకోవడానికి మాత్రం మస్తు ఫోన్ రిలీజ్ చేసిండు ఫస్ట్ టైం. ఇట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అని అనుకుంటాను నేను, ఐఫోన్ డ్యూ. ఇన్ని రోజులు మనం ఇన్నాము, బట్ ఇట్ ఈస్ అఫీషియల్ అండ్ ఇట్ ఈస్ రియల్. ఇది ఒక ఫోల్డబుల్ బుక్ స్టైల్ డిజైన్ అనమాట. ఈ ఐఫోన్ పైన ఒక 5.4 ఇంచ్ డిస్ప్లే ఉంది, ఓపెన్ చేస్తే 7.6 ఇంచ్ ఇన్నర్ డిస్ప్లే. సో ఆల్మోస్ట్ ఒక ఇట్లా ఫోల్డ్ చేస్తే మన ఇప్పుడున్న ఐఫోన్ కంటే జర పెద్దగా ఉంది, కొంచెము ఇట్లా రెక్టాంగిల్ షేప్ లో ఉంది. దాన్ని నువ్వు ఓపెన్ చేసినావు అయితే మాత్రం పక్కా బుక్కే అవుతుంది, అది ఒక చిన్న బుక్ లెక్క. అండ్ ఒక స్టెన్సిల్ సపోర్ట్ ఉంది, దేర్ ఇస్ అ స్ప్లిట్ స్క్రీన్ మల్టీటాస్కింగ్, అండ్ వైట్ అండ్ నైట్ స్కై లా రిలీజ్ చేసిండు. బట్ హియర్ ఇస్ ద కిక్కర్, ఓ ఐ యు రెడీ, 1999, ఒక డాలర్ తక్కువ $2000, $2000 అనుకోండి ఫర్ 256 GB. హై స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ఉన్నాయి, ఇంకా పైసలు ఎక్కువ పెట్టుకుందాం అన్ని ఉండకి. అది October 16th నుంచి ప్రీ ఆర్డర్ స్టార్ట్ అయ్యి October 23rd నుంచి అవైలబిలిటీ ఉంది. అండ్ ఈసారి వాళ్ళు లీజింగ్ కూడా చెప్తున్నారు, ఒకవేళ 58 per month 24 months కి లీజింగ్ చేసుకోవాలంటే కూడా యూ కెన్ డూ ఇట్. బట్ దాట్ ఈస్ నాట్ ది ఓన్లీ థింగ్, iPhone 18 రిలీజ్ చేసిండ్రు. iPhone 18 రిలీజ్, iPhone 18 Pro Max, బోత్ ఫోన్స్ ఆర్ అవుట్. అండ్ ఓవరాల్ అంటే కొత్త టెక్నాలజీ కోసం పోతారు అయితే మాత్రం ఐఫోన్ డ్యూ హ్యాస్ ద లేటెస్ట్ టెక్నాలజీ. కొంచెం థిన్ కావాలి అంటే మాత్రం అగేన్ మీ ఐఫోన్ ఎయిర్ కంటే థిన్ ఏది లేదు. 18 Pro మోడల్స్ అయితే September 18th నుంచి వచ్చేస్తున్నాయి, డ్యూ మాత్రం ఒక 1 month ఇంకా వెయిట్ చేయాలి మీరు. అండ్ అదేంది ట్రెడిషనల్ ఐఫోన్ కెమెరాస్, కొంచెం కెమెరా ప్రతిసారి వాళ్ళకి దానికి కొంచెము ఇది ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అ లిటిల్ బిట్ దాని ఏమంటారు కొంచెము టెక్నాలజీని పెంచుతా ఉంటాడు ప్రతిసారి. బట్ అగైన్ లైక్ ఎ సెడ్ యునో ఇట్ ఈజ్ ఎక్స్పెన్సివ్ మ్యాన్. $2000 పెట్టి కొనుకొచ్చుకుంటారంటే కొనుకొచ్చుకొని నేనే తెచ్చుకుంటాను. ఏమో ఓడి తెలుసు, నాకు కూడా ఉంది ఐఫోన్ పిచ్చి, కానీ చాలా రోజులు అవుతుంది నేను అప్గ్రేడ్ చేయలేదు. బట్ మేబీ, బట్ నాకేంటంటే సి ఐ లైక్ టు రీడ్ బుక్స్ అండ్ ఐ వాచ్ ఎంత తక్కువ వద్దనుకున్నా నేను నెట్ఫ్లిక్స్ లో పోయి సిరీస్ చూస్తూ ఉంటా. సో అట్లాంటి వాళ్ళకి డ్యూ ఇస్ బెటర్, ఎందుకంటే యూ క్యాన్ యాక్చువల్లీ వాచ్ on a little bit bigger screen. ఆ బిగ్గర్ స్క్రీన్ అంటే ఐప్యాడ్ కొనుక్కోవచ్చు కదా అను అని మీరు అనొచ్చు, కొనుకోవచ్చు కాదంటలే. బట్ ఇక చెప్పినా కదా ఐఫోన్ దూలు ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి న్యూఆర్ ఇన్వెస్ట్మెంట్. నేను కొత్త రీల్ చూసినా మొన్న 2 kidneys అమ్ముకోరు, ఒకరు కొనుక్కోరుడు, అటు కిడ్నీలు అమ్ముకోకర్లే గాని. బట్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం యూ హ్యావ్ న్యూ ఫోన్స్ కమింగ్ అప్ నా. 18 Pro Max ఇస్ అగైన్ అట్లా $1300 ఎంతో అనుకుంటా. అండ్ అవి ఈజ్ లైక్ యునో మల్టీటాస్కింగ్ కూడా చేయొచ్చు, బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ అ డ్యూ. ఇక కొత్త క్రేజ్ అన్నప్పుడు చాలా మంది డ్యూ ఉంటారు, ఎవరన్నా ఆల్రెడీ డ్యూ చూసేసిండ్రు అంటే మాత్రం చెప్పండి ఎట్లుందో, మీరు మీ స్టోర్ లోకి పోయి చూసి వచ్చుంటే. అండ్ ఈసారి ఇంకొకటి యాపిల్లో ఇంకోటి ఏంటి తెలుసా, గుడ్ న్యూ థింగ్ ఏదైతే నేను విన్నా చూసిన యాక్చువల్లీ వెన్ ఇట్ వాజ్ రిలీజింగ్, ఈసారి ఎప్పుడు టిమ్ కుక్ రిలీజ్ చేస్తారు కదా సీఈఓ, ఈసారి దే హ్యావ్ ఎ న్యూ సీఈఓ మీకు తెలుసా, హీ ఈజ్ నన్ అదర్ దాన్ జాన్ టర్నర్స్. ఈ మనిషి గురించి ఒక మాట అయితే ముచ్చట అయితే చెప్పుకోవాలి బాయ్, ఎందుకంటే నాకు యునో లీడర్స్ ఆర్ నాట్ మేడ్ ఇన్ ఓన్లీ లైక్ దీస్ ఐవీ లీగ్ కాలేజెస్ అనిపిస్తుంది నాకు. అండ్ హీఈస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్, ఏం తెలుసా, హీ హాజ్ నో MBA, హీ ఎనీబడి హార్డ్లీ న్యూ హిస్ నేమ్, అండ్ నౌ హీస్ రన్నింగ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. 25 years యాపిల్ చేసిండు, అండ్ హిస్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే తెలుసా, వెనకాల స్క్రూలు లెక్క పెడుతున్నాడు ఆయన. ఆ స్పెక్ లో 25 screws ఉన్నాయంటే వీళ్ళు 35 screws ఎందుకు చేసిండ్రు అని. దట్ ఈస్ హౌ హీ స్టార్టెడ్ అట్ ద హార్డ్వేర్ లెవెల్ అండ్ హీ స్టార్టెడ్ గ్రోయింగ్ స్లోలీ ఇన్ ద యాపిల్ ఇండస్ట్రీ, యునో వన్ ప్రోడక్ట్ అట్ ఎ టైమ్ హీస్ క్లైంబ్. ఒక ఇంజనీర్ లాగా స్టార్ట్ చేసి ఐప్యాడ్ హీ వాజ్ వర్కింగ్ ఆన్ ఇయర్ పాడ్స్ మ్యాక్, వన్ ప్రోడక్ట్ అట్ ఎ టైమ్ అంటే హీ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యాపిల్స్ హార్డ్వేర్. హార్డ్వేర్ కి హెడ్ అయిపోయింది ఈయన. So, you know, he was one of the big reasons Mac edaithe drop chesindo Intel for Apple's own chips. He was the reason. He helped bring the iWatch and the Vision Pro. So, oka manishi basic nunchi ediginavallaki aa respect e vere bayi nenu cheptunna kada. And on the side note, he was a competitive swimmer anta.
యు నో హీ స్టడీడ్ ఇంజనీరింగ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ సైకాలజీ అండ్ ఇన్విజిబుల్ ఉండే మనిషి సడన్ గా ఇప్పుడు చూడు హీ హస్ జాయిన్డ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఐఫోన్ అండ్ హీఈస్ లీడింగ్ అ కంపెనీ. సో ఇది మనకేం చెప్తుంది అంటే వీ హ్యావ్ టు టెల్ దిస్ టు అవర్ కిడ్స్ అండ్ సే దట్ యూ క్యాన్ స్టార్ట్ ఫ్రమ్ నథింగ్, యూ జస్ట్ హ్యావ్ టు బి అ లిటిల్ బిట్ క్రేజీ. క్వశ్చన్లు అడగడం ఆపేయొద్దు, ఏదైనా కెలకడం ఆపకండ్రి, ఇరగొడుతున్నారు అరే ఇది ఏదో స్క్రూ ఇప్తున్నారు అంటే చేసుకుని యూ నెవర్ నో వాళ్ళ టాలెంట్ లని ఇచ్చేర్రి. అరే బై ఇది మస్తు పైసలు పెట్టుకున్నాం ఇది ఖరాబ్ అయితే ఖరాబ్ అయితే అయితే ఖరాబ్ అవుతుంది బై, బట్ యూ నెవర్ నో ఖరాబ్ అయ్యేది పెద్ద పెద్ద అయ్యకర్రి చిన్న చిన్న అయ్యర్రి. బట్ నేను చెప్తున్నా కదా ఇట్ ఈస్ అ వెరీ వెరీ nice thing to know that you can start from small and can get into the highest places. And allane I show speed ani chaala mandiki pillalakaithe telisuntadi meek gela kodi mee pillalni adigandi. This kid also I show speed, he started with nothing. Oka chinna chinna reel lu chesukunetadu iPhone first. Ippudu inane evaraithe unnado mana CEO, he gave the first iPhone Duo to I show speed and he was the first one who took a reel or a video in the Duo. ఆ మనిషి స్టోరీ అయితే ఇక టైం లేదు, బట్ ఇఫ్ యూ క్యాన్ గూగుల్ గో గూగుల్ ఐషో స్పీడ్. ఎంత చిన్న దగ్గర నుంచి హీస్ బికమ్ అ సెన్సేషన్ నౌ ఐషో స్పీడ్, యునో యాపిల్ కాల్డ్ హిమ్ ఫర్ ద ఇనాగ్రేషన్. సో ఇట్లాంటివి చూసినప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది దట్ యునో పీపుల్ ఆర్ మూవింగ్ ప్లేసెస్. మనం ఇంకా ఏడా వేసిన గొంగలు ఆడనే కూర్చొని ఇవాళ ఏం వండుకుందామా, ఇక రేపు ఏం చేసుకుందామా, తొక్కేసుకుని తిందామా, లేకపోతే బుడుమకాయలు ఖరాబ్ అవుతున్నాయి వెనకాల తీసుకుపోయి తొక్కు పెడదామా, పప్చారు చేద్దామా, ఇవి కంటే కొంచెం బయటకు రండి బై. వీ నీడ్ దోస్ పీపుల్ ఇన్ అవర్ కమ్యూనిటీ టు యునో. సో on that note, 25 years is one more important thing that I wanted to talk, but it is a little higher end topic. But yoga manchi fun part ineshi ochesin tarvata, let's talk, okay?

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు ఇంటినారు ధూమ్ ధమాకా. నేను మీ ఆర్జే అను. పాటని కావాలని కట్ షార్ట్ చేసిన కొంచెం, ఎందుకంటే నేను పెట్టాల్సిన ముచ్చట జర్రంత ఎక్కువ ఉంది అండ్ మనకి టైం లేదు. అండ్ మళ్ళీ పాటని వేరే పాట పెడతా, డోంట్ వర్రీ. మన నేను ఏ పాటలు తీసుకుంటలేదు మీ దగ్గరికి వెళ్ళి. బట్ నేను వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఐ వాంటెడ్ టు టెల్ పీపుల్ ఆర్ టాక్ అబౌట్ ఇట్ ఈవెన్ దో టైం సరిగ్గా లేకపోయినా కూడా, ఈస్ 25 ఇయర్స్. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, దిస్ పర్సన్ మన సిఇఓ గురించి మాట్లాడుతున్నప్పుడు 25 ఇయర్స్ అన్నప్పుడు నాకు ఐ రిమైండెడ్ సంథింగ్ ఎల్స్ ఆల్సో. ఈస్ టుమారో 9/11 మార్క్స్ 25 ఇయర్స్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఇన్ అమెరికా. అండ్ ఇట్ ఈస్ సచ్ ఎ సాడ్ థింగ్ దట్ హ్యాపెండ్. నేను లేనప్పుడు నేను ఇంకా రాలే అమెరికాకి. బట్ I have seen first hand videos of, you know, when that happened to the World Trade Centers. And 25 years America has rebuilt itself, but akkada nenu New York ellina, and it is such a sad and at the same time such a humbling experience to be there as part of akkada ground zero degirki elli akkada chanipoyinallandaru, especially ee 9/11 roju evaraithe chanipoyinro, and oka chinna chinna vallu morning akkada white flag ఫ్లవర్స్ ఇస్తారు. కొన్ని వాళ్ళ పేర్ల మీద వైట్ ఫ్లవర్స్ పెట్టమంటారు. ఎవరు బర్త్డేస్ అయితే ఆ రోజు ఉన్నాయో, ఒక టీం ఉంటుంది డెడికేటెడ్ టీమ్, వాళ్ళు ఆ మార్నింగ్ వాళ్ళ పేరు మీద బర్త్డే ఉన్న వాళ్ళ దగ్గర వైట్ రోజ్ పెడతారు అక్కడ. అండ్ దేర్ ఇస్ అ టీమ్, రాత్రి వస్తారు వాళ్ళు అక్కడ లోపల వాటర్ ని ప్యూర్ ఉంచడానికి. రాత్రి అంతా వాళ్ళు పూల్ క్లీనర్స్ ఉంటారు, వెరీ స్పెసిఫిక్లీ వాళ్ళు క్లీన్ చేస్తారు. అండ్ దేర్ ఇస్ అన్ అదర్ టీమ్ దట్ మెయింటైన్స్ బ్యూటిఫుల్లీ సరౌండింగ్. పేర్లు కూడా ఎక్కడ ఇంత డస్ట్ లేకుండా వాళ్ళు ఒక రెస్పెక్ట్. మనము నాకు అదే అనిపిస్తుంది, మన వాళ్ళు మనం మనిషి ఉన్నన్ని రోజులే మనిషికి వాల్యూ. ఒక్కసారి మనిషి వేయండు అంటే పోయిన జరసేపటికే మనిషిని బాడీ అంటాం. యూనో మన మన మన కల్చర్ అది కాదు. అంటే నేనేమంటే వాల్యూ పడిపోతుంది. అట్లాంటిది 25 ఇయర్స్ అయినా కూడా వాళ్ళకి తెలియని మనుషులు మళ్ళా, దీస్ పీపుల్ దే డోంట్ ఈవెన్ నో. బట్ ద రెస్పెక్ట్ దట్ దే గివ్ ఫర్ ద లాసెస్ దే హావ్ యునో లాస్ట్, దట్ ఈస్ దట్ గివ్స్ యూ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్. అండ్ వీ షుడ్ టేక్ ఎ మినిట్ టు యునో గ్రాస్ప్ హౌ లక్కీ వీ ఆర్. మనం ఎంత అదృష్టవంతులము దట్ మన బిగ్గెస్ట్ టెన్షన్ ఈస్ ఇవాళ బిర్యానీ తినాలి, ఇవాళ ఏం చాయ్ పెట్టుకోవాలా, లేకపోతే ఇవాళ ఏం చెయ్యాలి, ఇవాళ పోయి ఎవరితో ముచ్చట పెట్టాలి, ఇవాళ పోయి యూనో ఏం కంప్లైంట్ చేయాలి మా బాస్ గురించి నాకు ఇది ఇట్లాంటి దీస్ హెడ్ ఏక్స్. పెళ్ళంతో మాట్లాడాలనా, అమ్మగుడితో మాట్లాడాలనా, ఆ పిల్లలతో లొల్లి పెట్టుకోవాలనా, దీస్ ఆర్ సచ్ చిన్న చిత్కా ప్రాబ్లమ్స్ కంపేర్ టు ఆ రోజు రాత్రి. ఎంతో మంది పడుకొని పొద్దున్నేసి మామూలుగా ఆఫీస్కి పోతున్నా అనుకున్న వాళ్ళు దే నెవర్ మేడ్ ఇట్ త్రూ ద డే. అది అది మనం లిటరలీ ఒక 2 మినిట్స్ తీసుకుని ఆలోచించుకోవాలి దట్ మన లైఫ్ మనము ఎంత లక్కీ టు జస్ట్ లివ్ ఎ లైఫ్ వితౌట్ ఎనీబడి. ఒక థర్డ్ పర్సన్ వచ్చి దాన్ని పుల్ల పెట్టకుండా మన లైఫ్ ని మనం ఇవాళ ఎంత ప్రొటెక్టెడ్ గా బతుకుతున్నామో, ఎక్కడన్నా కానీ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ వీఆర్ సో లక్కీ టు లివ్ ఎ లైఫ్. ఫర్గెట్ ఎనీథింగ్, వీఆర్ జస్ట్ లక్కీ టు లివ్ అ లైఫ్, వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ లైఫ్ దట్ ఈస్. దట్ ఇట్ సెల్ఫ్ డిజర్వ్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అప్రిసియేషన్. ఏది ఉన్నా లేకపోయినా ఒక అప్రిసియేషన్ టువర్డ్స్ లైఫ్ ఉండాలి మనకి. దట్ I truly, truly believe that that is something we all should carry with us, that life is precious. వాళ్ళు ఆ రోజు అనుకున్నారా దట్ ఈవెన్ ఫస్ట్ రెస్పాండర్స్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎంతో మంది ఈవెన్ ఫ్లైట్ లో పోతున్న వాళ్ళు. నేను ఒక యూనో లాస్ట్ మెసేజ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఉమెన్ ది విన్నాను. ఆమె వాళ్ళ హస్బెండ్ కి మెసేజ్ పెడుతుంది, షీఈస్ లీవింగ్, ఆమె ఫ్లైట్ అటెండెంట్ అనుకుంటా. ఇట్ వాజ్ సో షీ వాజ్ క్రయింగ్, షీ వాజ్ సేయింగ్ టేక్ కేర్, గివ్ మై లవ్ టు ద బాయ్స్. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ హస్బెండ్ కి చెప్తుంది, ఇది ఈ నా సేఫ్, నా బెడ్ కింద ఉంటుంది, దీనిది పాస్కోడ్, ఇది ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆమె షీఈస్ థింకింగ్ ఫర్ హిస్ ఫ్యూచర్. అరే బై, దట్ ఈస్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ యునో ఇమోషన్స్ రన్నింగ్ త్రూ. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే, ఈస్ లెట్ ఎస్ ఆల్, టుమారో ఈజ్ అ వెరీ సాడ్ డే ఫర్ అమెరికా టు రిమెంబర్ 9/11, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఫర్ అస్ యాజ్ అ మెమరీ దట్ మనం ఈ కంట్రీలోకి వచ్చినాము. దిస్ ఈస్ అ కంట్రీ దట్ గేవ్ అస్ అ డిఫరెంట్ లైఫ్. సో లెట్ ఎస్ జస్ట్ అప్రిషియేట్ అవర్ లైఫ్, అంతే. ఇంక ఎక్కువ ఏం అడగ నేను. లెట్ ఎస్ జస్ట్ అప్రిషియేట్ దట్ వీ గాట్ అనదర్ టైప్ ఆఫ్ లైఫ్ టు లివ్ హియర్. అదే సాల్ బై, ఎంతమంది ఎన్నిసార్లు అనుకోని వద్దాం అనుకోని కూడా రారు. దిస్ ఈస్ అ లైఫ్ వీ చోజ్, వీ కేమ్ హియర్. సో లిటిల్ లెస్ కంప్లైంట్స్, లిటిల్ బిట్ మోర్ అప్రిసియేషన్ టువర్డ్స్ లైఫ్, దాట్ ఈస్ వాట్ వీ షుడ్
take from that message. On that note, ఇక literally ending వచ్చేసింది. Unfortunately, నేను wrap up చేసే time కూడా అయిపోయింది. But all I wanted to tell everybody is, give your best to yourself. మంచి హ్యాపీగా ఉండండి. లైఫ్ ని ఒక ప్రాపర్ రిలాక్స్డ్ వేలో లీడ్ చేయండి. నేను ఎప్పుడు చెప్పేది అదే మీకు, మనం ఏం తీసుకొచ్చుకోలేదు, మనం ఏం తీసుకుపోము, మనం ఎట్లొచ్చినామో అట్లనే పోతాము. సో ఈ టెన్షన్లు, ఈ లొల్లీలు, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఆల్ వీ వాంట్ టు డూ ఇస్ జస్ట్ లివ్ అవర్ లైఫ్ మంచిగా హ్యాపీగా. కుదిరితే ఒక కప్పు

రిలాక్సింగ్ చేయండి, మండే రోజు మంచిగా గణపతి పండుగ చేసుకోండి, చేసేటోళ్ళందరూ చేయనోళ్ళు కూడా హ్యాపీగా ఉండండి. ఇట్ ఈస్ టైమ్ ఫర్ గుడ్ హ్యాపీ డేస్. అండ్ ఆన్ దాట్ నోట్ ఐ విల్ హ్యావ్ టు టేక్ లీవ్. ఇక నా ట్రెడిషనల్ మన జింపాక్ జింపాక్ పాట పెట్టి పోతున్నా. మంచిగా ఎంజాయ్ చేయండి, నేను నెక్స్ట్ థర్స్డే పక్కా వస్తా, మస్తు ముచ్చట్లు పెట్టుకుందాం. అంటిల్ దెన్ షబ్బాకర్, గుడ్ బై, ఐ విల్ సీ యూ గైస్ ఆల్ నెక్స్ట్ వీకెండ్. అంటిల్ దెన్ బై గైస్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర

0: నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హరేలి బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istinamma vayanam puttukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
2: Jatakalu, Vastu, Jyotishyam, followers ki information.
3: Hindu.
2: Ivanni namme vallu, nammani vallu, pay attention.
3: Okay, okay.
2: Pyar se pura inandi bhaiya.
3: Aisa kya?
2: Center lo maiku vetti japtunna.
3: Bolo ba.
2: Beautiful smile to meeta meeta madal to panganamalu vetti attadi.
3: Kaumba? Kaumba?

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీవియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: FM HD3
1: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to Nik Marinta Cheru Kabotam. Keep listening, me next on Radio Surabhi.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
3: Tatra khalu imani, ashtau ahara vidhi visesha ayatanani bhavanti, ani ayurvedan cheptondi. Ante ahara anedi kevalam food kadu. It's a perfect balance. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
4: అక్క. లైట్ దోసా, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామేంటి, లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగునేస్తాం. సౌండ్స్ లైక్ హోమ్.
7: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
12: హాయ్, నేను మీ తేజ సజ్జ.
11: టు లిసన్ టు రేడియో సురభి
12: 107.9 HD3.
9: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
12: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి. 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos.

0: empowering possibilities with Radio Surabhi.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
0: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
2: istinamma vayanam puchukunti vayanam ee shravana masallo mee radio survey meek andistondi kotta sambaralu maa survey lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki but with a different twist intita surabhi main mee intiki raavalani meer anukunte mee aahvanani tinyurl.com/suravilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: ఐఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ ఎం రామోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meet on this Tondi Project W, effective wealth management strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
8: కోటి రూపాయల మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: ఎస్ సార్.
8: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
10: ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
11: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ East Plano and Eldorado. For more information, visit rkusa.com.
12: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
13: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
14: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
15: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీనా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సైనమా.
3: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like Raises and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
5: Istinamma vayanam puchukunti vayanam ee shravana masallo mee radio survey meeku andistondi kotta sambaralu maa survey lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki but with a different twist intinda survey mee mee intiki raavalani meer anukunte mee aahvananni tinyurl.com/survey lakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com. media room screen size

0: పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
3: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
4: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
5: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: 101.9 FM HD3. Boring long rides, the tiring work hours, the work at a solution. Radio Surabhi, America lo telugu restam.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
5: Yes sir.
4: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
4: You're absolutely right. Rajraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli ravalanipisthe. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ ను నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంతి. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరిబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
8: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
9: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
10: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
9: హాయ్, నేను మీ తేజ సజ్జా.
10: టు లిసన్ టు రేడియో సురభి
9: 107.9 HD3.
8: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
9: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
1: 107.9 FM HD3.

0: ఆయన రాముగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సైలం.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీ నాగ్.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భాగవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. అదే 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar tho. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar franchisee, your business, your future, starting today.
4: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
5: నేను మీ ఆర్జే భార్గవి.
6: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
7: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
8: దిస్ కోటి, దిస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి,
9: రేడియో సురభి,
10: రేడియో సురభి,
11: రేడియో సురభి,
12: రేడియో సురభి.

0: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి, రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
3: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షేలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? రెడ్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
10: నేను మీ ఆర్జే భార్గవి.
11: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
12: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
13: దిస్ ఇస్ కోటి.
14: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
0: రేడియో సురభి.
2: రేడియో సురభి.
15: రేడియో సురభి.
2: రేడియో సురభి.
15: రేడియో సురభి
2: 107.9 FM HD3.

0: ఐఎమ్ రాముగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: ఐ యామ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
6: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
7: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ హరి శంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సంఘం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: digital leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देश कालमान परिस्थितुलु, प्रकृति, दानि पंडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग लो उन्नायि, बट् वि मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एक्टेक् आईएनसी. मलेमारी फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एक्टेक् आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call
4: 848-244-0213.
5: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in the United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening to me next on Radio Surabhi.
6: You're listening to Radio Surabhi 107.9 FM, HD3.
7: America vachinappudu nunchi Facebook లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com. Or contact Gopal Ponnangi at 214-868-7538.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
8: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda?

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
5: దిస్ ఇస్ కోటి.
6: దిస్ ఇస్ హరిశంకర్.
5: కీప్ లిసనింగ్, మీ నేస్తాం.
0: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. అమెరికా వచ్చిన నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: Kavintalaki Kerintalaki Kera Fadras Radio Surabhi.
0: Radio Surabhi KDXX 107.9 FM HD3 Louisville, Texas. America lo Telugu nestam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మళ్ళీ మరి Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Palimbari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
4: ఏ పిల్లా, అట్ నవ్విసి స్పార్కు మాకే బాబు. మీరేంట్రా నమ్మి చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా.

నిఘంటనే విన్నాలి వీరమణి వీరమణి.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

తండ్రి ఎంత తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తా ఉంది తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా?
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: టాటూ,
0: రిటర్న్ గిఫ్ట్.

0: అన్నా, ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్. నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

0: nandajitri.com or call nandajitri at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, undiga thodiga Radio Surabhi, America lo telugu nistam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైట్ డోసా, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వేరే చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meet on this Tondi Project W, effective wealth management strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, idiga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వేరు చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: calibration knowledge though, neeko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoduga Radio Surabhi, America lo telugistam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమా?

0: or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news aina, time aina. Diga thoduga Radio Surabhi, America lo telugistam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వండి.

0: skills, calibration, knowledge, though, you get best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, diga thoduga Radio Surabhi, America lo telugistam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: calibration knowledge, though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, timing aina, idiga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, timing aina, idiga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, idiga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చాం అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: Skills, calibration, knowledge though, neko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoduga Radio Surabhi, America lo telugustam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా చేస్తావంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
5: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoduga Radio Surabhi, America lo telugustam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా చేస్తావంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: Tick, tick, Radio Surabhi time check. Studio lo time, 5 a.m.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalain Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ ఎంప్ ఆంకి పన్నీర్ టిక్కా, చమికావ పరోటా.
3: ఏంది బ్రో, అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
2: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3. IPL matches aina, kotta movie release aina, news edaina, timing aina, diga thoduga Radio Surabhi, America lo telugulostam.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, నేదు వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విత్ చమి కబాబ్ పరోటా.
7: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనందవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
6: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
9: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
10: Yes, sir.
9: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
9: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli రావాలనిపిస్తే. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టిబుల్.
11: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఆర్కేయూఎస్ఏ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి.

0: చేసి యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. ఆబ్వియస్లీ ఈ దోశ, మీది వడ, ఏ టు బిఎక్స్ యుడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, వన్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పనీర్ టిక్కా, చమే కబాబ్, పరోటా.
3: ఎందుకు రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగా.
2: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
3: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
2: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
0: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
5: Kavintalaki, Kerintalaki. Era address, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugunestam.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు

ఎంత మంచి పాట విన్నాం కదా. దేవ్ ధనాధర అవినాష్తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలర్స్ నంబర్ వన్ రేడియో స్టేషన్. ఒక మంచి ఛాయ్ కలుపుకుని యాక్చువల్లీ అది సిప్ చేస్తూ మీతో మాట్లాడుతున్నానండి. ఫర్ మీ ద ఐడియల్ వే ఆఫ్ స్టార్టింగ్ ద డే సంథింగ్ లైక్ దిస్, నేను కాఫీ కానీ ఛాయ్ కానీ. బ్యూటిఫుల్. కొన్నిసార్లు మన చేతితో పెట్టుకున్నప్పుడు ఇంకా ఆనందం ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు ఎంత కాదనుకున్నా సరే పొద్దున్న లేచిన వెంటనే ఫోన్లు ఎక్కువ చూడొద్దు, కాస్త మీ టైం పెట్టుకోండి అని చెప్పి ఇలాంటి రూల్ ఒకటి బ్రేక్ చేసి లేచి లేవగానే ఫోన్ చెక్ చేయాల్సి వచ్చింది వర్క్ కాల్ ఏమో అని చెప్పి. సో అందులో ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తుంటే హ్యాపెన్ టు రీడ్ వన్ యాక్టర్స్ స్వైప్ రైట్ ఆల్బమ్. సో మల్టిపుల్ పోస్ట్ అంటే రీడ్ చేసే పోస్ట్ అని పెట్టి వీకన్ స్వైప్ రైట్ అండ్ ఇక రీడ్ ఇట్ అన్నమాట. సో అందులో హీ టోల్డ్ యాక్టర్ విష్ణు విశాల్, తమిళ యాక్టర్, బెట్టి కుస్తి అనే సినిమాతో ఫేమస్ అయ్యారు. సో ఆయన అట్ ద ఏజ్ ఆఫ్ 42, ఓకే, అట్ ద ఏజ్ ఆఫ్ 42 వాట్ హీ రోట్ ఇస్, మనం అందరం వెయిట్ చేస్తూ ఉంటాం ఇంకొక మైల్ స్టోన్ వస్తుంది, ఇంకొక మైల్ స్టోన్ వస్తుంది, ఆ ఇంకొక మైల్ స్టోన్ వస్తుంది, ఆ మైల్ స్టోన్ వచ్చాక వీ విల్ యాక్చువల్లీ లివ్ అవర్ లైఫ్ అని చెప్పి. యునో వాట్, ఎంత పెద్ద మైల్ స్టోన్ సాధించినా కూడా మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ మైల్ స్టోన్ ఉండే ఆ టార్గెట్ అంతా మామూలే, అది దట్స్ ఎన్ ఎవర్ ఎండింగ్ ప్రాసెస్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఈ అచీవ్మెంట్ వచ్చాకే విల్ స్టార్ట్ లివింగ్ లైఫ్ అనేది మాత్రం పోస్ట్ పోన్ చేయద్దు. లైఫ్ ఇస్ నౌ, లైఫ్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. మనం ఎంత డినై చేసినా ఇదే ఫ్యాక్ట్ అని చెప్పి అండర్లైన్ చేసి దట్ హౌ హీ డెల్ట్ విత్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇండస్ట్రీ. Being an introvert, enta tough it was for him to finally make in this industry. Itla anni yettu. So ane nenu jautunna mundu chaala relate ay personally. Ante first ippudu EVV ganaka manaki manam ganaka hide cheskunte chaala vishayalu manam chaala paddhatiga plan ga ellochu ani cheppi ila konni anukuntam kada. Avanni konni saarlu plan prakaram velthe konni saarlu ellu. But having said all of this, ee highs and lows ni kuda enjoy chestu mundu gelipothe లైఫ్ బానే ఉందనిపిస్తుంది. బట్ అది మనం ఎంజాయ్ చేయకపోతే ఏమవుతుందంటే అప్పుడెప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైం హ్యాపీనెస్ వచ్చినప్పుడే మనం ఎంజాయ్ చేస్తామని చెప్పి అన్నింటినీ పోస్ట్ పోన్ చేస్తాం. అండ్ బై ద టైమ్ లైఫ్ విల్ బి యునో అట్ ద ఎండ్ రోడ్ ఆల్మోస్ట్. సో డోంట్ వెయిట్ ఫర్ దట్ బిగ్ అచీవ్మెంట్ టు ఫుల్ఫిల్ యువర్ లైఫ్. లైఫ్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అండ్ లివ్ ఇట్ అని చెప్పి చెప్పారనమాట. సో ఆ ముక్క చెప్పేసి మనలో ఉన్న ఫిలాసఫీని బయట పెట్టేశాం కాబట్టి మంచి పాట కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్ హరిహరన్ గారి వాయిస్ లో రెండు పాటలు మీకోసం.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
7: Sure. How many people are we expecting?
4: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachchu.
7: Idi office party aa leka jatra?
4: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
8: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
9: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
8: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.

ఇండియాలో ఏదైనా పని అవ్వాలంటే మాత్రం మనం డైరెక్ట్ గా చోట కూర్చుని అయ్యా బాబు ఇది పరిస్థితి అని చెప్పి ఆర్డర్లో కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా అవ్వదు. తెలుసు కదా మనందరికీ, ప్రతి చోట మనం తెలిసిన వాళ్ళు అక్కడ ఉండాలి. అండ్ సో దట్ వెయిటింగ్ అన్న ప్రాసెస్ ఏదైతే ఉందో, వెయిటింగ్ టెక్నికల్లీ వెయిటింగ్ డెఫినెట్లీ ఉంటుందండి. 1-10 సార్లు తిరగడం అన్న ప్రాసెస్ ని అవాయిడ్ చేయొచ్చు. అందుకే వి టెండ్ టు నో ఎవ్రీ వన్ అట్ ఎవ్రీ ప్లేస్ అనేది ఒక అన్ రిటర్న్ రూల్. దీన్నే నెట్వర్కింగ్ అంటారు కొంతమంది, ఇంకొంతమంది కాంటాక్ట్స్ అంటారు, ఒక్కొక్కళ్ళు ఒక భాషలో పెడుతూ ఉంటారు. సో అలాగా నా స్కూల్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి చెడ్డిపడేవాడు వాడు, హీ హ్యాపెన్స్ టు బి బ్యాంక్ ఎంప్లాయీ. ఓకే, ఇంకా చూసుకోండి నా సాగరంగా, కంగారు పడకండి, నేనేం లోన్లు తీసుకోలేదు, అడిగిన వాడు కూడా అనుకోండి, కక్కుతుంది వాడు. సరే, ఆ విషయాలన్నీ పక్కన పెడితే మా మమ్మీ అడక్కడక్క, అరే నాకు ఒక అమౌంట్ ఇది క్రియేట్ అయింది, మా మమ్మీకి పలానా బ్యాంక్ లో ఉందన్నమాట. సో ఆ అమౌంట్ అది పడింది బికాస్ షీ వాజ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు గో టు బ్యాంక్ అండ్ చెక్ ఇట్. నేను యాప్ వేసి డౌన్లోడ్ చేస్తాం, బట్ బికాస్ షీ వాజ్ నాట్ హ్యావింగ్ ఎ డెబిట్ కార్డ్ ఆల్సో ఐ హ్యాడ్ టు రీచ్ అవుట్ టు హిమ్ అనమాట. ఆడి ఫోన్ చేసి, అరే ఇదే పరిస్థితి, కాస్త బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని పంపిస్తాను ఒకసారి చూడరాని అంటే, వెంటనే ఒక ఇమేజ్ పెట్టాడు అనమాట. అది ఏంటి అని అంటే, కమింగ్ ఫైవ్ డేస్ వరకు ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పాలి అంటే, వాళ్ళు ఒక చిన్న సైజ్ బంద్ చేస్తున్నారు. ఓకే, ఆ బంద్ ఏంటి అని అంటే, సో ఈ రోజు ఎస్పెషల్లీ స్ట్రాంగ్ వర్కర్ స్ట్రాంగర్ టుమారో, ఇంప్లిమెంట్ 5 డేస్ వర్క్ వీక్ ఇమీడియట్లీ, సాటర్డే సండే మేము పని చేయలేమన్న జోన్ లో చెప్తున్నారు అనమాట. సో అది ఈ సెప్టెంబర్ 11th అంటే ఈ రోజే యాక్చువల్లీ అవుతుంది అనమాట. సో ఫెయిర్ వర్క్ బెటర్ లైఫ్ అని చెప్పేసి వాళ్ళు బేసిక్ గా అన్ని బ్యాంకులు కలిపి ఒక యూనో ఒక బంద్ లాగా ప్రకటించారు అనమాట. సో ఇది చూశాక మీకు మాత్రం ఒక అన్రిటర్న్ థింగ్ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మీరు మనీ పంపి ఎవరికైనా సరే వచ్చేసింది కదా అండ్ బ్యాంక్ వెళ్ళి తీసుకునే ఈ ప్రాసెస్ ఏవైతే ఉంటే కనుక, ఎస్పెషల్లీ ఇండియాకి పంపుతారు కదా, పంపినప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి, టెల్ దమ్ దట్ అకార్డింగ్లీ ఇట్ విల్ కమ్. ఓకే, అంతేగాని ఫ్రైడే ఈవినింగ్ అయిపోయింది పడ్డాయా అని చెప్పి ఫోన్ లో వస్తాయి సార్, అవన్నీ అవాయిడ్ చేయడానికి చెప్తున్నాను అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకొక బాటమ్ లైన్ థింగ్ ఏంటంటే, ప్రతి ప్లేస్ లో ఎంతమంది ఎన్ని విధాలుగా తెలిసినా కూడా కొన్నిసార్లు పనులు అవ్వు. అది చెప్తాం అనుకుని ఇదంతా చెప్పాను అనమాట, అది మ్యాటర్. ఓకే, కాసేపట్లో మనం టెంపరేచర్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మొదటి మంచి పాట వస్తుంది, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్స్ ఫ్రమ్ ద మూవీ చంద్రలేఖ కమింగ్ అప్. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పేరు ఎవరైనా చెప్తారా? చంద్రలేఖ. కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో నాగార్జున గారు చేసిన 2వ సినిమా. ఫస్ట్ హీరోయిన్ ఆబ్వియస్లీ ఇప్పిస్తారు, సెకండ్ హీరోయిన్ పేరు ఏమన్నా చెప్తారా? అప్పట్లో ఏంటంటే నాకు పిచ్చి క్రష్ అండి, మామూలు

ఎస్ మంచి పాడి వినేసం ఫ్రమ్ ద మూవీ ఆర్యా దేవ్ ధనాధర వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డయల్స్ నంబర్ 1 రేడియో స్టేషన్. సో ఈ రోజు అయితే కొంచెం నిన్న మాట్లాడుకున్నట్టు లైట్ గా వర్షం ఏదో లైట్ గా ఏదో డిఫరెన్స్ ఉంటుందని అనుకున్నాం, కానీ బట్ యాజ్ ఫార్ ఎస్ టుడేస్ ప్రొడిక్షన్ ఇస్ గోయింగ్ కొంచెం ఎక్కడా కూడా ఆశాజనకంగా వర్షాలు పడతాయి అన్నట్టు ఇంక అనిపించలేదు మాస్టర్. బట్ ఆన్ ద బ్రైటర్ సైడ్ వాట్ వీ కెన్ యాక్చువల్లీ సీ ఇస్ దట్ మధ్యాహ్నం మరి 100, 103, 102 హిట్ అయ్యే సీన్ అయితే కనిపించట్లేదు. రైట్ నౌ 79, మళ్ళీ డే పాస్ అయిపోతే 86, అలా మధ్యాహ్నం అయ్యేటప్పటికి 96 దాకా వెళ్ళబోతుంది. అది సో అలా మెల్లగా కొండ ఎక్కి కొండ దిగుతుంది అనమాట టెంపరేచర్. ఓకే, బట్ మీన్ వైల్ మీరు మాత్రం వెన్ యూఆర్ క్యారీయింగ్ ఆబ్వియస్లీ ఎప్పటికప్పుడు షుగర్ రష్ ఉండడం కోసం చిన్న చిన్న బిస్కెట్స్ ఇట్లాంటివి ఎప్పుడు క్యారీ చేస్తుంటారు, దాంతోపాటు వాటర్ బాటిల్ విత్ చియా సీడ్స్ కుదిరితే అండ్ ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి కావాల్సిన లిక్విడ్స్ కానీ పెట్టుకుంటూ ఉండండి. బికాస్ మధ్యాహ్నం కొంచెం టెంపరేచర్ గట్టిగా ఉందనుకోండి, చెప్పలేం కదా అసలే మన డయాలసిస్ చాలా క్యూట్ గా బిహేవ్ చేస్తుంటాం. ఓకే, అండ్ ఎస్పెషల్లీ మీరు జీప్ లో ఉంటూ ఓపెన్ టాప్ మీద వెళ్తున్నారు అనుకోండి, మా వెంకటేష్ గారు అండ్ ఆసన్ లాగా ఇంకా జాగ్రత్త తీసుకోవాలి. ఓకేనా, ఈ పాటకి అర్థమైపోయిన పాట ఏంటో, మీసం మెలేయండి, టైం అయింది.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
4: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo

we are back with another Avinash Tho, DFW Morning Vibes in Haru, only on Radio Surabhi 107.9 is repeat. Dallas number one radio station. Traffic ఎక్కడుంది? Weekend vibe ఎటెళ్తుంది? ప్రస్తుతానికైతే లైట్ గా I-35 FWI HOV దగ్గరేమో మరీ బీభత్స ట్రాఫిక్ లేదు. అంటే ట్రంప్ గారు వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం రూట్స్ కూడా క్లియర్ అయినట్టున్నాయి. నిన్న మొన్న కొంచెం హడావుడి గట్టిగా ఉండే I-45 రూట్ కూడా టువర్డ్స్ 175 వెళ్లేది కూడా డౌన్ టౌన్ మీదుగా, అది కూడా ఓకే ఫైన్. అండ్ మిగతా ఏరియాలన్నీ కూడా పెద్దగా మరీ ఆపేసిన ట్రాఫిక్ అయితే లేవు. ఎస్పెషల్లీ 635 రూట్ కూడా టువర్డ్స్ రిజెక్షన్ అయినా ప్లాన్ అయినా ఎటైనా పర్లేదు. అండ్ థామస్ బ్రాంచ్ నుంచి కెరాటన్ రోడ్ కూడా ఓకే ఓకేగానే ఉంది. ఎస్, ఇట్స్ హాయిగా జాలీగా సర్కిల్ తెచ్చుకునే రూట్ టైం, వాట్ ఎవర్ యూ వాంట్ ప్లాన్. అది ఫోర్ట్ వర్త్ సైడ్ మాత్రం ఉండే ప్రజలు మాత్రం బెన్ బ్రూక్ ఏరియా సైడ్ ఇన్వెస్ట్ ట్రావెలింగ్ టువర్డ్స్ 20 రూట్ మేబీ స్లో డౌన్ ఉండొచ్చు. అండ్ కెనడియల్ దగ్గర నుంచి ఫారెస్ట్ వైపు వెళ్తుంటే కనుక యూ మైట్ ఫేస్ అ స్లో డౌన్. అంతే, అసలు ఫ్రైడే వైబ్ మామూలుగా లేదు. హ్యాపీగా హాయిగా ఎంజాయ్ చేసేచ్చు. ఇప్పుడైతే మాత్రం మంచి పాట వస్తుంది మీకోసం. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నెంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. సో అప్పట్లో యూనో కొన్ని డబ్బింగ్ పాటలు కూడా కొన్ని వాల్యూస్ ఉండేవి. అండ్ ఎస్పెషల్లీ శంకర్ గారి సినిమాలు అయినా సరే, అందులోనూ శంకర్ గారి సినిమాలు ఏం రత్నం గారు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు అయితే మాత్రం ఇంక దానికి స్పెషల్ ప్లేస్ ఉంటుంది అనమాట. సో అలాంటి ఒక సినిమా నుంచి ఇప్పుడు పాట ప్లే చేస్తున్నాను. ట్రై టు గెస్ ద నేమ్ ఆఫ్ ద సాంగ్, ఐ మీన్ లైక్ మూవీ ఆఫ్ ద సాంగ్. చూద్దాం ఎవరు ఎంతమంది గెస్ట్ చేస్తారు. ఐమ్ ప్లేయింగ్ ఇట్ బ్యాక్ టు బ్యాక్. ఇంకో పాట వస్తుంది మీకోసం. ఓన్లీ ఆన్ రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్ కమింగ్ అప్ ఫర్ యూ.

ఎస్ దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 స్ట్రీట్ డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. సో రీసెంట్ గా మూర్తి గారితో నేను మాట్లాడుతున్నప్పుడు ఏదైనా సరే కొంచెం సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటే గానీ ఆయన యూనో ఎక్కువగా ఒక విషయాన్ని ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు రిలీజియన్ ఎక్కువగా చెప్పరు. కానీ మ్యాటర్ ఏంటంటే వన్ థింగ్ దట్ హీస్ రియలీ ఈ మధ్యకాలం చెప్తుంది ఏంటంటే మంత్రాస్ గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. సో యూనో మంత్రాస్ అనేవి సింపుల్ గా ఏదో అంటే అయిపోయేది కాదు, యూనో మనసుతో చెప్పేది అనేది దాని మీనింగ్ లోపల ఉన్న మీనింగ్ అని చెప్పి చెప్తూ, సో బేసిక్ గా ఓం అనే చాంట్ కొంతమంది చేత చేయిస్తే సో వాళ్లలో ఉన్న అమిగ్డల ఏదైతే ఉందో ఏదైతే ఫియర్ క్రియేట్ చేసే పార్ట్ అవుతుంది బ్రెయిన్ లో, అది యాక్చువల్లీ ఆఫ్ అయిపోయిందట. ఇలా ఇదే కాకుండా గాయత్రి మంత్రం ఒక 20 మినిట్స్ చదివితే దాని తర్వాత దాని ఎఫెక్ట్ ఆన్ బ్రెయిన్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ క్లారిటీ ఫోకస్ అని చెప్పి తెలిసిందట. అండ్ అది పక్కన పెడితే ఇన్ఫాక్ట్ మృత్యుంజయ మంత్రం కూడా కొంతమంది ఎఫెక్టెడ్ పేషెంట్స్ కి చెప్పిస్తున్నప్పుడు దే ఆర్ యాక్చువల్లీ వాళ్ళ బ్రెయిన్ లో కొంచెం ద ఫీలింగ్ ఆఫ్ దట్ దే ఆర్ యూనో కొంచెం బెటర్ గా ఫీల్ అయిన సిచ్యువేషన్ లో రికార్డ్ అవుతున్నాయంట. ఇలా కొన్ని కొన్ని ఎగ్జాక్ట్ ఐఐటీ ఢిల్లీలో ఐఐటీ ముంబైలో ఎట్లా ఎక్కడెక్కడ చేశారు అవన్నీ నేను ఎగ్జాక్ట్ గా ఆర్టికల్స్ సహా ఇప్పుడు చెప్పట్లేదు, అంత ఇన్ఫర్మేషన్ అక్కర్లేదని, బట్ ఇట్ ఈస్ డన్. సో ఆల్ సెడ్ అండ్ డన్ గానీ ఒకటి మాత్రం చెప్తా, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ గానీ పొద్దునే లేచి మీరు ఏ దేవుని కొలుస్తారో మరి ఏంటో తెలియదు కానీ ఇఫ్ యూ రియలీ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ చాంటింగ్ సంథింగ్ ఎస్పెషల్లీ మంత్రాస్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ లిటరలీ కంటిన్యూ ఇట్ అని చెప్పి చెప్పారనమాట. సో తెలియకుండానే ఎఫర్మేషన్స్ అనేవి అంటే కొన్నిసార్లు మనకి మీనింగ్స్ తెలియచ్చు తెలియకపోవచ్చు కానీ ద వే బాడీ పర్సెప్ట్స్ సంథింగ్స్ చాలా చాలా చాలా చాలా మారే ఛాన్సులు ఉన్నాయని చెప్పేసి చెప్పారనమాట. అనేది సైంటిఫికలీ ప్రూవన్ అది మ్యాటర్. ఓకే సో ఇప్పుడు నేను యాక్చువల్ అడుగుతున్నా మీరు ఇన్ కేసు వింటున్నప్పుడు దట్ ఎనీ మంత్ర దట్ యు టెల్ ఇన్ ద మార్నింగ్ మీ మార్నింగ్ రొటీన్ లో విచ్ యాక్చువల్లీ మేక్స్ యూ ఫీల్ బెటర్ మేక్స్ యూ ఫీల్ కామర్ ఆర్ మేక్స్ యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ మోర్ ఫోకస్ ఆర్ లేకపోతే ఇది చేస్తే నాకు చాలా బెటర్ గా అనిపిస్తుంది అన్నట్టు ఎనీథింగ్ దట్ యు ఫాలో ఏదైనా ఉంటే సరదా కాల్ చేసి చెప్పండి. ఐ వాంట్ టు లిసన్. 972-636-1966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3 Dallas number 1 radio station. So alanti oka oka oka oka mantra me mana Anirudh Bhaiya DC movie lo vaadadu and try listening to it. Daniki asli contemporary fusion add chesi asli manodu dan ekkada pettadu anamata. Okay, coming up the track for you back to back inkoti 972-636-1966 is my calling number.

0: ఎస్ డే ధనార్దన్ అవినాష్ తో డిఎండబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ వింటున్నారు. ఫ్రైడే అయితే చాలు మనకు ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి బ్రేక్ ఇచ్చి అబ్బా బాగుందిరా సూపర్ ఉందా లేదా బాగాలేదురా అని చెప్పి అందరికీ చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. బట్ రాను రాను ఈ ఫ్రైడేస్ అని ఎట్లా అయిపోయిందంటే ఒక ఇన్ఫ్లుయెన్షియల్ జోన్ లో అయిపోయినాయి. ముందు రోజు ప్రీమియర్లు పడిపోతాయి, ప్రీమియర్లు అయిపోయిన తర్వాత పొద్దున్నే చాలా మంది స్టోరీలు పెడతారు. ఇన్ కేస్ మన లేచి లేవగానే చూస్తే ఒక ఎఫెక్ట్ వస్తుంది. లేదు అని అంటే లేదు ఈ సినిమాలు ఇది బాగుంది అది బాగుంది అది బాగుంది ఇది బాగుంది అని చెప్పి రైట్ ఫ్రమ్ బయటకు వచ్చి ప్రస్తుతం మాట్లాడే పాయింట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ సో మ్యానుఫ్యాక్చర్డ్, హ్యాస్ బీన్ సో క్యూరేటెడ్. సో వీటన్నిటి మధ్యలో నిజంగా మనకు ఒక ఒపీనియన్ ఉందనుకో, ఒక సినిమా నచ్చినా నచ్చకపోయినా సరే అసలు దాన్ని కాపాడుకోవడం చాలా కష్టమవుతుంది నాకు అనిపించింది. ఓకే, సో ఈరోజు మన టాపిక్ ఈజ్ అరౌండ్ ఫిలిమ్స్ ఉంది, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అన్ ఇంట్రెస్టింగ్ టేక్. అదేంటో యాడ్ చేయక మనం మాట్లాడదాం. స్టే ట్యూన్డ్, ఎక్కడ వెళ్ళదు రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్.
1: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
6: నిన్ను బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
5: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
8: నీ కల నిజం అవబోతోంది.
5: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
8: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
7: ఇండియా టుడే స్పెషల్.

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.
1: Go! నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Yes, we are back. Dev Danadana Vinash to DMW Morning Vibes and Naru only on Radio Surabhi 107.9 HD3 Dallas number 1 radio station. Cinema ni cinema la chodnevandra babu an cheppalanipistundi agaithe ante right from oka cinema release avutunna daggara nunchi FOMO ga react chestaru obviously. In fact, I am part of that group by Market Films. So nage em anipistunte appudappudu నేను ప్రతిదీ క్యూరేట్ చేసి సినిమా తాలూకా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఆర్గానిక్ గా జనాల దగ్గరికి వెళ్లాల్సింది ఏదైతే ఉందో అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామా అని చిన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అప్పుడు నాకు. అంటే ఇప్పుడు ఇఫ్ యూ ఫర్ ఎగ్జాంపుల్ యూ లైక్ అ ఫిలిం అండ్ మేబీ చాలా మందికి ఒక 8-10% పీపుల్ కి నచ్చకపోవచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి అలా నచ్చుతుంది నీకు సినిమాలో, అది బాగలేదో, ఇది బాగలేదో మంది చెప్తూ ఉంటారు. అరే బై వాడు అని క్యాల్కులేట్ చేసి చూడలేదు, వాటి నచ్చింది సరే ఓకే అంటే ఏంటి ప్రాబ్లం కాదు, ఏంటి ప్రాబ్లం అంటే నిన్న ఆ బ్రాండ్ పిచ్ లానే మనం మాట్లాడుకుంటున్నట్టు ఓ పలానా ఎక్స్ బ్రాండ్ ఫోన్ మనం కొనాలనుకోండి, అది ఎందుకు కొంటున్నాం? బికాస్ వీ వాంట్ టు ఫీల్ వి బిలాంగ్ టు దట్ థింగ్ అనమాట. ఓకే, మనందరం 10 మంది ఒక బ్యాచ్ రా, మన కమ్యూనిటీ రా, మనం అందరూ ఒకటే టైప్ రా అని ప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు సినిమాలు నచ్చడం నచ్చకపోవడం కూడా అలానే ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుందేమో అనిపించింది నాకు మెల్లమెల్ల పోను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లైక్ అ ఫిల్మ్ ఫస్ట్ హాఫ్ బాగుంది, ఓకే ఫైన్ గుడ్, సెకండ్ హాఫ్ నాకు అదగా నచ్చలేదు, ఓకే ఫైన్, దట్ ఈస్ ఆల్సో అన్ ఒపీనియన్. యాజ్ అ హోల్ సినిమా నాకు ఎవరికి అనిపించింది, దాట్స్ ఆల్సో గుడ్. అరే అలా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ ఎంత బాగా తెలుసు, సెకండ్ హాఫ్ ఒకటే కొంచెం డల్ అయితే సినిమా వాళ్ళదన్నా అరే అడిగి అట్లా అనిపించింది కదా, దాన్ని నువ్వేం చెప్తావు? సో ఒక ఫీలింగ్ ఒక సేయింగ్ ఉంటుంది కదా రిలేషన్షిప్ లో, ఎండ్ ఆఫ్ ద డే మనం చేసిన యాక్ట్స్ అన్ని ఒక ఆ పర్సన్ గుర్తుపెట్టుకోవచ్చు గుర్తుపెట్టుకోకపోవచ్చు, బట్ ఆ పర్సన్ ఎలా అయితే ఫీల్ అయ్యేలా చేసామో ఆ పర్సన్ మాత్రం అది ఎప్పటికీ మర్చిపోలేరు అని చెప్పి ఒక సేయింగ్ ఉంటుంది. ద సేమ్ వే సినిమా ఆల్సో డస్ ద సేమ్, మనం అంటే ఆ సినిమా కరెక్ట్ రాంగ్ ఇది బాగుంది అది బాగుంది అని జనాలు చెప్పడానికి ఎన్ని సర్కస్ ఫీట్లు ఎన్ని జిమ్నాస్టిక్స్ అని చేయొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే హౌ ద ఫిలిం మేడ్ దెమ్ ఫీల్ దట్ యూ కెన్నాట్ ఆల్టర్ ఇట్. ఒకసారి ఆ సినిమా చూశాడంటే అది ఆల్టర్ చేయలేదు. సో ఈ అన్ఆల్టర్డ్ ఎక్స్పీరియన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవడం ఒక సినిమా గురించి ఎంత కష్టమైపోతుంది మధ్యన అన్న దాని గురించి మాట్లాడదాం అనిపించింది. సో ఎనీ ఫిలిం ఆఫ్ దట్ సార్ట్ మీరు అసలు వర్డ్ ఆఫ్ మౌత్ కనుక్కొని వెళ్తారా, లేకపోతే ముందే వెళ్ళి మీరు డిసైడ్ చేసుకుంటారా, ఎంతమంది ఏమన్నా కూడా నా ఒపీనియన్ నాదే అన్నట్టుంటారా? హౌ డు యూ సీ అ ఫిలిం? లెట్స్ టాక్. 972-636-1966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station. Winter. Manu, Krishna Nagar lo unna, Dallas lo unna, Plano lo unna, manandara cinema vallave, anduke alanti vallu kosam ee paatu coming up for you.

చూడు చూడు షూటింగ్ చూడు శ్రమ ఎంత ఉంటదంట. ఒకరు కాదు ఒక 100 మంది చెమటోడు స్టార్ అంట. ట్రైన్లైన కెమెరాలనైనా ట్రాలీస్ లైట్ నైనా మోగిచున్న కుర్రాళ్ళు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Amma, Saturday movie?
4: Manabadi class.
3: Amma, old MacDonald had a farm.
4: Uppu kappu rambu. Telugu padyam cheppu.
3: Uppu kappu rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meerekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
6: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With My Pursu, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursu isn't just an app, it's your genie in the cloud.

సంబంధించి అఫీషియల్ గా నాని గారే ఒక పారాడైస్ సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టేశారు. పెట్టి అందులో హీ సేయింగ్ దట్ పారాడైస్ సినిమాకి ట్రైలర్ ఉండదు, ట్రైలర్ అయితే పక్కా ఉండదు, ఇది ఫిక్స్ అయిపోండి. జనరల్ ఈ సినిమాకి వెళ్ళకూడదు అనేది ట్రైలర్ డిసైడ్ చేసుకుంది, బట్ ఈ సినిమా ట్రైలర్ ఉండట్లేదు. అది ఎందుకంటే దర్ ఆర్ మల్టిపుల్ టీమ్స్ హు ఆర్ వర్కింగ్ రౌండ్ ద క్లాక్ టు డెలివర్ ద అవుట్పుట్ రైట్ ఆన్ 24th. అది సో నేను లాస్ట్ టైం మాట్లాడాను కదా, ఒక ఇన్సైడ్ బజ్ ఏంటంటే బికాస్ నెట్ఫ్లిక్స్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు డేట్ ఇచ్చేసారు, ఒక డేట్ ని రిలీజ్ చేస్తామని చెప్పి. సో దట్ హ్యాస్ టు బి మెట్ ఎట్ ఎనీ కాస్ట్, ఆల్వేస్ ఫైన్ కట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుందట. సో చాలా మంది టీమ్ ని డిప్లాయ్ చేసి ద ట్రైన్ టు డూ ఇట్ ఆన్ టైమ్ అండ్ ఆబ్వియస్లీ ఇవ్వాల్సిందే, ఇంకా నో ఫార్మ్స్ అబౌట్ ఇట్. అది సో అందుకని ట్రైలర్ అన్న పదం లేదు అని నాని గారే కన్ఫర్మ్ చేశారు. అంటే నాని గారు 24th ను కూడా వస్తుంది అని కూడా కన్ఫర్మ్ చేశారు. అస్సలు నాకు తెలిసి ఇప్పుడు పారడైజ్ ఆఫీస్ గాని టీమ్ గాని ఆ చుట్టుపక్కల వెళ్ళి కనబడితే అసలు వెళ్తే హీట్ ఎలా ఉంటుందా అని నేను రిమైండ్ చేస్తాను అనమాట. ఇఫ్ పాసిబుల్ లేదా కొంచెం అటు సైడ్ వెళ్తే ఇన్ఫర్మేషన్ అనే ఉంటే ఎక్స్క్లూజివ్ గా చెప్తాను. బట్ ఏమాట కమాటే, నాన్నగారు ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా హ్యాపీయా, జోషా, లేకపోతే డల్లా, ఐ డోంట్ నో, ట్రైలర్ లేదని బాధపడతారా లేకపోతే రాబోతున్నారు ఎక్సైట్ అవుతారా ఏమో తెలియదు, కానీ గుండె మాత్రం ఉన్నటువంటి గట్టిగా కొట్టుకుంటుంది. ఐ నో ఫర్ ఫ్యాక్ట్. నిన్ను కోరి నుంచి మంచి పాట, బ్యాక్ టు బ్యాక్ పారడైజ్ నుంచి ఇంకో పాట వచ్చేస్తుంది. ఓన్లీ ఆన్ రేడియో సూర్యభి 107.9 నంబర్ 1 రేడియో స్టేషన్ ఉంటున్నారు.

ನಾನು ನೋಡ್ರ ಬರ್ಬಾದೆ ಐನೋಣ್ರ ನನ್ನ ಬೇಕು ತವ ಸುಮ್ಮನೆ.

Yes, we are back. Dev Dalat and Avinash Todika, W Morning Vibes in Haru, only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station, and the OG Telugu radio station of Dallas in Haru. So, yeah, epic allowing the ANT and JP. Friends choose in world do Chapthana Mata, Kuncham Light Chevlo Aiden Trayasa. This is definitely not my review. In Inka Sinma Jolagavati, in opinion, la, some 3D Jaydu. మీకు ఇది ఓకే సెన్సిబుల్ అనిపిస్తే వెళ్ళండి, లేదంటే మీ ఒపీనియన్ మీరే ఫామ్ చేసుకోండి, జస్ట్ లైక్ ఐ టోల్డ్ బిఫోర్. సో మ్యాటర్ ఏంటంటే ఎపిక్ ఇస్ లైక్ సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్స్ నాట్ ఎ కన్వెన్షన్ లవ్ స్టోరీ దట్ యుల్ సీ, బట్ ఇట్ విల్ హ్యావ్ సో మెనీ రిలేటబుల్ పాయింట్స్, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో చాలా చాలా చాలా రిలేటబుల్ పాయింట్స్ ఉంటాయంట. ఎస్పెషల్లీ పీపుల్ హు ఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ద కంట్రీ అండ్ హు ఆర్ స్టడీంగ్, వాళ్ళ మైండ్స్ లో ఏం గో త్రూ అవుతారు, ఏం జరుగుతుంది ఏంటి అన్నది కపుల్ మధ్య ఎస్పెషల్లీ అది చాలా కొన్ని మూమెంట్స్ చాలా చాలా బాగా వర్క్అవుట్ అయ్యి కొంచెం ఇట్ జనరేటెడ్ ఎనఫ్ లాఫ్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అని చెప్తున్నారు. సెకండ్ హాఫ్ యా కొంచెం ఇట్ కూడా హ్యావ్ బిన్ డెల్ బెటర్ అని కొంతమందికి అనిపించింది, ఇంకొంతమందికి బాగా నచ్చింది. సో దిస్ ఈస్ ఇన్ షార్ట్ క్రిస్ప్ రివ్యూ ఆఫ్ యునో ఎపిక్ అది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది, ఇద్దరు పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయాయంట. సో సరదాగా అలా బయటికి వెళ్ళి బ్రేకిద్దాం అనుకుంటే ఎపిక్ ఇస్ ఇన్ థియేటర్స్, సర్దార్ 2 ఇస్ ఆల్సో ఇన్ థియేటర్స్ అండ్ మండాడి ఇస్ ఆల్సో ఇన్ థియేటర్స్. సో ఈ రెండు చూసిన ఫ్రెండ్స్ అయితే దొరకలేదు. సో ఒకవేళ చూసుంటారని చెప్పేవాడిని, అసలు టైం దొరకలేదు సినిమా చూడడానికి. సో ఈ వీకెండ్ లో చూసి మండే మనం కలిసినాడు ఖచ్చితంగా చెప్తాం, ఓకేనా? వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. And one beautiful melody from the movie Epic is coming up, and back to back, Hesham garu ni oka beautiful paata line up chesanu, chivadandi.

ఎస్ దేవ్ దరాదన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 హెచ్డి3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ అంటున్నారు. ఇప్పుడే వస్తున్న హాట్ హాట్ పారడైజ్ ప్రెస్ మీట్ విషయాలన్నీ వన్ బై వన్ చెప్తున్నా అనమాట, బికాస్ ఐఎమ్ రియలీ రియలీ క్యూరియస్ అబౌట్ దిస్ ఫిల్మ్. సరే, ట్రైలర్ లేదు, అది పక్కన పెడితే యూనో టైం మేనేజ్మెంట్ గురించి, సినిమా షూట్ కి సంబంధించి కొన్ని కొన్ని డిలేస్ అయినాయి అనమాట. సో ఒకసారి శేఖర్ ఉడల గారు వెళ్ళి నాన్నగా దగ్గర కూర్చుని సారీ అన్నాని చెప్పాడు. దేనికి అని అడిగారంట నాన్నగారు. అంటే ఏం లేదన్నా, ఈ సినిమా విషయంలో కొన్ని అంటే నాకు తెలుస్తుందన్నా, టైం విషయం ఎట్లా మేనేజ్ అయ్యాలి నాకు తెలియట్లేదు, అది ఒక్కటి ఇబ్బంది అవుతుంది. నీకు పెద్ద పెద్ద డైరెక్టర్ రాజమౌళి గారు ఇట్లాంటి వాళ్ళు తెలుసు కదన్నా, అలాంటి వాళ్ళ దగ్గర నేను కొంచెం వేడిగా చేస్తానన్నా, నేర్చుకుంటా అన్న టైం ఎట్లా మేనేజ్ చేయాలో ఏంటియో అని చెప్పి అడిగారంట. సో దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ క్వాలిటీ. అంటే నాకు అనిపించిన విషయం ఏంటంటే, మనం తప్పులు చేస్తాము బట్ రిలీజ్ అవ్వడం అనేది బ్యూటిఫుల్ విషయం. ఐ హోప్ ఈ రియలైజేషన్ కాస్ట్ లోపల అయిపోయిందని కోరుకుంటున్నాను నేను. అండ్ అలా అయింది కాబట్టి అన్ని టీమ్స్ వర్క్ చేస్తున్నాను అనుకుంటున్నా. దట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. అండ్ ఇప్పుడైతే మాత్రం ఇంకొక పారడైజ్ పార్ట్ నేను ప్లే చేయలేను, కానీ ఐఎమ్ గేమ్ అని రీసెంట్ గా రిలీజ్ అయింది ఒక సినిమా, అందులో నాకు నచ్చిన పార్ట్ కమింగ్ అప్ దుల్కర్ సల్మాన్ గారు అండ్ కాయడ్ లోహర్ కాంబినేషన్ లో ఉంటుంది. బ్యూటిఫుల్ మెలడీ అర్మాన్ మాలిక్ వాయిస్ లో. ట్రస్ట్ మీ, ఇది ఒక్కసారి మనసు పెట్టి వినండి, యూ విల్ లిజన్ ఇట్ అగైన్ అండ్ అగైన్. నా మాట.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఇండియా వెళ్ళలేమరా నేను?
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
5: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సస్.
8: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

క్షపించని నన్ను నాకతో ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరణాతోచనే ఈ క్షణం.

Yes, we are back. Dev Dhanadana Vinash to DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3 Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas. ఈ వారం పల్లెలో ఉంటే కొంచెం పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే థియేటర్ లో సినిమాలు ఉన్నాయి అండ్ ఓటీటీలో సినిమాలు ఉన్నాయి, అన్ని వన్ బై వన్ అలా సప్ప సప్ప సప్ప సప్ప చూసే పని. మ్యాటర్ ఏంటంటే విశ్వనాథన్ సన్స్ ఈస్ ఆన్ ఫైనలీ ఆన్ నెట్ఫ్లిక్స్. బ్రేక్ ఇచ్చేసి మీరు చూడాలనుకుంటే సో దట్స్ యాక్చువల్లీ కమింగ్ అండ్ విశ్వనాథన్ సన్స్ వస్తుంది. కాకుండా అసలు బోల్డ్ సినిమాలు ఉన్నాయి. అది కాకుండా హాట్స్టార్ లో మీరు అట్లా సరదాగా వెళ్ళి లుక్ చేసుకుంటే, ఇన్ఫాక్ట్ నాకు హాట్స్టార్ లో నచ్చింది ఏంటంటే ఎప్పుడైనా కొన్ని పాత సినిమాలు అసలు రిలీజ్ చేయాలనుకోండి మలయాళంది భలే మంచి ఫీలింగ్ వస్తుందన్నమాట. ఎస్, ఇన్ఫాక్ట్ హాట్స్టార్ లో మీరు మైకల్ జాక్సన్ బయోపిక్ కనుక మీరు థియేటర్స్ లో చూడకపోతే మీ ఇంట్లో మంచిగా సెట్ చేసుకుని ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని ఒక్కసారి కూర్చోండి మాస్టర్, అదిరిపోతుంది. నేను ఐమాక్స్ లో చూసినప్పుడే నాకు అసలు still I cannot forget that adrenaline feeling. Adokati definitely your weekend watch list add chesesukondante inga prime vallu kotta kotta novels anni vetkesi dani kachithanga you know me kachithanga varam kotta release cheddam anna plan laithe pedestunnaru adaithe chaala clear ga adagutundi. And Mirzapur telugu Mirzapur movie kuda vachestundi. In fact series ki pecha fan aithe ganaka meer definitely you won't watch. And adi kaakunda Bone Bum వీడియోస్ మేము బాగా ఫేమస్, మేము ఫాలో అవుతాం. అండ్ యూనో లాపత లేడీస్ లో ఒక అమ్మాయి చాలా బాగా చేసింది. మిస్ మాచెడ్ లో రోహిత్ షరఫ్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని అనుకుంటే రెవల్యూషనరీస్ అని చెప్పి ఓ పీరియాడిక్ డ్రామా ఒకటి ప్రైమ్ లో వచ్చింది, అది కూడా ఈ వీకే. సో ఇలా లిస్ట్ అయితే బోల్డ్ ఉన్నాయి, మీరు సరదాగా టైం తీసుకుని అయితే బ్రేక్ ఇచ్చేచ్చు అనమాట. అండ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ ప్రైమ్ లో ఇప్పుడైతే ఉంది ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి ద టైటన్ స్టోరీ, టైటన్ వాచ్ ఎలా స్టార్ట్ చేశారు అన్న దాని గురించి ఒక బ్యూటిఫుల్ వెబ్ సిరీస్ ఉంది. నిజంగా మీరు టైం తీసుకుని చూస్తే మీరు అసలు నాస్టాలియాతో పాటు మంచి హౌ టు రన్ అ కంపెనీ, హౌ టు రన్ ఇన్ మార్కెటింగ్ యాంగిల్ అండ్ దాని నుంచి వచ్చే ఒడిదిక్కులు ఎట్లా ఫేస్ చేయాలని అన్ని చాలా క్లియర్ కట్ గా చూపించినట్టు అనిపించింది అనమాట అది సంగతి. అంతేకాకుండా ఇరుముడి కూడా థియేటర్ లో ఉంది, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఎల్పండి అంతే థియేటర్కి వెళ్ళి ఎంత వీలెత్తంత సినిమాలు చూసేస్తే బాగుంటుంది అనమాట. నేను కూడా హ్యాపీ ఉంటాను. బ్యాక్ టు బ్యాక్ మంచి పాటలు వస్తున్నాయి, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ వినాయక చవితి కదా, కుదిరితే కలుద్దాం. బట్ డెఫినెట్లీ రావడానికి ట్రై చేస్తాం. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 హెచ్డి డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: Hi, name is Teja Sajjan.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
7: Sure.
1: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
7: Idi office party a leka jatra?
1: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham

0: Farm. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
3: Good morning, listeners. Radio Surabhi, 107.9 FM HD3, sounds like home. Meeku swagatam. Yes, after a short break, I am back. Naa peru Anjana. Prati Friday morning, 10 a.m. to 1 p.m, Filmy Fridays karyakramanni nenu meeku andistu untanu. సరదాగా సినిమా ముచ్చట్లు, సినిమా సంగతులు మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ ఇటీవల కాలంలో ఒక చిన్న బ్రేక్ వచ్చింది కాబట్టి ముందుగా నేను శ్రోతల నుంచి కాస్త విందామనుకుంటున్నాను. హౌ ఇస్ ఇట్ గోయింగ్, ఎలా ఉంది మన శ్రోతలందరికీ గడిచిన ఈ వారం? ఎనీథింగ్ దట్ యు రియల్లీ వాంట్ టు షేర్ హియర్, ఇది నాకు కరెంట్ అఫైర్స్ లో ఇలాంటి విషయం మాట్లాడాలని అనిపిస్తోందండి అని మీరేదన్నా ఒకటి విషయం మాతో షేర్ చేయాలన్నా, దిస్ ఈస్ నౌ ట్రెండింగ్ అన్ ఇన్స్టా అండి, చూసారా మీరు అంటూ మనం ఒక విషయం సరదాగా ముచ్చటిచ్చుకోవాలన్నా, రైట్ నౌ ఇస్ ద టైమ్. 9726361966 స్టూడియో నెంబర్. ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఆల్ ద వే టిల్ 1 p.m. మీ హోస్ట్ ఆర్జే అంజన. అయితే మరి ఫిల్మీ ఫ్రైడేస్ లో యథావిధిగా అన్ని నేను రెడీ చేసి తీసుకొచ్చాను, బట్ ఇవాళ నాకెందుకో డైరెక్ట్ వినాయక చవితి వైబ్స్ వచ్చేస్తున్నాయండి. ఎందుకంటారు, వినాయకుడిని మరి వెల్కమ్ చెయ్యాలి కదా. వినాయక చవితి అంటే నాకు తెలిసి యాక్చువల్లీ మనము ఆంధ్రాలో ఎలా చేసుకుంటామంటే వినాయక చవితి చవితి రోజు మాత్రమే చేసుకుంటాం. చంద్రుణ్ణి, ఏ రోజు చంద్రుడిని చూస్తారు చూడకూడదు, ఇన్ఫాక్ట్ ఏ రోజు చవితి చంద్రుడు ఉంటాడో ఆ రోజు చవితి చేసుకుంటాం. అయితే నాకు కర్ణాటక స్టైల్లో మరికొంత నచ్చుతుంది అన్నమాట. నార్త్ ఇండియాలో కూడా ఇంకొంచెం ఉంటుంది డిఫరెంట్ ఇదిగా. కర్ణాటక స్టైల్లో వచ్చేసి గౌరీ గణేష అని ముందు రోజు చేస్తారట. అంటే గౌరీ అమ్మవారు భూలోకానికి వచ్చింది కదా, మరి శ్రావణ మాసంలో మరి మంగళగౌరీ కదా వచ్చింది. అమ్మవారిని ఇంటికి తీసుకెళ్లి కైలాసానికి తిరిగి రా అమ్మా అని పిలుచుకు వెళ్లడానికి చిన్ని గణపయ్య వస్తాడట, అది వాళ్ల నమ్మకం. అందుకని ఇవాళ్టి రోజున ముందు రోజున, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు గనక మీరు వినాయక చవితి చేసుకుంటుంటే ఇవాళ్టి రోజున, అంటే ఇవాళ చెప్పట్లేదు 14th ఇస్ వినాయక చవితి, 13th అనమాట అవుతుంది గౌరీ గణేష. నాకెందుకో అహెడ్ ఆఫ్ టైమ్స్ లాగా అనిపిస్తోంది కాబట్టి ఈ పాట వినిపిద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఈ పాట గుర్తుంది, ఎంతమందికి ఈ పాట అంటే ఇష్టం?

ఒక అద్భుతమైన పాట ఇది. నాకు ఎంత ఇష్టం అంటే ఆల్మోస్ట్ ప్రతి వినాయక చవితికి నేను ఇది ప్లే చేయడం జరిగింది. మనకి ఈసారి వినాయక చవితి మండే రోజు వచ్చింది, మ్యాజికల్ మండే చేస్తుంటే గనక నేను అవి ప్లే చేసేదాన్నేమో, బట్ ఇవాళ నేను ఒక లిబర్టీ తీసుకుని ముందుగానే ప్లే చేసేసాను. ఎందుకో చెప్పాను కదా, నాకు ఆ వైబ్స్ వచ్చేస్తున్నాయి మనకి ఏమనాలి వినాయక చవితి సందర్భంగా అని. సో ఆ విషయంగా నేను ఈ పాట ప్లే చేశాను. వినాయక విజయం చిత్రం నుంచి కృష్ణరాజు గారు మరియు వాణిశ్రీ గారు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. అయితే వాణిశ్రీ గారి గురించి చెప్పడం ఉందలేండి, అద్భుతమైన నటీమణి ఆవిడ. ఈ పాటలో ప్రత్యేకించి ఒక మదర్లీ బాండ్, మదర్లీ ఎఫెక్షన్ ఎంత బాగా చూపిస్తారంటే, నేను ఇందాక చెప్పినట్టు చిన్ని వినాయకుడు అన్న సందర్భంలో నాకు ఈ పాటే గుర్తుకొస్తుంది అన్నమాట. అందులోనూ అమ్మవారిది మాట్లాడుకుంటే గనక అక్కడ బాండింగ్, గౌరీదేవికిను వినాయకుడికి మదర్ అండ్ సన్ మధ్య ఉన్న బాండింగ్. యాక్చువల్లీ భారతదేశంలో మనం చెప్పుకోవాలంటే ఇదేనండి సెలబ్రేషన్. ఒక్క పండగ ఒక్క ఇది అని కాకుండా వినాయకుడి గురించి మనం తప్పకుండా సెలబ్రేట్ చేసుకుంటాం, అయితే ముందు తర్వాత కూడా ఈ బాండింగ్ ని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. గౌరీ గణేష అని చెప్పాను కదా కర్ణాటక స్టైల్లో, అలాగే నార్త్ ఇండియన్ స్టైల్లో ఈ నవరాత్రులు ఉంటాయి కదా వినాయక చవితికి సంబంధించి, 9 డేస్ చేసుకుంటారు కదా. మనకి దుర్గా పూజలో నవరాత్రుల్లో వన్ ఆఫ్ ద డే మనము కన్యా పూజ అని అమ్మవారి పూజలని ప్రత్యేకంగా చేస్తాం కదా, అలాగే ఈ వినాయక చవితి నవరాత్రుల్లో 5th డే ప్రత్యేకంగా కన్య పూజలన్నీ కూడా చేస్తారట, దుర్గాదేవి అంటే గౌరీదేవిని ఉద్దేశించి. సో వాట్ ఎ సెలబ్రేషన్ అండి, నిజంగా మదర్ అండ్ సన్ వారిద్దరినీ భూమి మీదకి వారు వచ్చారు అనే ఉద్దేశంతో ఇలాంటి ప్రత్యేకమైన పూజలు చేసుకుంటూ గౌరవించుకుంటూ స్మరించుకుంటూ, ఆహాహా అద్భుతమైన కల్చర్, ఐ లైక్ ఇట్. అయితే మీ దగ్గర మీకు తెలిసిన సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ స్పెషల్ కల్చరల్ వైజ్, ఆర్ మీ ఫ్రెండ్స్ నుంచి మీరు తెలుసుకున్న విశేషాలు వినాయక చవితి సందర్భంగా ఏదన్నా ఉంటే డూ షేర్ విత్ మీ 9726361966 స్టూడియో నంబర్. ఇప్పుడు ఒక మంచి లేటెస్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. ఇడుపు కాగితం చిత్రం నుంచి ఈ పాట.

నైస్ సాంగ్. ఈ పాట కూడా నాకు బాగా నచ్చింది. ఎవరన్నా పేరు ఎవరిదన్నా శ్రీలత అని ఉంటే గనక యూ కెన్ యాక్చువల్లీ అంటే మీకు కూడా ఒక మంచి స్మైల్ వచ్చి ఉంటుంది మీ ఫేస్ మీద. సరే, నేను చెప్పడం మర్చిపోయాను కదా అని మీరు అడగడం మర్చిపోకండి. ఎనీ రిక్వెస్ట్ సాంగ్ 9726361966 స్టూడియో నెంబర్ ఆల్ ది వే టిల్ 1 PM. ఐమ్ సిట్టింగ్ హియర్. మీ ఫేవరెట్ సాంగ్, కరెంట్లీ మీ మైండ్ లో ట్రెండింగ్ సాంగ్ ఏంటి?

ఊర్వశివో రాక్షసివో అల్లు శిరీష్ మరియు అను ఇందులో నటించారు. పాట బాగుంది, సినిమా ఐ డోంట్ నో మీరు ఎంతమందికి నచ్చిందో. ఎనీవేస్, లేటెస్ట్ మూవీస్ మీరు ఏం చూసారు, ఏం నచ్చింది? విశ్వనాథ్ అండ్ సన్స్ ఈజ్ అవుట్ ఆన్ ఓటీటీ, సో మీరు గనక ఆల్రెడీ థియేటర్ లో చూసుంటే వెరీ గుడ్, చూసి ఉండకపోతే దిస్ ఇస్ ద ఛాన్స్ ఫర్ యూ టు వాచ్ అండ్ ఇట్స్ వర్త్ వాచింగ్. చాలా మందికి బాగా నచ్చింది. నేను ఈ మూవీ చూసినప్పుడు ఒక రివ్యూ ఇచ్చాను, కొంతమందికి నచ్చింది నా రివ్యూ, కొంతమంది ఎస్ సో ట్రూ అని నాతో కాల్ చేసి చెప్పడం కూడా జరిగింది. సో ఐఎమ్ వెయిటింగ్ మీరందరూ ఈ సినిమా చూశాక మీ అభిప్రాయం ఏంటో నాతో తప్పకుండా ఇప్పుడు షేర్ చేసుకోండి షోలో. దిస్ ఇస్ ద రైట్ టైం 9726361966 స్టూడియో నెంబర్. సరే మరి ఏం చేస్తున్నారు ఇవాళ కాదండి, రేపు ఇదే టైంకి ఏం చేస్తున్నారు? మీ ఇంట్లో హడావిడి ఆల్రెడీ ప్రారంభం అయిపోయి ఉంటుంది వినాయక చవితి పండుగ. మరి అంత క్లోజ్ గా ఉన్నప్పుడు ఏం చేస్తాం? వినాయకుడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని అలంకరించుకుని హడావిడంతా మొదలు పెడతాం. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా వినాయకుడికి కలరింగ్ వేయడం దగ్గర నుంచి బోల్డ్ పనులుంటాయి. మరి రేపు ఈ సమయానికల్లా అంటే ఆల్మోస్ట్ 10 స్టార్ట్ అయిపోతుంది మా స్టూడియోలో ఈ హడావిడి. మీకోసం మేము అందిస్తున్నా మేక్ యువర్ గణేష టేక్ యువర్ గణేష. ఎస్, లాస్ట్ ఇయర్ మనము ఒక పెద్ద వెన్యూలో దాన్ని ఒక పెద్ద ఈవెంట్ లో చేసుకున్నాము. ఈసారి డైరెక్ట్ గా స్టూడియోకే మిమ్మల్ని ఆహ్వానించేస్తున్నాం అన్నమాట. మీరు మీ పిల్లలు కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా వచ్చి యూ కెన్ మేక్ మీ చేతులతో మీ స్వహస్తాలతో మీరు చక్కటి వినాయకుడిని తయారు చేసుకోవచ్చు. మీకు కావాల్సిన సామాగ్రి మేము అందిస్తాం. వీ విల్ ప్రొవైడ్ యూ ద అంటే మనము ఈకో ఫ్రెండ్లీ మడ్ గణేష కాబట్టి చేస్తాం. అటువంటి మెటీరియల్ మేము ప్రొవైడ్ చేస్తాం, దాంతోపాటు ఒక మౌల్డ్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. మీరు చేయవలసిందల్లా రేపటి రోజున September 12th 10 AM నుంచి 2 PM వరకు జస్ట్ జాయిన్ అస్ అట్ రేడియో సురభి స్టూడియో. మా స్టూడియో అడ్రస్ వచ్చేసి 2600 మెకార్థర్ బులేవార్డ్ సూట్ 24 లూయిస్ విలే 75067. మేక్ యువర్ గణేష టేక్ యువర్ గణేష, డూ జాయిన్ అస్. సరే మరి నెక్స్ట్ పాట నేను ఎట్లాగూ లైన్అప్ చేశాను వినిపించేస్తున్నాను, బట్ వాట్ ఈస్ యువర్ చాయిస్ ఆఫ్ మ్యూజిక్ రైట్ నౌ? మీరు ఏ పాట వింటారు కాల్ చేసి చెప్పండి.

0: కరెంట్ అది సినిమా పేరండి. కరెంట్ చిత్రం నుంచి మీరు విన్న ఈ పాట. సుశాంత్ మరియు స్నేహ ఉల్లాల్ ఇందులో నటించారు. కరెంట్. సరే, మరి చక్కటి స్మైల్ కి డెంటల్ కేర్ చాలా అవసరం. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే జస్ట్ $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవాలి అంటే ఈ స్పెషల్ ఆఫర్ ని ఏ మాత్రం మిస్ అవ్వకండి. ఎక్కడికి వెళ్ళాలి? విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సాస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. వారి నెంబర్ వచ్చి 972-484-5400. We are heading into commercial break. Short break తర్వాత కలుసుకుందాం. ఈ లోగా మీరు చేయవలసిందల్లా, నేను ఇందాక అడిగిన ప్రశ్న మర్చిపోకండి. మీకు తెలిసి మన చుట్టుపక్కల పండగ సందర్భంగా రకరకాల పద్ధతులు, రకరకాల వెరైటీ ఉంటాయన్నమాట. వాటికి సంబంధించి మీకు ఏమన్నా సంథింగ్ సెపరేట్ యూనో, సంథింగ్ డిఫరెంట్ యూనో, ఎస్పెషలీ గణేష చతుర్థి సందర్భంగా మీరు మీ ప్రాంతీయంగా కానీ మీరు ఎక్కడన్నా విన్నవి కానీ సంథింగ్ డిఫరెంట్ దట్ యూ వాంట్ టు షేర్, 972-636-1966 స్టూడియో నెంబర్. అలాగే మీరు మీ రిక్వెస్ట్ పాటల్ని కూడా అడగచ్చు. ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఆల్ ది వే టిల్ 1 PM. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతను నేను, నా పేరు అంజన.
1: Oh Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
6: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
5: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
6: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
5: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
9: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
10: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
9: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
11: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine-in, take-out or delivery.
8: What is this address again?
11: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడే ప్రోగ్రామ్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజనా. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM మన ఫిల్మీ ఫ్రైడేస్ లో రకరకాలుగా మాట్లాడుకుంటాం, బట్ మెయిన్ ఫోకస్ ఫిల్మీ ఫ్రైడేస్ ఫిల్మీ అని అన్నాను కాబట్టి ఫిల్మీ ముచ్చట్లు, ఫిల్మీ అంటే మన హీరో హీరోయిన్స్ ఆర్టిస్ట్లు అందరి గురించి డిఫాల్ట్ మాట్లాడుకుంటూ ఉంటాం. దాంతో పాటుగా నేను ఈ మధ్య కొన్ని షూటింగ్ విశేషాలు, అంటే షూటింగ్ లో వాళ్ళు వాడే ట్రిక్స్, రకరకాల సరదాగా ఉండే వాటిని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. అండ్ యూ లైక్డ్ ఇట్ సో మచ్, ఐ నో. సో మరొకసారి ఈసారి ఫుడ్ రిలేటెడ్ టెక్నిక్స్ ఎలా వాడతారు ఏంటి అనే విషయంగా నేను మీతో ఇవాళ మాట్లాడతాను, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్. దట్ ఈస్ అబౌట్ ఫిల్మీ ఫ్రైడేస్ లో ఇవాళ మెయిన్ కాన్సెప్ట్. మరి దీంతో పాటుగా నేను చాలా చాలా అనుకున్నానండి, ఎందుకంటే ఎప్పుడన్నా షార్ట్ బ్రేక్ అయినా సరే, బ్రేక్ వచ్చిందంటే చాలు, బోర్డ్ అంత పైలప్ అయిపోతుంది. ఆఫీస్ లో వర్క్ లాగేనండి మనకి, ఇలా మాట్లాడడానికి విశేషాలు కూడా అన్నీ ఉంటాయి. ఎనీవేస్, ఎక్కువ మాట్లాడి ఇబ్బంది పెట్టను. ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే సైలెన్స్. ఎస్, మాట్లాడతానంటుంది మరి సైలెన్స్ అంటుంది ఏంటిది అంటారా? సైలెన్స్ గురించే మాట్లాడదామని అనుకుంటున్నానండి. వినాయక చవితి సందర్భంగా అనుకున్నాం కాబట్టి మనకి ఇండియాలో అయితే ఎంత ఉంటుందంటే అబ్బాబ్బాబ్బాబ్బా. నేను రీసెంట్ గా ఒక షార్ట్ విజిట్ ఇండియాకి వెళ్ళొచ్చాను, అండ్ వినాయక చవితి ముందు అని చెప్పాను కాబట్టి ఈ మధ్య ఎంత ఉందంటే హైదరాబాద్ లో హడావిడి మాట్లాడుకుందాం. బట్ మీతో ఏం మాట్లాడదామంటున్నానంటే, ఒకవేళ మీరు గనక వినాయక చవితి సందర్భంగా ఈ హై ఇది ఉంటాయి కదండి, నాయిస్ లౌడ్ ఇది ఉంటాయి, వాటి మీద మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవాలంటే 9726361966 స్టూడియో నెంబర్.

టెంపర్ ఈ మూవీ నుంచి ఈ పాట నేను వినిపించేశాను. మీ రిక్వెస్ట్ సాంగ్ ఏంటి, మీకు రైట్ నౌ ఎలాంటి పాట వినాలని అనిపిస్తోంది అనే విషయం ఏదన్నా నాకు ఎలా తెలుస్తుందండి? మీరు కాల్ చేసి చెప్తే తెలుస్తుంది. 9726361966 స్టూడియో నెంబర్. ఈ నెంబర్ కి కాల్ చేసి మీ రిక్వెస్ట్ సాంగ్ ని అడగచ్చు. అంతవరకు నా ప్లే లిస్ట్ లోంచి బోల్డ్ అని పాటలు ఉన్నాయండి, ఒకటా రెండా, అదే కదా చెప్పాను. నా దగ్గర సో మచ్ టు టాక్, సో మచ్ టు షేర్. సరే, మరి ఇవాళ సైలెన్స్ గురించి మాట్లాడదామని చెప్పాను. మీలో ఎంతమంది ఎనీ టైం ఒకసారి అనుకుని ఉంటారు సైలెన్స్ ఇస్ గోల్డెన్ అని? అలా అంటున్నారంటారా, స్పీచ్ ఇస్ సిల్వర్, సైలెన్స్ ఇస్ గోల్డెన్? ఐ థింక్ ఐఎమ్ సెయింగ్ ఇట్ రైట్, ఐ డోంట్ నో. బట్ పాయింట్ ఏంటంటే, వినాయక చవితి సందర్భంగా ఇండియాలో, హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో, ఐ డోంట్ వాంట్ టు సే ఎవ్రీవేర్ అనేసి, కొన్ని ప్రాంతాలు ఎలా ఉందంటే బ్రింగింగ్ ఇన్ గణేష. చూసారా, బ్రింగింగ్ ఇన్ అంటే అదేదో హ్యాపీ బర్త్డే లాగా గణేశాన్ని తీసుకురావడానికి కూడా ఒక పెద్ద ఉత్సవంగా చేసి దాని మీద సెలబ్రేషన్. అది అర్ధరాత్రి. అయ్య బాబోయ్, అర్ధరాత్రి అంటే ఎందుకు అంటే, యాజ్ పర్ రూల్స్ డే టైమ్ గణేశాన్ని అంటే పెద్ద భారీ గణేశాన్ని తీసుకురావాలంటే రోడ్ల మీద బ్లాక్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఆఫ్టర్ 10, after 12 ఐ థింక్ వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద ట్రక్స్ లో వాటిని గణేశాన్ని ఆ మంటపం దగ్గరికి తీసుకురావడానికి. సో బ్రింగింగ్ ఇన్ గణేశాన్ని ఒక పెద్ద హడావిడి చేస్తున్నారండి అర్ధరాత్రి. ఇంకా అసలు లౌడ్ మ్యూజిక్, నాయిస్ అండ్ ఢమ్ ఢమ్ ఢమ్ అని టపాకాయలు. అయ్యే బాబోయ్, నాకైతే అర్థం కాలేదు ఏంటిది అని. డే వన్ చూసాను అంటే లాస్ట్ వీక్ లో డే వన్ మోగింది, ఓ ఎవరిదో పెళ్లి ఏదో అనుకున్నాను. డే టూ కూడా మోగింది, ఏంటిది డబడబడబా అని, అదేదో క్రికెట్ మ్యాచ్ విన్ అయినట్టు హడావిడి హడావిడి హడావిడి అర్ధరాత్రి ఏంటిది అని. అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి టైంలో ఇండియా వెళ్ళలేదు కాబట్టి నాకు అట్టే విశేషాలు తెలియలేదు. పర్సనల్ గా ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి అనిపించింది అనమాట. చిన్నప్పుడు ఏదైతే అనుకున్నామో గణేష్ అది అబ్బా మొదలైంది అని, ఎస్పెషలీ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా అసలు ఎల్లారా బాబు అనుకుంటారు అనమాట. ఇంట్లో కూర్చొని చదువుకోలేరు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాయలేరు, అంత లౌడ్ నాయిస్ ఎక్కడ పడితే అక్కడ ఉండేది. గవర్నమెంట్ ఎంతో కష్టపడుతోంది, ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెడుతోంది, బట్ స్టిల్ మనం ఒక సివిక్ సెన్స్ ని పాటించాల్సి వస్తుంది. బట్ దట్ గో సేమ్ ఫర్ హియర్ టూ. మనం ఇక్కడ కూడా విత్ పర్మిషన్స్ మనం తీసినప్పటికీ ఓపెన్ ఎయిర్ లో ఎక్కడన్నా మనం ఏదన్నా చేస్తే విత్ పర్మిషన్స్ కూడా, నేను చెప్తున్నది ఎంత తక్కువ అయితే అంత తక్కువ వాల్యూమ్ పెట్టుకోవడం మంచిదండి.

0: నాకు కాలర్ కాల్ చేస్తున్నారు, వారిని నేను ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో అండి, మీరు ఇప్పుడు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి కిషోర్ గారు. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, చెప్పండి.
1: మనం చేయని విషయాలు నేను అదేం సపోర్ట్ చేయడం అలా
0: సపోర్ట్
1: చేయడం జనరల్ గా చెప్తాను. బాగా ఇబ్బంది వస్తాం
0: నాకు ఎందుకో మీ బ్రేక్ అవుతూ వస్తోందండి. ఐ డోంట్ నో లిజనర్స్ కి సరిగ్గా వినిపిస్తోందా అని కొంచెం.
1: ఇప్పుడు వినిపిస్తున్నాను?
0: ఎస్ అండి, ఇప్పుడు లౌడ్ అండ్ క్లియర్ చెప్పండి.
1: ఎనీథింగ్ మనం చెయ్యండి, మనకి ఆర్డర్ అందిస్తారు, వేరే వాళ్ళు
0: చేస్తారు. అవును,
1: అగ్రీ చేస్తారా మీరు?
0: ట్రూ, సో ట్రూ. ఏదైనా అంతే,
1: ఏదైనా అంతే, ఇబ్బంది అంతే. ఇంకా మనం మూవీ చూస్తాం, వేరే వాళ్ళు మూవీస్ చూడడం వాళ్ళని చూస్తే మనకి ఆర్డర్ గా కనిపిస్తారు.
0: అవును, నాకెందుకు కనిపిస్తారు,
1: పిల్లల వాళ్ళకి ఆర్డర్ కనిపిస్తుంది.
0: అసలు స్వీట్ సిస్టమ్ లేదనే వాళ్ళని చూస్తే కూడా నాకు అలాగే కనిపిస్తారు, అయ్యా ఏంటిది ఇలాంటి వాళ్ళు ఉంటారా అని.
1: అంతే అండి, సింపుల్ అంతే, లేదు.
0: గుడ్ గుడ్, అవునండి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే అండి, ఎంజాయ్ యువర్ ఫ్రైడే. అదండి కిషోర్ గారు అరే అభిప్రాయం షేర్ చేసుకున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లౌడ్ మ్యూజిక్ ని నేను కూడా సపోర్ట్ చేయట్లేదు ఆయన అని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఎనీవేస్, నేను ఇప్పుడు టాపిక్ లోకి వెళ్తున్నానండి. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. ఏంటా సైలెన్స్? మనతో మనం ఇప్పుడు బయట నాయిస్ గురించి మాట్లాడుకున్నాము. బయట నాయిస్ ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, డిస్టర్బింగ్ గా ఉంటుంది లేదా మెలోడియస్ గా ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది బయట నుంచి. సైలెన్స్, మనతో మనం ఎప్పుడన్నా సైలెంట్ గా గడపడం అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? డూ యూ లైక్ ఇట్? నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, కొన్ని సందర్భాలు ఉన్నాయి, విల్ సీ. అసలు సైలెన్స్ అనేది కనిపించదండి మన చుట్టూ. ఇక్కడ మనకి అమెరికాలో చాలా సైలెంట్ గా అనిపిస్తుంది, బట్ నాట్ సో క్వైట్ ఆల్వేస్. అండ్ అట్ ద సేమ్ టైం సైలెన్స్ ఇస్ స్కేరీ టు మీ. నన్ను అడిగితే ఒక్కొక్కసారి కంప్లీట్ సైలెన్స్ అయితే నాకు భయంగా అనిపిస్తుంది. మీరేమంటారు?

చింతకాయల రవి ఈ చిత్రం నుంచి నేను ఈ పాట మీకు వినిపించడం జరిగింది. నేను చెప్పలేదని అనుకోకండి, ఏదన్నా రిక్వెస్ట్ సాంగ్ ఉంటే కాల్ చేసేయండి 9726361966 స్టూడియో నంబర్. మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్నాం సైలెన్స్ గురించి. అసలు కంప్లీట్ సైలెన్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేశారా? హౌ డూ యూ లైక్ ఇట్? మీకు నచ్చుతుందా నచ్చదా? నా దృష్టిలో అయితే నాకు కంప్లీట్ సైలెన్స్ ఇస్ సో స్కేరీ అని కూడా చెప్పాను నేను. Yes, I think I have a caller. I'll take them on air. Hello, welcome to Radio Surabhi. Hello, Andi. I think manaki ivaru off air call chestaremo leda tirigi prayatninchandi tappakunda mee call nenu attend avtanu. Sare mari maatladukodaniki chaala undi, maatladadamu, but ee loga oka saradaga prashna kuda adugutanandi. Mari bore kottichagudadu kada. Sare prashna entante, pagalu kuda kanapade night enti? Pagalu kuda kanapade night entadi telste 972636 1966 66 రేడియో సురభి.

ఈ నగరానికి ఏమైంది? మనం ఏ నగరం గురించి మాట్లాడట్లేదండి, అది సినిమా టైటిల్. ఈ నగరానికి ఏమైంది అనే టైటిల్ నుంచి, అనే సినిమా నుంచి మనం ఈ పాట విన్నాం. సరే, మరి గణేష్ ఫెస్టివల్ వచ్చేస్తోంది, మీకు వినాయక చవితికి కావలసిన వస్తువులన్నీ తెచ్చుకోవడానికి నియరెస్ట్ ఇండియా బజార్ కి వెళ్ళండి. దిస్ వినాయక చవితి ఇండియా బజార్ ఇన్వైట్స్ యూ టు బ్రింగ్ హోమ్ గణేష విత్ డోల్ తాషా సండే సెప్టెంబర్ 13 ఫ్రమ్ 6 PM టు 9 PM. You get to experience the beads and traditions of live Dol Tasha celebrations at selected India Bazaar locations. Lo, akkada you can shop for everything you need to welcome Bappa home, from a wide range of Ganesha idols and puja essentials to festive decor and all your festive needs. Pandak kavalsinadi edaina sare chakkaga Dol Tasha toti bhaja bhajantri toti intiki techukondi. ఈ డోల్ తాషా సెలబ్రేషన్ విల్ బి హ్యాపెనింగ్ ఎట్ సెలెక్టెడ్ లొకేషన్స్. ఆ లొకేషన్స్ లో లిటిల్ ఎల్మ్, ఎల్రాడో, వెస్ట్ ప్లేనో, మెకనీ అండ్ సిడర్ పార్క్ అండ్ ఆస్టిన్, ఈ లొకేషన్స్ ఉన్నాయన్నమాట. సో దిస్ గణేష చతుర్థి, బ్రింగ్ హోమ్ గణేష, బ్రింగ్ హోమ్ ట్రెడిషన్, బ్రింగ్ హోమ్ ద బీడ్స్, ఇండియా బజార్ ద పీపుల్స్ స్టోర్. టైమ్ ఫర్ ఎ షార్ట్ కమర్షియల్ బ్రేక్. తిరిగి కలుసుకున్నాక ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేద్దాం. ఇవాళ ప్రస్తుతం నేను అడిగాను, డి యూ ఎంజాయ్ సైలెన్స్, కంప్లీట్ సైలెన్స్ అనమాట, ఎవరితో మాట్లాడకుండా, టీవీలు, ఫోన్లు, మ్యూజిక్లు, యాప్లు ఏమీ లేకుండా కంప్లీట్ సైలెన్స్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? అటువంటి సైలెన్స్ ని మీరు లైక్ చేశారా? నేనైతే అబ్బా, నాకు అంత సైలెన్స్ అయితే చాలా స్కేరీ అని కూడా చెప్పాను. యూ హ్యావ్ ఎనీథింగ్ టు షేర్? 9726361966 స్టూడియో నంబర్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
1: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
6: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ సిటీ ఆఫీసర్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ ఇస్ ఆల్వేస్ విత్ ఇన్ రీచ్.
7: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. అయితే ఫిల్మీ ఫ్రైడేస్ లో ఈ టైం కి మనము స్టార్ట్ చేసిస్తాం.
6: సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ ఇస్ ఆల్వేస్ విత్ ఇన్ రీచ్.
7: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. అయితే ఫిల్మీ ఫ్రైడేస్ లో ఈ టైం కి మనము స్టార్ట్ చేసిస్తాం.
6: సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ ఇస్ ఆల్వేస్ విత్ ఇన్ రీచ్.
7: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. అయితే ఫిల్మీ ఫ్రైడేస్ లో ఈ టైం కి మనము స్టార్ట్ చేసిస్తాం.
6: సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ ఇస్ ఆల్వేస్ విత్ ఇన్ రీచ్.
7: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. అయితే ఫిల్మీ ఫ్రైడేస్ లో ఈ టైం కి మనము స్టార్ట్ చేసిస్తాం ఫిల్మీ సెగ్మెంట్. ఇవాళ నేను మాట్లాడుతున్నాను షూటింగ్ లోని ట్రిక్స్ గురించి. ఎస్పెషల్లీ రైస్ లాంటి ఐటమ్ ని వండి ఎలా ట్రిక్స్ టెక్నిక్స్ ఉంటాయి, అసలు వాటి అవసరం ఏముంటుందంటారా? ఉంటుందండి. ఒక్కసారి ఆలోచించండి, వండిన అన్నాన్ని అలా ఒక గంట సేపు బయట పెట్టేస్తే పొడి ఆరిపోయి, డ్రైగా అయిపోయి, అది ఒక షేప్ మారిపోయి, కలర్ కూడా మారిపోయే అవకాశం ఉంది. అంత ఫాస్ట్ గానే అంటారా? అవుతుందండి. షూటింగ్స్ ఎలా ఉంటాయంటే కొన్ని మెగా సెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద సెట్లు, పెద్ద పెద్ద లైటింగ్స్,

అదండి. సో మరి వైట్ రైస్ ని ఎలా ఉపయోగిస్తారు? చక్కగా వండుతారండి. వైట్ రైస్కి వచ్చిన ప్రాబ్లం ఏమి లేదు, శుభ్రంగా వండుతారు. అట్ ద సేమ్ టైం కొంచెం బిరుసుగా పలుకుగా ఉండటం అనేది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఎలా వండాలి అని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. అయితే దాన్ని వండిన తర్వాత అంత ఫ్రెష్ గా మాయిశ్చర్ ఉండేటట్టుగా దాన్ని ప్లేట్ లో ఒక పద్ధతిగా మనుషులు తినే విధంగా ఉండాలి కాబట్టి దాన్ని చూస్తే మనుషులు కూర్చుని భోజనం చేస్తున్నారనే ఫీలింగ్ వచ్చేలాగా చక్కగా చూపించాలని అనుకున్నప్పుడు దానికి సంబంధించి దాన్ని కొంచెము మనం చాలాసార్లు ఫ్రూట్స్ వెజిటబుల్స్ మీద వేస్తారు చూడండి, గ్లేజ్ చేస్తూ ఉంటారు, అలా స్పెషల్ గా కోట్ చేస్తారు. అది ఏంటి, గ్లిజరిన్ వాడతారు. గ్లిజరిన్ కూడా ఫుల్ గా వాడరు, 50% వాటర్ 50% గ్లిజరిన్ పెట్టి దాన్ని స్ప్రే చేస్తారనమాట. దానివల్ల ఏంటంటే ఒక పర్ఫెక్ట్ గ్రెయిన్ లుక్స్ లైక్ నో గ్రెయిన్ లుక్ వస్తుంది. దాంతో పాటు ప్లంప్ గా ఒక ఫ్రెష్ స్టీమ్డ్ రైస్ లాగా కనిపిస్తుంది. అది ఆఫ్టర్ సో మెనీ అవర్స్, ఎందుకంటే ఒకసారి షూటింగ్ కి ఒక సెటప్ పెట్టాక అది అవర్స్ టుగెదర్ వాడాల్సిన అవసరం పడుతుంది. నాట్ దట్ సో ఈజీ టు డూ ఇట్, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క యాంగిల్ నుంచి తీస్తారు. సీన్ కు ఒక కంటిన్యూటీ కావాలి కాబట్టి ఆ ప్లేట్ ఆ పోర్షన్ ఆఫ్ రైస్ అలాగే కంటిన్యూ చేస్తారు చాలా వరకు. అఫ్ కోర్స్ వేరే విధంగా చేసే వాళ్ళు చేస్తారు. ఐ డోంట్ వాంట్ టు సే ఇలాగే ఉంటుంది ఇది పద్ధతి అని, ఐ డోంట్ వాంట్ టు సే, బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే టు డూ, ఈజీ వే టు హ్యాండిల్. అలాగే దాంతో పాటు వేడి వేడిగా అన్నం ఉండడం, ఇవాళ రేపు మనం ఇన్స్టా రీల్స్ లో వాటిల్లో కూడా చూస్తూ ఉంటాం. చాలా ఈజీగా వేడివేడి కప్పు కాఫీ అలా తీసుకొస్తూ ఉంటారు, అని తర్వాత చూపిస్తారు దాని లోపల చూస్తే ఏముంటుంది, మన సాంబ్రాణి బిట్టలాగా అలా ఒకటి ఉంటుంది అనమాట. ఎస్, ఇంచుమించు అలాంటిదే చేస్తారండి. బాగా మైక్రోవేవ్ లో వేడివేడి చేసిన కాటన్ బాల్స్ కానీ సంథింగ్ లైక్ దాట్, అది ఆ రైస్ లోపల పెట్టేసి దానిపైన రైస్ పెట్టేసి ఒక చక్కటి వేడివేడి పొగలు కక్కుతున్న ఫ్రెష్ స్టీమ్డ్ రైస్ లుక్ ఇస్తారు దానికి. మీరు ఎప్పుడైనా ఇలాంటివి ట్రై చేశారా?

0: 100% లవ్ ఈ చిత్రం నుంచి మనం ఈ పాట వినేశాం. యాక్చువల్లీ ఈ మూవీకి మన తమన్నా పోషించిన పాత్ర మహాలక్ష్మి, దట్ ఈస్ మహాలక్ష్మి అన్న మీనింగ్ వచ్చేలాగా టైటిల్ పెడదాం అనుకున్నారట, బట్ 100% లవ్ అనే టైటిల్ పెట్టారు. సరే, మరి ఇందాక మాట్లాడుకున్నాం వేడి వేడి స్టీమ్ లుక్ వచ్చేటట్టుగా మనకి ఇలాంటివి చూపిస్తారు సినిమాల్లో, టీవీల్లో రకరకాల టెక్నిక్లు వాడతారు మన షూటింగ్ సమయంలో అని మాట్లాడుకున్నాం కదా. అయితే సరదాగా ఓ క్లిప్పింగ్ వినిపిస్తాను, వినండి. ఆ తర్వాత ఆ క్లిప్పింగ్ కి సంబంధించి నా ప్రశ్న ఏంటంటే లిటిల్ డిఫరెంట్, మీరు అంత ఈజీగా క్యాచ్ చేయలేరు. వినండి ఈ ప్రశ్న విని, ఐ మీన్ సారీ, ఫస్ట్ ఈ క్లిప్పింగ్ విని ఏ మూవీలోదో తెలిస్తే కాల్ చేయండి.
1: రేపు నుంచి కాఫీ అడితే అడుక్కున్నాడు, పోసినట్టు దోశట్లు పోస్తారా? ఎక్కడికి
2: సాసర తెద్దామని
1: దీన్ని ఏం చేయమంటావు? నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకుంటే ఇలా పట్టుకుని నిలబడ్డా?
2: ఇవ్వండి.
1: ఇసుకుంటావంటే
2: నేనా?
0: అదండి, అది ఒక్క సన్నివేశం, మరి దాని కంటిన్యూషన్ కూడా వినాలి కదా.
1: డాక్టర్ వస్తాడు, నడుము విరిగిందని చెప్తాడు. ఆ వార్త వినగానే షాక్ తో మీ తాత బాబు అని కౌ కేక పెడతాడు. వార్దు అని మీ అమ్మ, బాబా మీ అక్క, మా ఆవిడ.
3: మా ఆయనడే
4: ఇప్పుడు కిందకి లడిపింది.
3: అబ్బా, ఈయన ఒక్క చోట ఉన్నాడు కదా, చంపేస్తున్నాడు అనుకో. మీ బాబాయ్ ఎక్కడైనా చూసావా?
4: లేదు పిన్ని.
1: ఇంత గట్టిగా చూసిందేంటి?
3: ఈయన ఎక్కడ? ఎందుకే కిటికీలు బార్లా తెరుస్తారు? దోమలు వచ్చేస్తాయని చెప్తే అర్థం కాదా? మాటంటే లెక్క కింద లేడే, అందుకే వచ్చాను.
4: వెళ్తున్నాడు పిన్ని.
3: అబ్బా మళ్ళీ వెళ్తున్నారా? ఏమండి, ఎప్పటి నుంచి వెతుకుతున్నాను? వేడి కాఫీ సాసర కూడా ఉంది.
0: మామూలు సీన్, అసలు చూస్తే మళ్లీ మళ్లీ చక్కగా నవ్వుకునే సీన్ అనమాట. ఏ సినిమాలోది ఈ సన్నివేశం తెలిస్తే కాల్ చేయండి. అయితే నా ప్రశ్న ఏంటంటే దీంతో పాటుగా అలా ఒక కాఫీ కప్పు పట్టుకుని ఇల్లంతా పైకి కిందకి పైకి కిందకి తిరుగుతూ అసలు సినిమాలు ఎలా చూపిస్తారంటే పెద్ద పెద్ద మ్యాన్షన్స్ లా ఇళ్ళు వాటిలో ఒక కప్పు కాఫీ అలా పట్టుకుని ఒక మనిషి ఒక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్ కు వెళ్తాం. నా ప్రశ్న ఏంటంటే అలా వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ఆ కాఫీ కానీ టీ కానీ వాట్ ఎవర్ ఇట్ శుభ్రంగా చల్లారిపోతుంది కదా, మరి ఎలా అసలు అది రియాలిటీ కొంచెం దూరంగా ఉందేమో అని అనిపిస్తుంది నాకు. అది ఎలా చూపిస్తారండి? అసలు యూ హ్యావ్ టు హ్యావ్ కదా కాఫీ టీ అనేది వేడిగా తాగాలి. ఒక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్ కి అలా కప్పు పట్టుకుని వెళ్లే లోపల ఇప్పటికే ఆ ట్రెండ్ అయితే మారట్లేదు. మీరు తెలుగు సినిమాలు కానీ సీరియల్స్ కానీ చూస్తే అది అలాగే ఉంటుంది. ఎవ్రీ టైమ్ అనుకుంటారు, ఆహా ఈ చల్లారిపోయిన కాఫీ లోపల ఈ 10 డైలాగులు కూడా అదా అనే. మధ్యలో డైలాగులు కూడా ఉంటాయి హీరో హీరోయిన్స్ కానీ వారు ఎవరు ఆర్టిస్టుల మధ్య. ఎనీవేస్, మనకి సన్నివేశం ముఖ్యం కదా. సో ఈ సన్నివేశం ఏ సినిమాలోంచి మీరు ఎంజాయ్ చేస్తుంటారు, హ్యాపీగా ఒకసారి నవ్వుకుని ఉంటారు, గుర్తుకొచ్చుంటే సినిమా పేరు చెప్పండి. ఇలాగ మంచి పాట వినిపిస్తాను ఫ్రమ్ అనదర్ మూవీ.

రన్ రాజా రన్ ఈ చిత్రం నుంచి ఈ పాట నేను వినిపించాను. అలాగే ఇందాక నేను వినిపించిన సన్నివేశం వచ్చేసి అతడు మూవీ నుంచి. ఎవరికి తెలియదండి, అందరికి తెలుసు. బట్ ఫస్ట్ గా కాల్ చేసినది దీప్తి గారు అన్నమాట. ఆవిడ అడిగిన రిక్వెస్ట్ పాట జాతి రత్నాల చిత్రం నుంచి, వారి అమ్మాయి నిక్ నేమ్ మీద ఈ పాట అన్నమాట. హియర్ కమ్స్ ద సాంగ్.

0: సరే, మరి ప్రశ్న మరొకసారి రిపీట్ చేస్తాను మీ అందరికి. మరి పగలు కూడా కనపడే నైట్ ఏమిటి? తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. పగలు కూడా కనపడే నైట్.
1: I wanna follow, follow, follow, follow, follow, follow you. I wanna follow, follow, follow, follow you. I wanna follow, follow, follow, follow, follow, follow you. I wanna follow, follow, follow, follow you.

0: ఎనీవేస్ నాకు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం రాలేదు, బట్ ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. ఈ పాట పాడింది ఎవరు? నాన్నకు ప్రేమతో చిత్రం నుంచి మీరు విన్న ఈ పాట అండ్ పాడినది ఎవరు తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. సో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే పగలు కూడా కనపడే నైట్ ఏంటి అంటే నేనే సమాధానం చెప్తున్నాను, గ్రనైట్. అదండి, గ్రనైట్ స్టోన్ సంగతి తెలుసు కదా, అదే అన్నమాట. సరే మరొకసారి నేను ఇంకో ప్రశ్న వేస్తాను. ఐ థింక్ ఐ యూజ్డ్ ఇట్ వన్స్, నాకు మీకు గుర్తుంటే కనుక మన షోలో ఇంతకుముందు అడిగినట్టే నేను అనుకుంటున్నాను. బట్ లెట్ సీ, ఎవ్రీడే మనకి కొత్త కొత్త లిజినెస్ జాయిన్ అవుతూ ఉంటారు, దేశ విదేశాల నుంచి మనకి కొత్త కొత్త మెంబర్స్. అదే నేను ఎవరినైనా ఫ్యామిలీ మెంబర్స్ అని అంటాను, ఎందుకంటే వన్స్ యూ స్టెప్ ఇన్ దట్స్ ద కనెక్షన్ వీ హ్యావ్ రేడియో సురభితో, అందుకని. సో ప్రశ్న ఏంటంటే ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి, ఎగ్జామినర్ కరెక్షన్స్ చెయ్యని పేపర్ ఏంటి, ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏంటి తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. అలాగే నేను ఇందాక మరొక ప్రశ్న కూడా అడిగానండి, సైలెన్స్, సైలెన్స్ ని ఎంతమంది ఇష్టపడతారు? ఎవరికైనా అనిపిస్తుంది కదా కాసేపన్న డేలో కంప్లీట్ సైలెన్స్ కావాలి, అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఎటువంటి హడావిడి లేకుండా ఎవరితో మాట్లాడకుండా ఏ టీవీ ఏ గ్యాడ్జెట్స్ ఏ సౌండ్స్ లేకుండా ఉందాం అని అనిపిస్తుంది. డూ యూ రియల్లీ ఎంజాయ్ దట్? మీకు అటువంటి సైలెన్స్ అంటే ఇష్టమా? అండ్ డూ యూ రియల్లీ గెట్ టు ఎంజాయ్ దట్? అసలు అవైలబుల్ ఉందా మన చుట్టూ అలాంటి సైలెన్స్ అనేది ఉందా అసలు? అదో పెద్ద ప్రశ్న కదా. సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
1: మరి హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్ ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం, దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
9: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
8: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
1: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.

0: 반가.
1: మరి ఒక రెస్టారెంట్ పెట్టుకుని కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తూ దినదిన అభివృద్ధి సాధించాలంటే అంత ఈజీ విషయం కాదు. నాట్ సో ఈజీ. ఒక్కొక్కసారి స్లో అవర్స్ ఉంటాయి, లెస్ వాకిన్స్ ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకు? మనకి తగిన అడ్వర్టైజ్మెంట్ కావాలి, ఎస్పెషల్లీ కూపాన్స్. కూపాన్స్ లాంటివి ఇస్తే ఇంకా బాగుంటుంది కదా. ఒక డీల్స్, కూపాన్స్ అవి ఎప్పుడైనా మనుషులు అట్రాక్ట్ చేస్తాయండి. డజంట్ మ్యాటర్, ఆ పేరే చాలేమో కదా. సో రెస్టారెంట్ ఓనర్స్ మీకోసమే స్లో అవర్స్ ఆర్ లెస్ వాకిన్స్ ఇన్ యువర్ రెస్టారెంట్ deals.banana.com ఈ వెబ్సైట్ లో, ఈ ప్లాట్ఫామ్ లో ఈ రెస్టారెంట్స్ ఓనర్స్ యూ కెన్ లిస్ట్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపాన్స్ టు రీచ్ అవుట్ కస్టమర్స్ హు ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. మంచి ఫుడ్, అంబియన్స్ అంతా మీరు సిద్ధం చేసుకున్నారు, ఇలాంటి ఆఫర్స్ కూడా ఇచ్చారంటే ఇంకా కస్టమర్స్ వాకిన్స్ ఏ వాకిన్స్ అన్నమాట. సో బట్ రెస్టారెంట్ ఓనర్స్ కి ఒక ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే, మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా AI does the heavy lifting for you. There's no pre-order commission, and the best part is first 50 restaurants can get the growth plan free for 3 months. So restaurant owners, don't just wait for customers to walk in, give them a reason to. Meeriche deals, mee attractions variki kanapadelaaga cheyandi. Visit dealsbanana.com to become a partner and start turning your offers into more walk-ins.

0: అదండి. సరే మరి మనం ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరొక సన్నివేశం వినిపిద్దాం అనుకుంటున్నాను. ఫుడ్ రిలేటెడ్ లో చక్కగా ఫన్నీగా ఉండే సన్నివేశాలే నేను సెలెక్ట్ చేస్తాను కాబట్టి మీరు హ్యాపీగా విని ఎంజాయ్ చేయండి. బట్ సన్నివేశం ఏ మూవీలోంచో తెలిస్తే కాల్ చేయండి. సామాన్యంగా ఇది వాయిస్ వింటేనే తెలిసిపోతుంది రవితేజ గారు బ్రహ్మానందం గారి కాంబినేషన్ లో సన్నివేశం. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్ని మూవీస్ వచ్చాయంటే కాంబినేషన్ అనగానే అది ఆర్టిస్ట్ పరంగా అనమాట, హీరో హీరోయిన్ కాదండి, ఎవరైనా సరే కాంబినేషన్ హిట్ అంటే ఇంకా హిట్ అసలు. బ్రహ్మానందం గారిది స్పెషల్లీ చాలా మంది హీరోస్ తో అలా బ్యాక్ టు బ్యాక్ చాలా మంచి మంచి మూవీస్ కూడా వచ్చాయి. వారి ఈక్వేషన్ ఇస్ వెరీ గుడ్. ఆయన అసలు ఎంత బాగా ఆయన మౌల్ చేసుకుని సన్నివేశాన్ని పండిస్తారంటే ఏ హీరోకి తగినట్టు ఆ హీరోగా ఆయన చేస్తారేమో అని అనిపిస్తూ ఉంటుంది. అయితే రవితేజ గారు బ్రహ్మానందం గారి గురించి మాట్లాడుతూ ఒకనొక సందర్భంలో చెప్పడం జరిగింది, అసలు నాతో యాక్ట్ చేసిన ఎంతో మంది కామెడియన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో బ్రహ్మానందం గారికి నాకు చాలా మంచి ట్యూనింగ్ ఉంది. మా ఇద్దరికి ఎంత మంచి ట్యూనింగ్ ఉందంటే సన్నివేశం అసలు స్క్రిప్ట్ ఉన్నదానికంటే ఎక్కువగా మేము అసలు కళ్లలో మాట్లాడుకుని సన్నివేశాన్ని అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే అని చెప్తూ ఉంటారు చెప్పారని ఒకసారి. ఆబ్వియస్లీ దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ దోస్ ఆర్టిస్ట్. అయితే ఈ సన్నివేశం కాస్త వింటూ ఎంజాయ్ చేస్తూ ట్రై చేయండి. ఏ మూవీలోదో తెలిస్తే మటుకు కాల్ చేయండి.
1: నువ్వు ఎంత లక్కీ తెలవురా, నీకు అదృష్టం ఏంట్రా, తేనె పట్టుకు తేనెటీగలు పెట్టి పట్టింది. సత్యమ్మ గారు ఎంత ప్రేమగా పంపించారా, ఈ దరిద్రుడు వస్తాడు వచ్చే లోపు తినేయటం పెట్టరు. నువ్వు కరెక్ట్ టైంకి వస్తావు, ఎలా వస్తావురా,
2: ఏం చేస్తున్నావు?
1: ఏం లేదు, ఇది ఈ డైనింగ్ టేబుల్ కొంచెం పెద్ద చేద్దామని.
2: కొత్తగా పెద్ద చేసేదేంటి, ఇల్లనేంటి?
1: ఏలేదు, సత్యమ్మ గారు బ్రహ్మజాని ఒక్కడే ఉన్నారు కదా అని పూజ చేసుకుని పిండి వంటలు పంపించారు.
2: ఒకళ్ళు తినస్తావా?
1: ఎవరికి పెట్టకూడదు కదమ్మా, నాకే పంపించారు, నేనే తినాలి. థ్యాంక్ యూ. పులిహార సూపర్ గారు, అబ్బా పాయసం
2: నాకరా,
1: అది నాకేసిందిగా.
2: ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో తెలియదు, నాకు అర్జెంట్ గా పాయసం కావాలి.
1: అర్జెంట్ అంటే ఎలాగండి, ఎక్కడ నడుక్కొని తెమ్మంటారా లేదా కన్ను వేస్తామంటారా?
2: నువ్వు సూపర్ డ్రైవర్, ఇలాంటి ఐడియా ఎలా సరే నీకు,
1: నాకే తెలియదు.
2: కన్ను వేస్తే
1: కన్ను వేసి తేవాలి.
2: అవును
1: తప్పదా?
2: తప్పదు.
1: అయితే నువ్వు కూడా నాతో పడరావు.
2: దేనికి?
1: నేను ధైర్యంగా ఉండాలి కదరా, పాయసం కోసం నన్ను దొంగతనం చేయమంటారా?
3: నీ దుంప దగ్గర దొంగలను పట్టించి అలవాటు నీకుండొచ్చే బేసికల్గా నేను దొంగని కాదే, నన్ను పట్టించొద్దే, నీకు దండం పెడతా.
0: అదండి ఫుడ్ రిలేటెడ్ కాబట్టి అక్కడ వరకు వినిపిస్తున్నాను, ఇంకా బాగుంటుంది ఫర్దర్ సన్నివేశం కూడా. బట్ సినిమా పేరేంటో తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. ఇందులో బ్రహ్మానందం గారు పాపం చాలా ఇష్టంగా పాయసం తిందాం అనుకోగానే అలా ఒక్కసారిగా పాయసం అనగానే ఉలిక్కిపడి మొత్తం డబ్బా కింద పడిపోయింది. అయ్యో అనిపించింది నాకు కూడా సన్నివేశం చూస్తే, అబ్బాబ్బా ఇంత పాయసం వేస్ట్ అయిపోయిందా అనిపించింది అనమాట. ఎంతైనా పండగ రోజులు కదా, మనం అందరం పాయసాల మీద ఎటువంటి డైటింగ్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసే రోజులు అనమాట పండగ రోజులు అంటే. సరే అయితే మరి రవితేజ గారి గురించి వచ్చింది కాబట్టి సందర్భం, మొన్న ఆ మధ్య విన్న ఆయన నోట్లో ఆయన స్వయంగా చెప్పిన మాట ఆయన నోటి ద్వారా విన్నది కాబట్టి ఒకసారి షేర్ చేసుకుందాం అనిపించింది. వెరీ ఇన్స్పిరేషనల్, ఇలాంటివన్నీ ఇన్స్పిరేషనల్ గా అలాంటి ఒక సక్సెస్ సాధించిన వారి దగ్గర నుంచి వస్తే బాగుంటుంది. ఎంతో మంది ఆయన అభిమానిస్తూ ఉంటారు కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ ని వారికి కూడా అంటే వారు కూడా తీసుకోవడానికి వీలవుతుంది, అందుకనే చెప్దాం అనుకున్నాను. ఇటీవల ఇరుముడి మూవీ సక్సెస్ సాధించింది నో డౌట్, బట్ ఇంతకుముందు కూడా చాలా మంచి మంచి మూవీస్ ఆయన చేయడం జరిగింది. అయితే ఆయనకు కూడా సక్సెస్ అంత ఈజీగా రాలేదు. స్టార్టింగ్ డేస్ ఆర్ స్ట్రగ్లింగ్ డేస్ ఎంతో మందికి ఒకరిద్దరికని కాదు. అయితే ఆయన స్వయంగా చెప్పిన విషయం ఏంటంటే ఎంజాయ్ యువర్ స్ట్రగ్లింగ్ డేస్, ఆ డేస్ ని ఒక హ్యాపీనెస్ తో ఒక ఎంజాయ్మెంట్ తో చేస్తే గనక తర్వాత మనకి అది అలా గుర్తుగా మిగిలిపోతుంది ఒక మెమరీ లాగాని. అబ్బా ఎందుకు వచ్చిందిరా జీవితం, ఎందుకు వచ్చిందిరా కష్టం అనేసి ఫ్రస్ట్రేషన్ తో బాధగా చేస్తున్నాం అనుకోండి, అది అలా బాధగానే మిగిలిపోతుంది. సో స్ట్రగుల్ చేస్తున్నాను, దీస్ ఆర్ మై స్ట్రగ్లింగ్ డేస్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్, దిస్ ఇస్ మై హార్డ్ వర్క్ అని చెప్పుకుంటూ సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చెయ్యండి అని చెప్పారు. ఐ లైక్ దిట్. నిజంగానేనండి, ఏదన్నా మనసులో మనం ఏమనుకుంటాం అది మోర్ ఇంపార్టెంట్ అని అంటారు. అంటే ఒక్కొక్కసారి పైకి ఏమన్నా అన్నా సరే మనసులో మాట చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా తిట్టారనుకోండి, పైకి ఏదో కోపంగా ర్యాండమ్ గా తిట్టినప్పటికీ మనసులో మాత్రం ఎంత మంచి అభిప్రాయం ఉంటుంది మనుషుల మీద. వీ డోంట్ వాంట్ టు సే దట్. అదే మనసులో తిట్టుకుంటూ పైకి అనకపోయినా సరే అది మోర్ ఎఫెక్టివ్ ఉంటుంది. సో మనసు ఇస్ మోర్ మోర్ మోర్ ఇంపార్టెంట్. సో మనసులో స్ట్రాంగ్ గా మనం ఏమనుకుంటామో దట్స్ వాట్ యూనివర్స్ టేక్స్.

మరి ఇందాక నేను వినిపించిన సన్నివేశం వచ్చేసి వీర చిత్రం నుంచి బ్రహ్మానందం గారు మరియు రవితేజ గారి కాంబినేషన్ లో ఆ సన్నివేశం వినిపించడం జరిగింది. మరొక మంచి సూపర్ హిట్ సాంగ్ వినిపిద్దాం అనుకుంటున్నాను, కాకపోతే హిందీ పాట వినిపిద్దాం అనుకుంటున్నాను. అసలు ఈ పాట ఇప్పటికీ ట్రెండింగ్ అనే నా ఫీలింగ్, మీరేమంటారు? మరి విని మీరే చెప్పాలి. సరే, ప్రశ్న మర్చిపోకండి. ఇందాక నేను అడిగిన ప్రశ్న, ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏంటి? తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నంబర్.

అమ్మా చాలా పెద్ద పాట అండి ఇది. తాల్ మూవీ నుంచి ఇప్పటికీ మీకు ఇన్స్టాలో కానీ ఇతరత్ర అన్ని దానిలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా అందరు చాలా బాగా దీన్ని కొరియోగ్రాఫ్ చేసి మనకి రీ రీప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఎంతో మంది వాళ్ళ స్కిల్ ని చూపిస్తూ ఉంటారు. తాల్ మూవీ నుంచి ఐశ్వర్య గారి మీద, ఐశ్వర్య రాయ్ గారి ఆవిడ ఎక్కువగా కనిపిస్తారు ఈ పాటలో మనకి. ఆవిడ దీని మీద సాంగ్ అనమాట, ఆవిడ వేసిన స్టెప్స్ మీద. సరే మంచి పాట. నేను ఇందాక అడిగిన ప్రశ్నకి అయితే నాకు శ్రీకాంత్ గారు కానీ బాలరెడ్డి గారు అలా ఇంకొక ఇద్దరు కూడా కరెక్ట్ గా అందరూ ఒకటే సమాధానం చెప్పారండి. ఎగ్జామినర్ దిద్దన పేపర్ ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ అని. నా దగ్గర మరొక ఆన్సర్ కూడా వచ్చింది, అది వచ్చేసి న్యూస్ పేపర్. సో గుడ్ గుడ్ గోయింగ్. ఐఎమ్ జస్ట్ సీయింగ్ ఇంకా అసలు ఏదేని ఉంటాయి. దేనికి రైట్ ఆన్సర్స్ అని ఉండవండి, ఇవన్నీ లాజిక్ అందనివి, లాజిక్ అవసరం లేని ప్రశ్నలు అన్నమాట. ఎనీవేస్ మనకి ఏది స్ట్రైక్ అవుతుందో అది కరెక్ట్ ఆన్సర్. గుడ్ గోయింగ్. అయితే మరి మరొక ప్రశ్న కూడా అడిగేసి నెక్స్ట్ పాట వినిపిస్తాను. మరి బడి అంటే గుడితో సమానం, అందరూ చాలా రెస్పెక్ట్ ఇస్తారు బడి అంటే. బట్ అందరూ భయపడే బడి ఒకటి ఉంది, ఏంటది? అందరూ భయపడే బడి ఏంటది?

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support@mypursue.com.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
6: Mera tumhara hamara pyar, sabka favorite India Bazaar.
1: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
7: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజనా. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM టు 1 PM ఫిల్మీ ఫ్రైడేస్. సరే, ఇందాక నేను అడిగిన ప్రశ్న మరొక్కసారి రిపీట్ చేస్తాను ఇప్పుడే ట్యూనింగ్ అయిన శ్రోతల కోసం. బడి అంటే గుడితో సమానం కదా, బట్ అందరూ భయపడే బడి ఒకటి ఉంది, ఏంటది? అందరూ భయపడే బడి ఏంటి తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. సరే, ఫిల్మీ ఫ్రైడేస్ లో మనం ఫిల్మీ టెక్నిక్స్ అండ్ షూటింగ్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫుడ్ రిలేటెడ్ లో రైస్ గురించి మాట్లాడుకున్నాం. వైట్ రైస్ ఎలా షూట్ చేస్తారు, షూటింగ్ కి తగిన విధంగా దాన్ని ఎలా దాన్ని రీపర్పస్ అంటే దాన్ని ఎలా మార్చి మార్చి మనకి చూపిస్తారు అనేది చూస్తాం కదా. అయితే పనీర్ అనేది అందరికీ ఫేవరెట్ డిష్. అసలు పనీర్ డిషెస్ ని మనకి చాలా సార్లు యాడ్స్ లో ఎంత బాగా చూపిస్తారంటే అసలు నిజంగా ఆ పనీర్ మనం కొంటే అలాగే వస్తుందేమో అనేసి ఆ వెళ్లి ఆ పనీర్ కొనేయాలన్నమాట, అంత బాగుంటుంది. నిజానికి మరి అది ఒరిజినల్ గా అయితే పనీర్ కానే కాదు, వాళ్ళు పనీర్ యూజ్ చేసి అటువంటి యాడ్ కానీ ఫుడ్ షూటింగ్స్ కానీ చెయ్యరు. దాని ప్లేస్ లో థర్మోకోల్ కానీ స్పాంజ్ కానీ ఇతరత్ర ఏవేవో వాడతారట. పనీర్ ని డైరెక్ట్ గా పనీర్ గా కాకుండా దాని సబ్స్టిట్యూట్స్ మల్టిపుల్ ఏవేవి ఉంటాయో వాటిని వాడి చూపిస్తారు. ఎందుకు అంటే యాజ్ యూజువల్ సేమ్ ప్రాబ్లం అండి. ఒరిజినల్ పనీర్ అనుకోండి గట్టిగా అయిపోతుంది, మనం వండినా అంతే వాళ్ళు వండినా అంతే, తేడా లేదు. అది కరెక్ట్ అనే విషయం. అయితే ఇది నాకు ఎప్పుడు బాగా తెలిసింది అంటే గనక ఐ థింక్ నేను చాలా సంవత్సరాల క్రితం, అంటే మనకి తెలుసు తెలియదు ఈ ఇంటర్నెట్ అంత హ్యాండీగా లేని రోజు, అంటే 10-12 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్ లో మన కపిల్ శర్మ షోస్, మీరు గనక కపిల్ శర్మ షోస్ వింటూ ఉంటే ఎప్పటి నుంచో ఉన్న వాటిల్లో వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్ లో అలా చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను అనమాట, ఏంటిది పనీర్ కోసం ఇంత కష్టం ఏంటి, డైరెక్ట్ పనీర్ పనీర్ గా వాడచ్చు కదా, అంటే పనీర్ కాదు ఇట్స్ థర్మోకోల్ అనేసి వాళ్ళు సరదాగా రివీల్ చేశారు. అండ్ వాళ్ళ ఇది కూడా చెప్పారు ఏంటంటే ఒక్కొక్క సెట్టింగ్ లో

0: అదండి. సరే, మహేష్ గారు కాల్ చేసి కొన్ని ఆప్షన్స్ చెప్పారనమాట. ఇందాక నేను అడిగిన ప్రశ్న అందరూ భయపడే బడి ఏంటి అంటే గనక ఆయన నాలుగైదు ఆప్షన్స్ చెప్పి ఆయనే రైట్ ఆన్సర్ కూడా చెప్పారు. కబడ్డీ, రాబడి, వెంబడి అని ఫైనల్ గా ఆన్సర్ ఏంటంటే చేతబడి. చేతబడి అంటే అందరికీ భయమే మరి, కాదంటారా? ఎందుకు కాదంటారు? ఎనీవేస్, అయితే నాకు ఇందాక ఇద్దరు ముగ్గురు కాలర్స్ కాల్ చేసినప్పుడు రెండు మూడు విషయాలు మనం క్లారిటీ చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇంకొక కాలర్ కాల్ చేసి అడుగుతూ ఉన్నారు, మన గణేష దీని గురించి, పోస్టర్ గురించి మరొక్కసారి మీకు నేను చెప్తాను. మేక్ యువర్ గణేష, టేక్ యువర్ గణేష. మన స్టూడియోలో రేపు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మీరు స్టూడియోకు వచ్చి హ్యాపీగా మీ కిడ్స్ తోటి, మీ ఫ్యామిలీ తోటి, అందరితో వచ్చి స్వయంగా మీరే గణేషాన్ని తయారు చేసుకుని తీసుకెళ్లొచ్చు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మనము ఇక్కడ క్లే అండ్ మౌల్డ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు మా లొకేషన్ ఏంటి అంటే 2600 మెకార్థర్ బులేవార్డ్, సూట్ 204, లూయిస్విల్, 75067. ఎస్. సరే, మరి మరొక ఇది ఏంటి అంటే గనక నెక్స్ట్ ఇది వచ్చేసి మనం ఇందాక మాట్లాడుకున్నాం ఏంటి అంటే పన్నీర్ ప్లేస్ లో రకరకాల సబ్స్టిట్యూట్స్ ని వాడతారు అని చెప్పాను. అందులో వన్ ఆఫ్ ద సబ్స్టిట్యూట్ ఈస్ స్పాంజ్ ఆర్ థర్మోకోల్ అనమాట. ఇలాంటివి వాడటం ఎందుకు ఏంటి అంటే షూటింగ్ పరంగా కంఫర్టబుల్ గా ఉంటుంది, వాళ్ళకి ఈజీగా ఉంటుంది, మాయిశ్చర్ అండ్ లైక్ నో చక్కగా ఒక జ్యూసీ టెక్స్చర్ రావడానికి, దాన్ని కనిపించడానికి. రెగ్యులర్ పన్నీర్ వాడితే 80% అది అంతసేపు ఉండదు, అది మన అందరికీ తెలిసిన విషయమే. మన ఇంట్లో వండినా అంతే పరిస్థితి అండి, వంట అంత ఈజీ కాదండి ఏదైనా సరే. ఎప్పుడు అంటారు కదండి, నాకైతే ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది కనీసం ఒక ఐటమ్ ఏదైనా వండడానికి కనీసం 1/2 గంట పడుతుందండి, తినడానికి మాత్రం 5 నిమిషాలు చాలు, ఇంక్లూడింగ్ నూడిల్స్ మరి అంత ఈజీ ఏం కాదు. బట్ జనరల్ గా చెప్తున్నాను, మినిమం టు మినిమం 20-30 మినిట్స్ పడుతుంది ఒక ఐటమ్ వండడానికి, తినడానికి అబ్బే గట్టిగా 3-4 నిమిషాలు చాలండి, ఏంటో కదా. సరే, మరి నేను ఒక సన్నివేశం వినిపిస్తాను ఫుడ్ రిలేటెడ్ లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి. వీళ్ళేంటండి ఫుడ్ పెట్టి మరీ ఏకంగా బంటే దొంగతనం చేసేసారు, ఎవరు వీళ్ళు? వాళ్ళ గురించి తెలియదు కానీ సినిమా గురించి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సినిమా పేరేంటో తెలిస్తే కాల్ చేసేయండి. సన్నివేశం వినండి, క్యాచ్ చేసి కాల్ చేయండి.
1: అన్ని బ్యాట్లే కాదు, కొన్ని గుడ్లు కూడా ఉంటాయి. మరి
2: మొక్క కూడా మొలని ప్రదేశంలో వీళ్ళు మొబైల్ మెస్ ఏర్పాటు చేశారంటే సంథింగ్ ఇస్ రాంగ్.
3: సంథింగ్ ఏంటి భయ్య, ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. క్యారేజ్ నుంచి కత్తులు తీసేస్తారంట,
2: వాళ్లే కత్తుల్లో ఉన్నారు, వాళ్ళు ఎందుకు కత్తులు తీస్తారు?
1: మీరు ఆ ముళ్ళున్న కాయలు వదిలేసి పళ్ళు ఉన్న మొక్కల మీద రీసెర్చ్ చేయండి, కొంచెం బెటర్ అవుతారు.
2: చడ చడ
1: ఎలా పడ ఎలా

0: ఫుడ్ చాలా బాగుంది కదా.
1: ఇట్స్ వెరీ టేస్టీ.
0: ఫ్రీ కదా, టేస్ట్ గానే ఉంటది. భోజనానికి అనిపించి బస్సు దుబ్బేశారేంటి బయ్య? నానా బాబ్జీ, అన్ని బ్యాడ్లే కాదు గుడ్లు కూడా ఉంటాయా? నోట్లో అన్నం పెట్టారా? ముళ్ళ మీద కాకుండా పూల మీద కూడా రీసెర్చ్ చేయాలా?
1: అదండి, ఫుడ్ పెట్టి మరి బస్సు కొట్టేశారు. అంటే ఎవరు వీళ్ళు నేను అడగలేను, సన్నివేశం ఎప్పటిదైనా అడగచ్చు. ఎస్, నా కాలర్ కాల్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకున్నాను. హలో, వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
2: హలో అండి, అంజనా గారు, నేను
1: సుధా గారు. చెప్పండి.
2: మూవీ కలేజా.
1: పర్ఫెక్ట్. కలేజా చిత్రం నుంచి మీరు విన్న సన్నివేశం మరి.
2: యా, మీరు ఇంతకు ముందు పనీర్ గురించి చెప్పారు కదా?
1: అవునండి.
2: ఐ కనెక్టెడ్ ద డాట్, ఎందుకంటే నేను ఎప్పుడైనా పనీర్ చేస్తే ఆఫ్ కోర్స్ వన్ మినిట్ బానే ఉంటది, తర్వాత కొంచెం గట్టిగా ఉంటది.
1: అవును.
2: నేను మా పిల్లలకి మా హస్బెండ్ కి చెప్తే అది అలాగే అవుతుంది, అంటే నీకు వండడం రాదు అలాగే అని చెప్తా, హోటల్లో బాగానే ఉంటది కదా.
1: లేదండి, హోటల్లో కూడా వాళ్ళు మనకి కూర్చోబెట్టి అప్పటికప్పుడు ఫ్రెష్ గా పనీర్ గ్రేవీలో మిక్స్ చేసి ఇస్తారు. ష్యూర్, డెఫినెట్ గా. ఎస్పెషల్లీ షూటింగ్ సందర్భంలో అయితే మటుకు వాళ్ళకి అవర్స్ టుగెదర్ ఆ డిష్ అలా చూపిస్తారు కదండి, అలా హెవీ లైట్ అండ్ అలాంటి ఎన్విరాన్మెంట్ లో. ఇప్పుడు చూడండి, ఓపెన్ ఎయిర్ లో సన్నివేశం షూట్ చేసినప్పుడు ఆర్టిస్ట్ లో పనీర్ తింటున్నట్టు చూపించాలంటే ఏదో తినడానికి డెఫినెట్ గా ఒరిజినల్ పనీర్ వాడినప్పటికీ షూటింగ్ చూపించేటప్పుడు మాత్రం డమ్మీవే వాడతారు.
2: అవును, లైక్ వంట చేసినప్పుడు లైక్ వి ఆల్సో వాంట్ ఇట్ టు బి సాఫ్ట్ రైట్?
1: అవును, గుడ్ అండి. థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. మీకు కాన్సెప్ట్ నచ్చినందుకు మరింత మరింత థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ, చాలా బాగా చేస్తున్నారు.
1: థ్యాంక్ యూ. మరింత మాట్లాడుకుందాం. సరే, నేను ఒక మంచి పాట వినిపిస్తాను. ఇందాక నాకు మహేష్ గారు అడిగిన రిక్వెస్ట్ సాంగ్ సఖీ చిత్రం నుంచి.

సఖి చిత్రం నుంచి మీరు విన్న ఈ పాట. మరి ఫుల్ సాంగ్ వినిపించట్లేదు, ఎందుకంటే చాలా లెంతీ సాంగ్, ఆల్మోస్ట్ 5.5 మినిట్స్ ఉంది సాంగ్. సరే, మరి ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఫుడ్డీస్కి అయితే మరి ఒక గుడ్ న్యూస్ ఇవ్వాలి కదా. మీకు మంచి గ్రాండ్ బొఫే తినాలనుందా, లేదంటే లైక్ మంచి చాట్ తినాలనుందా? వీకెండ్ అయితే బఫెస్ కోసం, థర్స్డేస్ అయితే చాట్ కోసం, హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సూట్ 100, సౌత్ లీక్, టెక్సస్ 76092. ఇక్కడ వీకెండ్ ప్లాన్స్ చేసుకుంటే గనక మీరు గ్రాండ్ వీకెండ్ బఫే ఎంజాయ్ చేయొచ్చు. ప్లేస్ మరొక్కసారి, ఇండియా టుడే రెస్టారెంట్, ఎ డెలిషియస్లీ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. ఆల్ ఏంటంటే థర్స్డేస్ వచ్చేసి ఇర్రెసిస్టిబుల్ చాట్ ఐటమ్స్ ఉన్నాయి, వీకెండ్స్ లో బఫే లంచెస్ ఉన్నాయి, అలాగే మీకు కావాల్సిన డిఫరెంట్ ఐటమ్స్ ఆల్ త్రూ ద వీక్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇండియా టుడే, కమ్ హంగ్రీ, లీవ్ హ్యాపీ.

ప్రేమ కావాలి ఇది చిత్రం పేరు. ఈ చిత్రం నుంచి మీరు విన్న ఈ పాట. ఆది మరియు ఈషా చావ్లా ఇందులో నటించారు. మంచి పాటలు మీకు ఇంకా ఏమన్నా గుర్తుకొస్తుంటే, సంథింగ్ ఇస్ ట్రెండింగ్ నౌ లేదా గణేష చతుర్థి వచ్చేసింది, మా చిన్నప్పటి నుంచి ఈ పాటలు అయితే మేము చాలా చాలా రెగ్యులర్ గా విన్నాం అని మీకు ఏదైనా గుర్తుకొచ్చినా కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. సరే, మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజనా. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM ఫిల్మీ ఫ్రైడేస్ బోలెడని విశేషాలు మాట్లాడుకుందాం. ఫిల్మీ ఫ్రైడేస్ లో ఇవాళ ఫుడ్ రిలేటెడ్ గా మాట్లాడాం కాబట్టి ఐ విల్ కంటిన్యూ దట్ సెగ్మెంట్ నెక్స్ట్ వీక్ ఆల్సో. అయితే కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను సరదాగా, మీరందరూ ఇన్వాల్వ్ అయ్యి చకచక సమాధానాలు చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వీసా అడగని దేశం ఏమిటి? ఏ దేశానికి వెళ్ళాలంటే వీసా కావాలండి, వీసా లేకుండా ఎట్లా? వీసా అడగని దేశం ఏంటి?

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, history-free quality to meeku marinta cheru kaabotham. Keep listening, me nestam Radio Surabhi.
7: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
8: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన. ఫిల్మీ ఫ్రైడేస్ లో ఫిల్మీ ముచ్చట్లు, ఫిల్మీ సంగతులు, బోలెడని మాట్లాడుకుంటూ ఉంటాం. ఇందాక ఫిల్మీ షూటింగ్ సందర్భంగా వాడే రకరకాల టెక్నిక్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే నెక్స్ట్ వీక్ మాట్లాడదాం అనుకుంటున్నానండి మరొక టెక్నిక్ ఏంటంటే మిల్క్. మిల్క్ అండ్ అసలు పాలు దానికే ఉందండి, శుభ్రంగా స్వచ్ఛమైన పాలు తెప్పించి మరీ వాడతారు. షూటింగ్ లో పాలకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటారా, ఉంటాయండి, వేటుకుంటే కష్టాలు పట్టుకుంటాయి. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఒక మంచి సన్నివేశం వినిపిస్తాను. ఈ సన్నివేశం ఏ మూవీలోది తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. మిల్క్ రిలేటెడ్ గా మిల్క్ ప్యాకెట్లు, మిల్క్ ప్యాకెట్లని ఎలా పంచుకుంటున్నారో చూద్దామా మన హీరో గారు మరియు బ్రహ్మానందం గారు.

0: Mein Gott, und doch. Avi Koda.
1: Hm? Ivi Koda. Okay.
0: Ginunda?
2: Ledu.
0: Chebatu.
2: Enduku?
0: Answer gala, pal gala.
2: Pale gali.
0: Muskan chebatu. Chebatande.
2: Chee.
0: Mixer? Boxer.
1: Okay.
2: Rendu packet lenda pudu. Oka packet nu tisukona oka packet naaki vachuga babu.
0: Ayyo rama, naaki idea takkane ledandi. What an intelligent boy. So sweet. Asalu nanda idea ela vastundi meeku? Rey Abhi, padoga evunaro vinnava?
2: Daridrendu kadandi.
3: Adandi. Asalu ilanti idealu ela vastayi? Enta movie? Asalu aa writers ki ela vastayi ani nenu adugutunnanandi. Mana dialogue paranga kada aa writers ki idealu ela vastayi? Poddune newspaper పాల ప్యాకెట్లు పంచుకునేటప్పుడు రెండు ప్యాకెట్లు ఉంటే చెరొక ప్యాకెట్ తీసుకుంటారు కదా హాఫ్ లీటర్ అలా కాకుండా హీరో గారు కదా ఒక సాఫ్ట్ పంచ్ ఉండాలి కదా అలా చేశారన్నమాట ఒక ప్యాకెట్ ని చింపి హాఫ్ హాఫ్ అని చెప్పి పోసి బేసిక్ గా సినిమా పేరేంటో తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నంబర్

అసలు ఏమన్నా ఉంటుందా డాన్స్? నిజంగా సూపర్ సాయి పల్లవి గారు డాన్స్ అయితే మటుకు. మనం ఇందాక పవన్ కళ్యాణ్ గారు మరియు బ్రహ్మానందం గారి మధ్య ఒక కామెడీ సన్నివేశం విన్నాం జల్సా మూవీ నుంచి. సరే, ఇది నేను ఎందుకు వినిపించాను అని అంటే, మిల్క్ రిలేటెడ్ గా షూటింగ్ సందర్భంగా ఎటువంటి టెక్నిక్స్ వాడతారు అనే విషయంగా నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం మన ఫిల్మీ ఫ్రైడేస్ లో. మీరు ఫిల్మీ ఫ్రైడేస్ వింటూ ఉండండి ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM. అలాగే నేను మిమ్మల్ని కలుసుకుంటాను ప్రతి సండే సూపర్ సండే అంటూ 4 PM to 7 PM. మరి ఇందాక నేను అడిగిన ప్రశ్న మరొక్కసారి, వీసా అడగని దేశం ఏంటి? ఈ పాట తర్వాత నేను ఆన్సర్ చెప్పేస్తాను. లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ ఆల్, వీసా అడగని దేశం ఏంటి తెలిస్తే కాల్ చేయండి 972-636-1966.

another beautiful song. Chala successful movie and successful concept tho asalu oka successful director teesina movie and cinema tarvata avada marinta successful director ga ayyaru. Beautiful song, andariki chala chala ishtamaina paata aakasame nee haddura chitra nunchi. Sare manchi paatalaithe non stop vinestunnamu. Filmy Fridays karyakramaniki ఆల్మోస్ట్ ఎండింగ్ టైం వచ్చేసింది. సో ఇందాక నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఒక్కసారి చెప్పేస్తాను. వీసా అడగని దేశం సందేశం. ఎస్, మెసేజ్ మెసేజ్ సందేశం సందేశం ఇస్తే వీసా అడగని దేశం సందేశం. హోప్ యూ యాక్సెప్ట్ దిస్. మీకు నచ్చలేదా, మీకు నచ్చిందా, మీ దగ్గర మరింత ఇలాంటివి మంచి మంచి ఉన్నాయి అంటే నెక్స్ట్ ఫ్రైడే సేమ్ టైమ్ ఐల్ బి హియర్ 10 AM to 1 PM. చక్కగా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం, ఫిల్మీ షూటింగ్ సందర్భంగా మాట్లాడుకుందాం, లేదంటే ఇలాంటి సరదా సరదా కంటెంట్ గురించి మాట్లాడుకుందాం, కరెంట్ ట్రెండింగ్ విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఏదైనా సరే మీరు నాతో షేర్ చేయాలంటే నెక్స్ట్ ఫ్రైడే అండ్ అఫ్ కోర్స్ సూపర్ సండే 4 PM to 7 PM. సో నెక్స్ట్ ఫ్రైడే మరింత ఇన్ఫర్మేషన్ తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. బట్ ఈలోగా బిఫోర్ ఐ టేక్ యువర్ పర్మిషన్, ఏంటంటే ఈ మధ్య ఇన్స్టాలో విపరీతంగా ట్రెండింగ్ గా ఉన్నది 80s కాన్సెప్ట్ అండి. ఏంటో మరి, ఎవరు స్టార్ట్ చేశారో, ఎందుకు చేశారో ఏంటో తెలీదు. అది 80s ట్రెండ్స్ లోకి వస్తుంది, అది మూవీ పరంగా వచ్చిందనే అనుకుంటున్నాను నేను. విపరీతంగా ట్రెండింగ్ లో ఉందండి. అందరూ 2026 లో ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఇలా ఉంటే లైఫ్, 80s లుక్ రీక్రియేట్ చేయమంటూ మన ఏని అడిగి మరీ చేసి చూపిస్తున్నారు, అందరూ పోస్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరెవరన్నా ఇలాంటి ఇంట్రెస్టింగ్ చేస్తున్నారు అంటే తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. బట్ నేను ఒకటే అడుగుతున్నానండి, అలా 80s కి వెనక్కి వెళ్తున్నారు కదా, 80s లో ఏంటి రిలేషన్? అసలు ఇప్పుడు పుట్టిన వాళ్ళ, ఎస్పెషలీ 2000 తర్వాత పుట్టిన వాళ్ళకైతే 80s గురించి ఏమాత్రం తెలియకపోయే అవకాశం ఉంది. చాలా తక్కువ మందికి 80s లో ఎలా ఉంటుందో అలా ఉండేది. ఏదో వస్తోంది, యాప్ లో ఉంది, ట్రెండింగ్ లో ఉంది, చేసేస్తున్నా. సో బట్ నిజంగా 80s గురించి ఏమైనా తెలుసా, చేస్తున్నారా? బయట అంటే ఏదైనా ఒకటి స్టార్ట్ చేయగానే అలా వెళ్ళిపోతూ ఉంటుంది ప్రపంచం కదా.

0: చిన్న టీవీలో మురారి సినిమాలో పెళ్లి పాటు చూసాను. అది చూస్తున్నా చెప్పు, నేను మన పెళ్లి గురించి
1: ఆలోచిస్తున్నాను. ఆల్రెడీ మనసులో నీతో పెళ్ళైనట్టు ఫీల్ అవుతున్నానని అర్థం. పిచ్చుండ సర్లేదాని, రేపు నేను అంశ క్లాస్ కు రావట్లేదు. రేపు మా పెద్దమ్మ కూతురు పెళ్లి.
0: సర్లే,
1: రేపు నేను ఆ పెళ్లికి చీరలో వస్తా.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై త్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై త్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, unexpected guests, handle it the Swadeshi way.
4: Swadeshi Groceries, Irving, Castle Hills, Frisco, Flower Mount, South Lake and many more. America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
7: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosam aina, weekly news letters kosam aina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits.
8: Andariki namaskaram, nenu mee Chitra.
9: Hi, this is Vishnu Manchu.
10: Hi guys, this is Shreelila.
11: Hi, nenu mee Teja Sacha.
10: Do listen to Radio Surabhi
11: 107.9 HD3.
8: Mottamodati 24/7 Telugu radio in America.
11: Dallas ki OG radio station
0: 107.9 FM HD3.

Well, ee music vachesindante it's Friday and almost weekend ani manandarki telusu and welcome to Millennial Muchatlu nenu mee vyakhyata Sri Vidya ee roju mee nesthani 1 ganta nunchi 4 ginti varaku prastutham studio lo time vachesi 1:07 PM and I'm here with lots of new things to say but first of all manam obviously we look forward to listening to new songs interesting songs kabatti nenu from my playlist to yours zero jaithe exclusively what is ringing on my playlist me andukosam chestunanu hope all of you are doing well and baaga nadustundi ee vinayaka chavithi preparation ani and that you guys are you know vinayakunni తెచ్చుకుంటూ లేకపోతే డెకరేట్ చేస్తూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు డూ ఫర్ ద ఫెస్టివల్ మీరు అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నారు అని అండ్ yes mi andarki telisindhe maniki stores lo chaala ne offers nadustunnayi vinayakulla meeda especially india bazaar lo so definitely head to the india bazaar stores ekkadanna kuda not just west plain lo ani kaakunda any india bazaar store you have good vinayakullu available and yes you can get them from there so that's the news anamata on vinayak chavithi meer ela preparation chestunnaru meer kuda vinayakunni intlo ne chestunara lekapothe are you going to buy it let me know 972636 1966 అండ్ ఇంట్లో చేసే వినాయకుల గురించి మాట్లాడుకుంటే డెఫినెట్లీ ఐ హావ్ టు టెల్ యూ దట్ రేపు రేడియో సురభి ఆర్గనైజ్ చేస్తుంది మేక్ యువర్ గణేశా టేక్ యువర్ గణేశా లాస్ట్ ఇయర్ వీ కిక్డ్ ఆఫ్ ద యునో ద ఐడియా ఆఫ్ మేక్ యువర్ గణేశా టేక్ యువర్ గణేశా అండ్ దిస్ ఇయర్ వీఆర్ టేకింగ్ ఇట్ ఫర్దర్ యాజ్ వెల్ అండ్ సో ఈ సెప్టెంబర్ 12th అంటే రేపు 10 AM నుంచి 2 PM వరకు యూ కెన్ జాయిన్ అస్ అట్ రేడియో సురభి ఫర్ హ్యాండ్స్ ఆన్ మేకింగ్ గణేశా యాక్టివిటీ క్లే విల్ బి ప్రొవైడెడ్ టు యూ యాజ్ వెల్ యాజ్ ద మౌల్డ్ సో మీరు రావాల్సిందల్లా వేరింగ్ యువర్ గ్లవ్స్ ఇఫ్ యు ఆర్ ఎలర్జిక్ టు క్లే ఆర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గెట్ యువర్ హ్యాండ్స్ మెస్సీ లేదు వీ వాంట్ టు గెట్ అవర్ హ్యాండ్స్ మెస్సీ బికాస్ వినాయకుడిని చేయడం లో ఫన్ అదే అని అంటే డెఫినెట్లీ జస్ట్ కమ్ అండ్ మేక్ ఈకో ఫ్రెండ్లీ గణేష విత్ యువర్ ఓన్ హ్యాండ్స్ అండ్ దీనికి టికెట్స్ లేవు ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ సో మీ ఫ్యామిలీని మీ ఫ్రెండ్స్ ని హూ ఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్ అండ్ హూ ఎవర్ హ్యాస్ సమ్ టైమ్ ఆన్ దర్ హ్యాండ్స్ వాళ్ళని తీసుకురండి అండ్ మేక్ యువర్ గణేష అండ్ టేక్ యువర్ గణేష సెప్టెంబర్ 12th 10 AM టు 2 PM అట్ రేడియో సురభి స్టూడియో 2066 MacArthur Boulevard, Suite 204, Louisville. సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ మిస్ అయి ఉంటే గనక డెఫినెట్లీ స్టూడియో కాల్ చేసేయండి 972636 1966 అండ్ నేను మీకు నెసెసరీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను యూ లిసనింగ్ టు మీ ఆన్ మిలేనియల్ ముచ్చట్లు నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య ఈ రోజు మీ నేస్తాను 1 గంట నుంచి 4 గంటల వరకు

కొంచెం ఎనర్జెటిక్ స్టార్ట్ తో మొదలైంది. అండ్ నేను అనుకుంటున్నాను అనమాట ఈ పాట కూడా విన్న తర్వాత, హౌ బిజీ ఇస్ దిస్ అనిరుద్ధ్ రైట్ నౌ అట్ దిస్ పాయింట్ అని. ఏ సినిమా చూసినా ఒక అనిరుద్ధ్ పాట ఉంటుంది, లేకపోతే హీస్ వర్కింగ్ ఆన్ పారడైజ్ రైట్ నౌ, దాని తర్వాత మనకి జైలర్ 2 లో ఉన్నారు. ఆబ్వియస్లీ లాట్ ఆఫ్ అదర్ మూవీస్ ఆల్సో. నాకు ఇప్పుడు ఆన్ టాప్ ఆఫ్ మై మైండ్ ఏం సినిమాలు గుర్తు రావట్లేదు, బట్ డెఫినెట్లీ నాకు ఈ మధ్య ఎక్కడ పాటలు విన్నా కూడా ఆల్ ఐ కెన్ హియర్ ఆర్ టూ నేమ్స్, సాయి అభ్యంకర్ అండ్ అనిరుద్ధ్. సాయి అభ్యంకర్, అనిరుద్ధ్, ఈ రెండు పేర్లు చాలా వినిపిస్తున్నాయి. ఆబ్వియస్లీ అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ ఆల్సో దేర్, వాళ్ళు లేరని కాదు, బట్ ఐఎమ్ గెటింగ్ టు హియర్ దీస్ నేమ్స్ లాట్ అండ్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కూడా ఇన్స్టాగ్రామ్ లో దేర్ సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎస్, అది అనమాట నాకు ఎవ్రీ టైమ్ ఐ లిసన్ టు their songs or anything naku alane anipistundi. But here is a non Anirudh song for all of you, and ee paata vineyandi just fresh out of the oven. 6 hours ayindi paata release ayyi, and cinema aithe iruppu kayatham mana Priyadarshi gari movie, and we know that Priyadarshi has good you know taste in picking movies or stories. So ee cinema also will be something different ane expect chestuna nenu. Listen to this song, like I told you, it's not yet on my playlist, but let's see if it will get on my playlist. You're listening to Millennial Muchatlu, nenu mee Vyakheta Sri Vidya, only on Radio Surabhi 107.9 FM HD3, Dallas's number one Telugu radio station. Sounds like home.

మల్లెపూల పల్లకి ఫ్రమ్ ఇరుముడి. అండ్ ఈ పాట అండ్ కట్టుకట్టు ఇరుముడి కట్టు మనకి ఇంకా వచ్చే కార్తీక మాసంలో ఐఎమ్ ష్యూర్ వీ విల్ బి ఏబుల్ టు హియర్ ఇట్ ఆన్ లూప్. అండ్ వాట్ అ టైమింగ్ కదా, ఆల్మోస్ట్ కార్తీక మాసంకి దగ్గరలో రిలీజ్ చేశారు మూవీ. బట్ వాట్ ఎనర్జీ రవితేజ గారు హ్యాస్ ఇన్ దిస్ సాంగ్ అండి. అసలు అట్ దిస్ ఏజ్ ఆఫ్టర్ యునో సో మచ్ యునో ఆయన జర్నీ కూడా, ఇట్స్ నాట్ బిన్ లైక్ ఓకే ఐ గాట్ అ హిట్ మూవీ నేను సూపర్ స్టార్ అన్న దీంట్లో లేదు ఆయనది. ఎప్పుడు హిస్ గ్రాఫ్ హెస్ ఆల్వేస్ బిన్ లైక్ ఐ విల్ అవుట్ డూ మై సెల్ఫ్, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ బెటర్ అని. అండ్ ఐ థింక్ దిస్ మూవీ, దిస్ హోల్ మూవీ, హిస్ ఎనర్జీ, ఇట్స్ లైక్ నాకు అనిపించింది ఏంటి అంటే ద వింటేజ్ రవితేజ ఇస్ బ్యాక్ అని. నాట్ ద కామెడీ గురించి నేను చెప్పట్లేదు, బట్ డెఫినెట్లీ రవితేజ గారి మూవీస్ ఎంజాయ్ చేయడం కూడా, ఇట్స్ బిన్ సో లాంగ్ సిన్స్ ఐ యాక్చువల్లీ ఎంజాయ్డ్ ఇస్ అ రాంగ్ వర్డ్ ఫర్ ఇరుముడి, బట్ రియలీ లైక్ ద మూవీ అండ్ వాచ్ ద మూవీ ఆయనది. అండ్ డెఫినెట్లీ ఇరుముడి ఇస్ వన్ ఆఫ్ దెమ్. సో థ్యాంక్ యూ శివ నిర్వాణ గారికి థ్యాంక్ యూ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ మూవీ అండ్ చూసింగ్ రవితేజ గారు ఫర్ దిస్ మూవీ. అండ్ that energy is unmatched, andike ayani urke anaru anukunta mass maharaja ani. And innallu to keep that title you know intact anadi, it's a great idea an cheppali. And yes, because we are listening to amazing songs and doing amazing stuff, ingoka paata mi andari kosam from my playlist to yours. If you have any songs that you want DFW to listen me playlist nunchi that Dallas ki mere edina paata dedicate cheyalanukuntunde 972636 1966.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: నల్లంచు తెల్ల చీరా.
3: హై గైస్, ఇస్ హరి శంకర్ రేడియో సురభి, ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్. 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు కాబోతుంది. కీప్ లిస్నింగ్, మీ నేస్తాం రేడియో సురభి.
4: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్. All varieties in one place. Swadeshi restaurant. Taste lo OG, quality lo OG, quantity lo kuda full mass OG. Years nunchi okate promise. Mana Swadeshi ruchi, mana Swadeshi style. OG experience ni taste cheyandi. Swadeshi restaurant. Irving, Cousin Hills, Frisco, Flower Mart, South Lake and many more. Swadeshi, because originals never fade.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: చూసుకోండి బాబు. ఏంటే పెళ్లి కొడుకప్పుడు స్పీడ్ లైట్ ఎత్తనా?
1: నన్ను ఏం చేయమంటావు? మా బాబు ఏంటంటే డబ్బా పట్టు కూర్చుంటే
0: ఈ ప్రెసిడెంట్ గారి రాజకీయాలు నువ్వు కూడా కలిసిపోయా అనమాట. నీ డబ్బు వద్దు, పెళ్లి వద్దు. రామలక్ష్మి ఎవరికిచ్చారో పెళ్లి చేసుకోండి. ఓటు మాత్రం మా అన్నయ్యకే పడాలి.

0: అన్నన్నిటికీ ముందర ఆవుంది
1: అంటే అన్నాయం అధర్మం అబద్ధం అశ్ష్
0: అందుకని
1: ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా అంతే.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిల్లెనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. ప్రస్తుతం స్టూడియోలో టైం 1:41 PM. వీర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఫినిషింగ్ 1 అవర్ ఆఫ్ టాకింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ ఫర్ సమ్ రీజన్ నాకు అసలు టైం అవుతున్నట్టే అనిపించట్లేదు. రైట్. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. నేను చెప్పాను మీ అందరికి దట్ ఐ లవ్ ఇరుముడిలో రవితేజ గారు అని. ఆ తర్వాత ఐఎమ్ ఆన్ సమ్ ఫోక్ సాంగ్ ట్రిప్ అనమాట. ఫ్యూ ఐ వుడ్ సే ఫ్యూ డేస్ నుంచి, బికాస్ ఏషనగులు విన్న తర్వాత ఐఎమ్ కైండ్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు దట్ గ్రూప్. జనరలీ మనకు ఉంటుంది కదా ఒక పాట, దెర్ ఇస్ దట్ వన్ సాంగ్ దట్ ట్రిగర్స్ ఆఫ్ దట్ హోల్ డామినో ఎఫెక్ట్ మనకి, దట్ బై ది ఎండ్ ఆఫ్ ఇట్ వీఆర్ జస్ట్ లెఫ్ట్ దట్ అరే వీఆర్ లిస్నింగ్ టు ఆల్ ద సాంగ్స్. అంటే మనం ఆ పాట ఒరిజినల్ పాట మనకి ఏ పాట అయితే ట్రిగర్ చేసిందో సిమిలర్ టు దట్ ఆ జానరలోనే పాటలు వింటూ ఉంటాము. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్ విత్ మీ ఏషనగుల విన్న తర్వాత. అండ్ ఐ థింక్ ఐఎమ్ ఆల్సో ఈక్వలీ ఆబ్సెస్డ్ విత్ ఏషనగుల ఒరిజినల్ సాంగ్ ఈశనగుల ఏషనగుల విచ్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ అది నేను తప్పుగా ప్రొనౌన్స్ చేస్తాను చేస్తున్నాను అంటే డెఫినెట్లీ నాకు కాల్ చేసి కరెక్ట్ చేయండి. మీరు కాల్ చేసిన నంబర్ వచ్చేసి 9726361966. అండ్ ఇందాక నుంచి నేను నానిగారి పాటలు ఎక్కువ వేస్తున్నా, బట్ అగైన్ ది అప్కమింగ్ సాంగ్ ఈజ్ ఆల్సో నానిగారి పాటనే. అండ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ప్యారడైజ్ అండ్ ఫర్ ఆల్ దోస్ ఆఫ్ us who are excited to watch Paradise, this song is for all of you. And if you have any song in your playlist లో దట్ యూ వాంట్ టు డెడికేట్ టు మన DFW అంటే డెఫినెట్లీ నాకు 9726361966 కి కాల్ చేసేయండి అండ్ యూ కెన్ డెడికేట్ యువర్ సాంగ్.

దారి చుడు దుమ్ము చుడు వాజ్ సచ్ నాకు ఇట్ హిట్స్ నాస్టాల్జియా అన్నమాట. బికాస్ నాట్ బికాస్ ఇది చాలా యునో ఒక ఇరాలో రిలీజ్ అయింది ఆర్ చాలా రోజులైంది, నథింగ్ లైక్ దట్. మోస్ట్లీ బికాస్ నాకు ఈ పాట వై డస్ ఇట్ హిట్ సో మచ్ ఆఫ్ నాస్టాల్జియా అంటే, దిస్ ఇస్ రైట్ బిఫోర్ ఐ థింక్ ఒక 2 ఇయర్స్ బిఫోర్ ఐ మూవ్డ్ అవుట్ ఆఫ్ ఇండియా. నేను ఈ పాట చాలా అబ్సెసివ్ గా వినేదాన్ని. అండ్ ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఆల్ ఆఫ్ అస్ గాట్ సో ఎక్సైటెడ్, నేను నా ఫ్రెండ్స్, యు నో దట్ ఏజ్ వేర్ యూర్ లైక్ ఎస్. అప్పుడే మేము చాలా సినిమాలకు వెళ్ళేవాళ్ళం అనమాట. ఫర్ సమ్ రీజన్ దర్ వాజ్ రష్ ఆఫ్ మూవీస్ చూసేవాళ్ళం థియేటర్ లో, అండ్ అవన్నీ ఫస్ట్ షో చూసేసేవాళ్ళం అనమాట. ఫ్రైడే మార్నింగ్ 10 o'clock వి యూస్ టు బీ అట్ ద థియేటర్. అప్పటికి ఐ డోంట్ థింక్ అంత 4 o'clock షోస్, 3 o'clock షోస్ ఐ డోంట్ నో ఇప్పటికి ఎన్ని మూవీస్ అవుతాయో, బట్ అప్పటికి వీ డిడ్ నాట్ హ్యావ్ దోస్ షోస్ సో కాన్స్టెంట్లీ అన్లెస్ ఫర్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఆర్ మేబీ హియర్ అండ్ దేర్ బాహుబలికి అయ్యేది. బట్ ఈ కొన్ని సినిమాలకి ఫస్ట్ డే ఫస్ట్ షో వుడ్ ఆబ్వియస్లీ బీ అట్ 9 o'clock, రైట్? సో 9 o'clock 10 o'clock కల్లా టికెట్స్ తెచ్చుకొని సినిమాకి వెళ్ళిపోయి సినిమా చూసేసి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం అనమాట. 1 o'clock కి మెల్లిగా యూస్ టు గో టు ఆఫీస్ బికాస్ ఆబ్వియస్లీ ఇట్ వాస్ ఫ్రైడే అండ్ అందరూ సినిమాలకి వెళ్ళిపోయేవాళ్ళు ఆఫీస్ లో కూడా. సో ఆబ్వియస్లీ నాకు ఇట్ ఇట్ కైండ్ ఆఫ్ రిమైండ్స్ మీ ఆఫ్ దోస్ డేస్, దిస్ కృష్ణ అర్జున యుద్ధం ఆర్ 2017-18 లో రిలీజ్ అయిన సినిమాలన్నీ. బికాస్ ఫ్రైడే వచ్చింది అంటే విచ్ థియేటర్ హూ ఈస్ గోయింగ్ టు షో అప్, అండ్ ఓన్లీ థింగ్ ఇస్ ఒక్కొక్కసారి చెప్పేవాళ్ళం కాదు ఆఫీస్ లో వెళ్తున్నాము అని. సో జస్ట్ ప్రే దట్ యూ డోంట్ ఫైండ్ యువర్ కొలీగ్స్ దేర్ అనమాట. ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో, ఎవ్రీబడీస్ హ్యాండ్ ఇన్ గ్లవ్ విత్ దిస్ హోల్ సిచ్యువేషన్. కానీ ఇట్ వాజ్ పీక్ నాస్టాల్జియా అని నాకు అందుకే గుర్తొస్తుంది ఈ పాట విన్నప్పుడల్లా. బట్ నాస్టాల్జియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రియల్ నాస్టాల్జియా పాట అయితే ఒకటి వేసేస్తాను నేను. అండ్ ది సాంగ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. మీకు అలానే ఏదైనా ఇంట్రెస్టింగ్ పాటలు, ఫోక్ సాంగ్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆన్ యువర్ మైండ్, ఫోక్ ఆర్ యునో కొంచెం నాటు పాటలు, ఐఎమ్ నాట్ సెయింగ్ ఎగ్జాక్ట్లీ ఫోక్ బికాస్ ద సాంగ్ ఐమ్ నాట్ గోయింగ్ టు ప్లే ఇస్ నాట్ ఫుల్లీ ఫోక్, సో లెట్ మీ నో 9726361966.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

द्वार पे तेरी मौत आ गई।

0: Well. సో మనము సామ్సంగ్ అండ్ యాపిల్ రైవలరీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బిఫోర్ ఐ ఇంట్రడ్యూస్ ద పర్సన్ దట్స్ గోయింగ్ టు జాయిన్ మీ టుడే అండ్ టాక్ టు మీ అబౌట్ యాపిల్ వర్సెస్ సామ్సంగ్, నేను ఇట్స్ లైక్ ఇండస్ట్రీలో ఇద్దరు బిగ్గీస్ ఉంటారు కదా, దేర్ ఆల్వేస్ ఫైటింగ్ బికాస్ ద మోమెంట్ యాపిల్ డ్రాప్డ్ ద ఐఫోన్ డూ రైట్, సామ్సంగ్ వాళ్ళు ఇమీడియట్ గా దేర్ సోషల్ మీడియా దేర్ మార్కెటింగ్ టీమ్ was very quick enough to you know take have a take on the iPhone Duo. So I kind of feel like it's too big conglomerates rendu kottukodam kada, it's just they're getting back at each other ani. So ee టాపిక్ ని నాతో డిస్కస్ చేయడానికి ఐ విల్ ఇంట్రడ్యూస్ దిస్ పర్సన్ వెరీ డిఫరెంట్లీ రైట్. మీ అందరికీ తెలిసిన మన ఆర్జే, హీస్ వన్ ఆఫ్ ఆర్ ఆర్జేస్ అండ్ ఇట్స్ హిమ్ ఐ హోప్ దోస్ ఆర్ హిస్ ప్రొనౌన్సర్ అండ్ సేయింగ్ దెమ్ రైట్. సో హీస్ వన్ ఆఫ్ ఆర్ ఆర్జేస్ అండ్ తను యాపిల్ గురించి మాట్లాడినప్పుడల్లా ఎవ్రీ టైమ్ హీ టాక్స్ అబౌట్ యాపిల్ దెర్ ఇస్ అ బ్లష్ ఆన్ హిస్ ఫేస్. ఇట్స్ యాజ్ దో హీస్ టాకింగ్ అబౌట్ సమ్ క్రష్ ఆఫ్ హిస్ ఆర్ సమ్ వైఫ్ ఆర్ సంథింగ్, సంబడీ ఈస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ టు, అదొక జనరల్ ఇది ఉంటుంది అనమాట. అండ్ అలానే ఒక డ్రమ్ రోల్ తో ఐఎమ్ వెల్కమింగ్ ద ఎవర్ బ్లషింగ్ కౌశిక్, మన కౌశిక్ ఉపరూరు. హాయ్ కౌశిక్. నేను బాగున్నాను, నువ్వు? హౌ ఆర్ యూ డూయింగ్? సీ నౌ హిస్ మీ అందరికి కనిపించట్లేదు బట్ కౌశిక్ ఇస్ యాక్చువల్లీ బ్లషింగ్.
1: Yes, yes, yes. But you want to correct it. But last 2 days which you and I have been talking about the iPhones, right?
0: Yes,
1: like,
0: yes.
1: I've been in a dilemma. వాళ్ళు ట్యూస్డే ప్రతి యాప్లో బిన్ చూస్తాను, యు నో దట్ అండ్ సో మెనీ పీపుల్ నో దట్ నేను ఐ అప్గ్రేడ్ ఎవ్రీ ఇయర్. దిస్ ఇయర్ హస్ బిన్ అ లిటిల్ బిట్ ఆఫ్ అ టఫ్ డిసిషన్.
0: కొంచెం హీస్ ఆల్సో ఫ్లెక్సింగ్ ఇక్కడ, సో యా. And his upgrade thing comes from the fact that he just has to be there in that moment. That's it.
1: Like, knock, I need the latest and greatest thing. Mm-hmm. I want it somehow. Not need it, but then that want becomes...
0: Desire.
1: Desire. These are kind of difficult guy in our decision.
0: Okay.
1: Some reasons that I think hopefully we will get into.
0: Okay. ఎస్ అండ్ ఇవన్నీ నేను చెప్తాను కదా, ఫస్ట్ వరల్డ్ ప్రాబ్లమ్స్. షుడ్ ఐ గెట్ అన్ ఐఫోన్ 17 ఓ షుడ్ ఐ గెట్ అన్ ఐఫోన్ 18? ఓ మై గాడ్, మై డెసిషన్ ఇస్ సో డిఫికల్ట్ రైట్ నౌ అని.
1: వావ్. ఐ కుడెంట్ డిసైడ్ ఆన్ విచ్ ఫోన్ టు గెట్. సో యా, హోప్ఫుల్లీ after this song we can talk about.
0: Yes.
1: Apple versus Samsung, ekkadi jochindi, you said it's been all over your feet since Wednesday.
0: Yes,
1: but I think there's a reason for that.
0: Okay, now I'm interested to know, but neekaithe certified iPhone paglu ani I'm giving you that name because he can baptize anybody into iPhone idi unless you're very strong on your beliefs that nenu maranu Android nunchi Apple ki ani. But much of that later, manam ee paata vinese yoddamu and after that we will get into the debate on iPhone versus Samsung or iPhone Duo gurinchi. But in the meantime, meer kuda, if you're thinking you have something in mind that you want to share with us, call 972-636-1966.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, డియాండర్, టెక్సాస్.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
7: పిచ్చి చందు, స్వదేశం మీటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Mallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
9: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: Okay, so welcome back. Part of Innocent from the movie High Nana, one of my favorite movies. But we're not talking about High Nana today. We're talking about... ఇప్పుడు ఈ సినిమా గురించి నేను చెప్పగలను. నేను
1: ఏం చెప్తావు ఇప్పుడు దట్ యు లైక్ మృణాల్ ఠాకూర్ అని?
0: యా, బట్ ఆల్సో ఇట్స్ ఎ రియలీ గుడ్ మూవీ. ఐస్ నా ఇద్దరు అబ్బాయిలతో షోలో అండ్ మా షోలో ఐ హావ్ టాక్డ్ అబౌట్ ఇట్ అ బంచ్ ఆఫ్ టైమ్స్ గానీ. ఎనీవేస్, బ్యాక్ టు యాపిల్ వర్సెస్ సామ్సంగ్. సో మన ఫీల్డ్ లో చాలా మంది ఫీల్డ్ లో ఇట్స్ బిన్ లైక్ యాపిల్ వర్సెస్ సామ్సంగ్ అనేది, బట్ ఐ థింక్ దట్స్ బిన్ అ లాంగ్ స్టాండింగ్ రైవల్రీ అని అనుకుంటున్నాను నేను. ఈవెన్ లైక్ అవుట్ సైడ్ ఆఫ్ సోషల్ మీడియా, ఇఫ్ ఐ గో టు సామ్సంగ్ యూజర్ అండ్ సే లైక్ వై డు యూ హావ్ దాట్, ఆర్ దే విల్ సే లైక్ వై డు యూ హావ్ ఎన్ ఐఫోన్, అక్కడ చిన్న డిస్కషన్ అవుతూ ఉంటుంది. బట్ దట్ స్టార్టెడ్ ఐ థింక్ వే బ్యాక్ ఇన్ 2010 లోనో 9 లోనో
1: నువ్వు చెప్పావు కదా.
0: సో స్టీవ్ జాబ్స్ టైంలో, బిఫోర్ హీ ప్యాస్డ్ అవే, ఐ థింక్ దాట్స్ అరౌండ్ ద టైమ్ వేర్ సామ్సంగ్ ఇంట్రొడ్యూస్ దేర్ ఫస్ట్ స్మార్ట్ ఫోన్. అప్పుడు దాకా వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ ఉండేవి కాదు. దే హ్యాడ్ ద టీవీస్ అండ్ అదర్ ఫ్రిడ్జెస్ అండ్ అదర్ అప్లయన్సెస్, వాషర్ డ్రైవర్స్, ఇవన్నీ ఉండేవి కానీ, బట్ ఒఫిషియల్ గా స్మార్ట్ ఫోన్ ఉండేది కాదు వాళ్ళకి. సో యాపిల్ కేమ్ అవుట్ విత్ దేర్స్ ఇన్ 2007 ఐఫోన్ అనేది, దెన్ సామ్సంగ్ కేమ్. ఐ థింక్ యాపిల్ కొంచెం మండింది వాళ్ళకి. దే వర్ లైక్ వీళ్ళు మనమే కదా, వీళ్ళకి ఎందుకు అని. సో దే ఫాలో
1: లాస్ట్ యాపిల్ కేమ్ అవుట్ విత్ ద ఫోన్ అండ్ దెన్ సామ్సంగ్ కేమ్.
0: యా, సో యాపిల్ కేమ్ అవుట్ విత్ ద స్మార్ట్ ఫోన్ ఇన్ 2007, ద ఫస్ట్ ఐఫోన్.
1: ఓకే.
0: And Samsung came out with their first smartphone in 2009 or 2010. So after.
1: Okay. I don't know, Nunaku. You can answer me later also. Okay. But 2009 anno kada
0: Samsung. 9 or 10 no, aa time lo. But definitely after 2007. Adi matram I choose the mundu.
1: Okay. So 2009, okay, I think
0: 2010,
1: maybe it was
0: 2010. It was Samsung's first smartphone.
1: Smartphone. Yeah. Oh, so what qualifies as a smartphone?
0: So I think the definition has obviously changed.
1: Not today. Back then.
0: Back then, I think...
1: Because touch is different from a smartphone, right?
0: Touch is different from a smartphone. I think the fact that you can do more than just texting and calling.
1: Okay.
0: Because apatlo, it was just like texting and calling. You had a phone. Ante, it would be like... ల్యాండ్లైన్ కాకుండా ఒక పాకెట్ లో ఒక ఉండడానికి
1: సాంగ్స్
0: ఇన్ మేబీ యూ కెన్ గో టు ది ఇంటర్నెట్ అండ్ రీడ్ సమ్ ఆర్టికల్స్.
1: ఓకే,
0: మేబీ
1: బికాస్ ఐ రిమెంబర్ మై కజిన్ గాట్ అ హర్ ఫస్ట్ టచ్ ఫోన్. ఐ థింక్ బ్యాక్ దెన్ వీ హ్యాడ్ నోకియా ఇన్ ఇండియా. టాకింగ్ అబౌట్ ఇండియా, నేను అమెరికా గురించి చెప్పట్లేదు.
0: తనకి నోకియా ఉండేది ఒకప్పట్లో.
1: మాకు వీ హ్యాడ్ ఇట్ ఫర్ ద లాంగర్ టైమ్, రైట్? బికాస్ ఐ డోంట్ నో ఇండియాలో ఐఫోన్ ఎప్పుడు వచ్చింది అండ్ ఆల్ ఆఫ్ దట్. ఐఎమ్ నాట్ ఫుల్లీ అవేర్ ఆఫ్ దట్ హోల్ స్టాటిస్టిక్స్. బట్ తనకి షీ గాట్ ద టచ్ సామ్సంగ్ కార్బి అని ఉండేది. That was a simple touch phone. So that's why I asked you, what is a smartphone?
0: Yeah.
1: This makes sense.
0: Touch gadu, but I think you could, more than just the basics. Things that we have slowly become to take in. Apatlo camera gudu unedi gadu phone lallo. If you remember, the first iPhone didn't even have a camera.
1: I don't know how the first iPhone looked or felt or was.
0: I think cameras were still a novelty in phones. Gani, the lawsuit came. Apple niche. They were like, we lent phone jaise, the maname smartphone jaise lani, while the lawsuit file jaise.
1: Every Apple wallu?
0: Against Samsung.
1: Okay.
0: For copyright infringement, any copying.
1: This was in...
0: 10-11, around the same time that Samsung introduced their first smartphone. And okay. I think, unfortunately, after Steve Jobs passed away, lawsuits take a long time. Gada, okay, yeah. 6 months lo, ayer pan gada bhi. సో వన్స్ టిమ్ కుక్ కేమ్ 2011 లో, హీ వాజ్ లైక్ నో నో నో. బికాస్ చాలా మందికి తెలియదు ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐఫోన్ రైట్ నౌ, ఎనీ ఐఫోన్ ఆర్ ఎనీ ఐప్యాడ్ ఫర్ దాట్ మ్యాటర్, Samsung actually makes the displays for your device.
1: Okay.
0: Samsung supplies the displays. Obviously, Apple cheptaru ee specifications kavali ani ani. But your devices are actually part Samsung.
1: Okay, so I have one question here. I think we're running out of time.
0: Yes.
1: We're talking too much. I question any part tarvata adugutanu. Stay tuned for all those of you e debate lo or e conversation lo interest unna vallu. Definitely Apple versus Samsung. You're listening to Millennial Muchatlu. Nenu mee Vyakhyata Sri Vidya. Ee roju mee nestanni 1 gante nunchi 4 ginti varaku and natho paatu unnadu Kaushik.

0: Okay, so back to mana Apple versus Samsung debate. They put lawsuit type in. Finally, the iPhone Duo.
1: Yes.
0: That's been making the headlines since Wednesday, Poddunda Ganichi. And so, first, Ninnarakta, when you first saw the iPhone Duo, did you watch the event on Wednesday or did you watch it?
1: I did not watch it, but later. I was curious to know as the phone and because over half hype అయితే కౌశిక్ ఇచ్చాడు నాకు వన్ ఇయర్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు గెట్ అ డ్యూ ఐఎమ్ గోయింగ్ టు గెట్ అ న్యూ ఫ్లిప్ ఫోన్ అని సో దట్ ఇస్ వై ఐ వాజ్ అ లిటిల్ బిట్ క్యూరియస్ దాని తర్వాత ఐ కైండ్ ఆఫ్ ఇంటర్నెట్ ఇన్స్టా లో చూసి ఐ సా ఆన్ యాపిల్ వెబ్సైట్ అండ్ లేటర్ మేబీ
0: సో వాట్ డిడ్ యూ థింక్ వెన్ యూ ఫస్ట్ సా దట్ ఓకే యాపిల్స్ ఫస్ట్ ఫోల్డ్ ఇన్ ద హైప్ ఇచ్చాను కదా నేను డిడ్ ఇట్ లివ్ అప్ టు ద హైప్ దట్ యూ హ్యాడ్ ఆర్ వాట్ వర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్
1: ఐ డోంట్ నో యాక్చువల్లీ ఐ వాజ్ అ బిట్ డిసప్పాయింటెడ్ బికాస్ ఇట్ was looking like a Samsung foldable but again it's the first phone kavatti I will let go of that thing and for me the thing is naaku pedda phone raanavu I cannot do with bigger phones so if you're like opening it up as a computer to me I don't think I can work on that
0: it basically becomes an iPad together
1: so I feel like I'm good with pros pro paxes and at the max pro max ante iPhone Duo I don't think at this point it's for me
0: it's for
1: maybe
0: you.
1: It's like
0: సో నేను యా నేను లాస్ట్ వన్ నేను చాలా హైప్ ఇస్తున్నాను కదా నాకు కావాలి
1: బికాస్
0: ఐ యూజ్ మై ఐప్యాడ్ మోర్ దెన్ మై ఫోన్ సో ఇట్ వుడ్ బి దట్ బి ద పర్ఫెక్ట్ డివైస్ ఫర్ మీ ఒక ఫోన్ దట్ నేను ఓపెన్ చేసిన తర్వాత ఐప్యాడ్ మళ్ళీ క్లోజ్ చేసి నా పాకెట్లో పెట్టుకోవచ్చు బట్ దిస్ ఇయర్ ఐ వాస్ డిసప్పాయింటెడ్ బికాస్ ద ఐఫోన్ డూస్ కెమెరాస్ ఆర్ నాట్ ఎస్ గుడ్ ఎస్ ద ప్రో వన్స్
1: Okay, camera disappointed
0: me. Migitha avanni battery koncham takku undi, all that stuff I can, it's okay. Gaani camera is the main reason I upgrade every year. Na videos baadistanu nenu. So to have a slightly subpar camera, is that worth the trade-off? Ani ippudiki decide chestunna nenu. Do I want a bigger screen or do I want the best camera? Because you can't have both. So naaku iPhone Duo lo nachindi ento and of course the price is not cheap that's $2,000 just for the 256 gig version so anta cheap em gaadu and chaala mandina Samsung would never make an expensive phone like that ante Samsung foldables kuda ante untayi okay 1800 1900 ante untayi avi
1: and bursting bubbles no okay
0: yeah, and I've seen many Samsung foldables over the last couple of years so Duo lo I think the highlight for me naaku nachindi entante ni text chesanu kuda the opening animation those of you who haven't seen this go on social media to see it iPhone Duo open chesinappudu it feels like you're opening a sheet of glass they made an animation in that is so like sleek I guess is the word to use
1: Duo open chesinante when you open the foldable every time
0: every
1: is that
0: time,
1: what you mean
0: every time
1: okay,
0: when I
1: okay.
0: open the foldable every time it becomes like a sheet of glass that's the animation that they were trying to go for ippudaka I haven't seen that in the Samsung phone
1: okay
0: I know it's an unnecessary thing but it just makes it feel a little bit more premium
1: this is interesting manami branding gaani the look and feel gurinchi maatladukundam but definitely after this song we don't want to bore our listeners too much talking about Apple and Duo we'll be right back after this song and tarvata maatladukundam

0: పడితేను దుక్కి గుండ చేసినాడు.
1: కత్తులు రాలేదు, అందులోంచి వ్యక్తులు రాలేదు.

Mar mi bava.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone when we respect the community supports us
1: tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi ante aaharam anedi kevalam food kadu it's a perfect balance desa kalamana paristhitulu prakruti dani pandiche vidhanam ivanni kuda todavutai ala chuste mana roots farming lo unnai but we moved on still mana manasulu pachchani panta pollallo chikkukupoyi unnai so let's get back to our roots with vvf agtech inc malemari farms believe that farming is not backward. It is the future. VVF Agtech INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. India ki teleport aite enta baaguntundo. What if India was just a tap away?
4: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, ఆనియన్ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.

0: థ్యాంక్ యూ. కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
1: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు యువర్ మై రెస్పాన్సిబిలిటీ.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు అండ్ స్టూడియోలో టైం ఇప్పుడు 3:08 PM. నాతో వీఆర్ స్టిల్ ఇన్ కాన్వర్సేషన్ అబౌట్ యాపిల్ అండ్ సామ్సంగ్. ఐ నో దిస్ ఇస్ గోయింగ్ వే టు లాంగ్, బట్ సమ్హౌ యునో ఇప్పుడు జరుగుతున్న దీనికి ఈ వీక్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఐ థింక్ అయింది ఏంటి అంటే 2 థింగ్స్. ఒకటి ఐటీస్ ట్రెండ్ అయింది ఆర్ అవుతోంది. ఇఫ్ యు ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్, ఇస్ ఇట్ ఆన్ చాట్ జీపీటీ?
1: ఇట్స్ ఐ థింక్ ఆన్ ఎనీ ఏఐ థింగ్, బట్ ఐ థింక్ చాట్ జీపీటీ అందరికి ఉంటుంది కాబట్టి దే ఆర్ యూజింగ్ దట్. But yeah, you can just put your picture and make it. My mummy kuda chesindi ival poddana.
0: Yes.
1: Yeah, so
0: that's what AI trend okati, dan tarvata Apple Duo okati nadustondi. And now the conversation lo unnadu Kaushik, who is still blushing, by the way. Manam I think Kaushik's longest blush Kaushik is in it, because
1: you're talking. Might be.
0: Or maybe while you were watching Janvi Kapoor also.
1: చుట్టుమల్లె పాట చూసినప్పుడు నాకు బ్లషింగ్ వస్తుంది. బట్ యా, సో యాపిల్ ఐఫోన్ డూవో సో వెన్స్డే అనౌన్స్ చేశారు.
0: ఓపెనింగ్ గురించి
1: ఇఫ్ దోస్ ఆఫ్ యూ హూ డూ ఓన్ ఏ సామ్సంగ్ ఆర్ ఆండ్రాయిడ్ ఫోల్డబుల్, ఒకసారి ఓపెన్ చేస్తే లైక్ ఒక బ్లాక్ స్క్రీన్ వచ్చి దెన్ సడన్లీ బికమ్స్ బిగ్ స్క్రీన్. ఐ థింక్ ఇది కొంచెం యాపిల్ కొంచెం దే పే అటెన్షన్ ద డీటెయిల్స్ అండ్ దే డూ సమ్ ఎక్స్ట్రా స్టఫ్ దట్ ఆర్ అన్నెసెసరీ కాబట్టి ఒక మంచి యానిమేషన్ వస్తుంది. దట్ మేక్స్ ఇట్ ఫీల్ లైక్ వన్ బిగ్ షీట్ ఆఫ్ గ్లాస్.
0: బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్నెసెసరీ బికాస్ పీపుల్ లైక్ యూ దెన్ ఫాల్ ఫర్ ఇట్ అండ్ దెన్ బై ఇట్.
1: మా లాంటి పిచ్చి వాళ్ళ కోసం అట్లాంటి యానిమేషన్ చేస్తూ ఉంటారు. బట్ ఐ థింక్ దాట్ జస్ట్ స్పీక్స్ టు యాపిల్ సార్ట్ ఆఫ్ అటెన్షన్ అబౌట్ దేర్ బ్రాండ్ వాల్యూ. లైక్ యాపిల్ ఇస్ కన్సిడర్డ్ సార్ట్ ఆఫ్ the high end or the premium quality of tech, the phone aina, excuse me, iPad aina, MacBook aina, anything, because there's a level of detail that I don't think, at least I have not found in other products. I have used other products. Android vaadan konnalu, a Chromebook vaadan konnalu, a Android tablet ida peru nedanki so I don't think I ever had that kind of like, oh yeah, I need this, I want this. And I've heard a lot of people say, I don't know, you've I think nu kuda annaga nu Android okappudu vaadedanvi and then you moved to Apple and
0: I wanted like, to,
1: but you never looked back.
0: No, I don't think
1: I've heard
0: that
1: from a lot of people, that once they move, those little like AirDrop for example, I have not seen something like that in Android phones.
0: Yeah.
1: Like when a phone touches, then a contact gani, photo gani, whatever it might be, to share it.
0: I think we had that Bluetooth share type of a thing.
1: Yeah.
0: But I think adi third party app download chesukovali edo undindi, because this was back when I used to own a Nokia or different this thing. But weirdly enough, I did own few Android phones. I never owned a Samsung for reason.
1: Okay.
0: Before iPhone, I never owned a Samsung. I did have Motorola.
1: Okay.
0: But naake I had a very bad reputation with phones, right? Every year oka phone marchedani nenu. My parents were so worried about my whole phone journey that my sister would tell me that you're just changing phones every year like money grows on trees.
1: Was that your tactic with the phone gunkodaniki?
0: No, I would just break the phone.
1: Okay.
0: But once I started, I bought Apple. I did break it.
1: Okay.
0: I will not say no. But it was long after I bought it.
1: Okay.
0: Like, and I was very mindful.
1: So it survived?
0: Yes. Okay. It survived. It survived for almost 5 years.
1: Oh, wow. Okay.
0: So, I think tarvata I moved to a different number. Like, Apple lone.
1: Okay, yeah.
0: So, I think that is how...

0: బ్యాక్ అండ్ మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. అండ్ వీఆర్ స్టిల్ ఇన్ కాన్వర్సేషన్ అబౌట్ యాపిల్.
1: Yes. Nearing the end of it.
0: Yes.
1: But there's a lot to talk about. And I'd love to hear mana callers dagar nunchi kuda if you guys have any things to add
0: about Samsung or Apple anything. And inkokati nenu indaka mention cheddam anukunna that I had to talk to you about why it became so convenient for me as why I won't go back to anything is definitely nu AirDrop annavu chudu. Apple ecosystem.
1: Yes.
0: Because, yes. And when you get into it, you are in it. Everything is automatically connected and it kind of makes your life so easy. And
1: right.
0: ఒక నేను ఇప్పుడు ఇఫ్ ఐ లాగిన్ నా ఫోన్ ఓపెన్ చేసినా, ల్యాప్టాప్ ఓపెన్ చేసినా, ఐప్యాడ్ ఓపెన్ చేసినా, లేకపోతే ఎయిర్ పాడ్స్, ఇంకా నేను మళ్ళీ కనెక్షన్స్ కోసం ఐ డోంట్ హ్యావ్ టు స్క్రాంబుల్.
1: ఐ థింక్ యాపిల్ హాస్ ఎ టర్మ్ ఫర్ ఇట్, దే కాల్ ఇట్ షుడ్ వర్క్ లైక్ మ్యాజిక్. మనం ఎంత మినిమల్ ఎఫర్ట్ పెట్టినా కూడా మనకంత ఒక రివార్డ్ రావాలి.
0: Yeah.
1: And I think, they AirDrop gani, like for example, you connect your AirPods to your iPhone, you set it up with your iPhone, automatically man iPad ki, Mac ki, even Apple TV unte kuda, it automatically connects to that. Wi-Fi kuda.
0: Naaku ingoka funny thing em anpichindi, interesting thing em anpichindi telsa, when I'm watching a movie, right, I can watch it with you. మనం ఒకటే స్క్రీన్ చూడొచ్చు, బట్ మనం ఎయిర్ పాడ్స్ షేర్
1: చేసుకోవచ్చు.
0: ఇట్ ఈస్ అ రీసెంట్ డిస్కవరీ. ఐ డోంట్ నో దట్ అది ముందు ఉండిందని తెలియలేదు.
1: Two sets of AirPods.
0: See, yeah.
1: But it's still, like adundindi, you can always like, especially when you're on an airplane, for example. Maybe you and your loved one want to watch a movie together, watch a show together. Okate AirPods, but or okate phone to, two sets of AirPods you can watch.
0: Yeah, and
1: it's
0: you don't disturb anybody.
1: You don't disturb,
0: I find it very, very interesting.
1: Yeah.
0: But one thing I'm very sad about is, naaku eppudu baadha kaligedi, nen chala paatalu download chesedanni before Apple
1: actually. Yeah, but streaming
0: iPhone. Yeah, I mean, it gradually changed to that, but to me, when I shifted to Apple, right? So when I was using Android, I'm not talking about Samsung, but when I was using Android, for me, it was more like, okay, ee paatlanni download cheskovali, you upload it in your phone and then you listen.
1: Yeah.
0: Right? The moment I shifted to Apple, naaku emayindante, I couldn't download.
1: You can move them over too, kada? Appatlo there, it wasn't as easy to move from Android to iPhone as it is now.
0: Yeah. And no, but I did not know how to make the transition also. And one, neeku files konni corrupt untai. Android can take that hit. I did not know if Apple could handle that.
1: Yeah.
0: So I had to download. Appude, I think 2017 is when I took my first iPhone.
1: Yeah.
0: 2017 lo, Spotify came to India. People went berserk over it because they were like, oh my God, Spotify. Like, Spotify is finally in India. So I had to shift to Spotify or I was on Apple Family with my friends.
1: So adi kuda FOMO ne.
0: Andaru
1: Spotify vartunnaru kabatti nenu kuda.
0: Ante Spotify also it made it easier for me.
1: Yeah.
0: Part of access key and all of that. But I remember the whole adoka prabhanjanam laga ayindi anamata. The whole Spotify entering India and you know people like, oh my God, Spotify is in India.
1: Wow. So 2017
0: aithe. Yes, yes. 2016-17 lo I think this was. Okay. Because I started working appudu. So I kind of, I know that whole, my social media again back then was Spotify. I could use Spotify. I did not know what Spotify was.
1: Yeah.
0: Why, what is it, getting everybody so excited?
1: I that ecosystem is I think the biggest thing that Apple markets a lot and they win a lot in, and they like, and ఇంకోటి ఏంటంటే ఐ డోంట్ నో అందరికి ఎట్లా ఉంటుంది, నాకు లాగుతుంది. నేను ఒక యాపిల్ ప్రొడక్ట్ కొంటే నాకు ఐ వాంట్ ది అదర్ వన్ టూ బికాస్ ఐ వాంట్ ఇట్ టు వర్క్.
0: దిస్ ఇస్ యువర్ ప్రొడక్ట్. దిస్ ఇస్
1: యా లైక్ ఐ వాంట్ ది ఐఫోన్ నౌ, ఐ రియల్లీ నీడ్ ది యాపిల్ వాచ్. ఓకే, నౌ దట్ ఐ గాట్ ది యాపిల్ వాచ్ నౌ ఐ వాంట్ ది ఐపాడ్.
0: దిస్ ఇస్ కౌశిక్ అగైన్ ఫ్లెక్సింగ్. దెన్ మనకి ఇప్పటికి వీ షుడ్ కౌంట్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ యూ ఫ్లెక్స్. ఐ విల్ కౌంట్ ఇట్ బట్ ఆఫ్టర్ దిస్ సాంగ్ డెఫినెట్లీ.

0: skills, calibration, knowledge to neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? రెడ్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? అబ్బా, కడుపు నిండిపోయిందన్నారా? ఎవరి గురించి మాట్లాడదాం? ఆ రెడ్డి గారు ఇన్ లైఫ్ స్పైస్ ఉండవు. శేఖర్ సార్, అబ్బో ఇది బాగా ఏ సర్టిఫికెట్ వద్దులే. ఏ ఆడు వద్దమ్మా, మనం వచ్చాడే చెప్పుకుందాం.

సో అది అనమాట మన డిస్కషన్ ఆన్ యాపిల్ అండ్ సామ్సంగ్. ఆర్ యాక్చువల్లీ రాదర్ ఇట్ వాజ్ అ వన్ సైడెడ్ డిస్కషన్, ఐ విల్ నాట్ సే నో టు దట్. రాదర్ డిస్కషన్ ఆన్ ఎలా నడుస్తోంది ఈ ట్రెండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీద అని. అండ్ ఎస్, లాట్ ఆఫ్ టైమ్స్ మనం అదే చూస్తాం కదా, టూ బిగ్, నేను ఇందాక మెన్షన్ చేసినట్టు బిగినింగ్ ఆఫ్ దిస్ థింగ్ లో, టూ రైవలరీస్ ఆర్ ఆల్వేస్ ఫన్ టు వాచ్ ఆర్ సమ్ టైమ్స్ దే కెన్ టేక్ అ డిఫరెంట్ దిస్ థింగ్. మనకి డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ టు సే దట్, నేను ఐ థింక్ ముందర షోలో కూడా మెన్షన్ చేశాను దట్ మనం ఒకటి చేస్తున్నామంటే వేరే వాళ్ళు చేయకూడదు అని కాదు. ద కాంపిటీషన్ షుడ్ ఆల్వేస్ బి ఫ్రెండ్లీ. That's when any market can thrive. Ippudu we have so many Android users, so many Apple users kabatti, because there is a different market catering to different people kabatti, you cannot always be I will suck up the market, I will eat the market up, it is all my idi na jagir ani eppudu chusukokoddu kuda, because people need different versions and different idi kabatti. So I am sure Apple, obviously they would want more people, but they don't want to eat up Samsung's share, and likewise with Samsung. Although rivals ga unna kuda, they do help each other out in the Kaushik cheppinattu. So I think that is what is competitive rivalry, or rather than manam simple ga business ani kuda cheppachu, because money speaks, my friends, money speaks ani. So that's my take on Apple and Samsung. Meeku edaina interesting ga unte matram definitely naato share cheyandi, because I am nenu eppudu claim chesukoledu that I am a know-it-all ani. Definitely would take some new this thing from you guys. And here's another song. Maniki weekend mood lo ki velthunnamu or vachesamu kabatti, here's another song for all of you. And ee paata mi andar kosam. Stay tuned, don't go anywhere, because we still have 15 more minutes on us.

0: ఎంజాయ్మెంట్ యువలో మన బాసు ఇట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు
1: పక్కన పెట్టు లపెట్ లపెట్
2: డోంట్ స్టాప్ డాన్సింగ్ పొనగాలు లోడింగ్
1: డోంట్ స్టాప్ డాన్సింగ్ పొనగాలు లోడింగ్

stop dancing. Bonacano loading. Don't stop dancing.

Well, that is our millennial roundup of the week అన్నమాట. మనకి అది నడిచింది ఈ వీక్. బట్ అలానే దాంతో పాటు చాలా సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. సర్దార్ 2 రిలీజ్ అయింది, దాని తర్వాత ఎపిక్ సెమిస్టర్ రిలీజ్ అయింది, అండ్ వీ హ్యావ్ నెక్స్ట్ వీక్ కాకపోయినా ద వీక్ ఆఫ్టర్ పారడైజ్ రాబోతోంది. సో మీరు గనక ఈ సినిమాలో ఏ సినిమా చూసినా లెటర్స్ నో, అండ్ లెటర్స్ నో యువర్ రివ్యూ ఆఫ్ ఎనీ ఆఫ్ ద మూవీ, రైట్? మాకు కాల్ చేసి చెప్పేయండి. అండ్ నేను చెప్పినట్టు ఈ షోలోనే కాదు, ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ ఎండ్ ఆన్ ఎనీ షో, యూ కెన్ కాల్ అస్ ఆన్ 972-636-1966. ఆ మాటతో నేను మీకేం చెప్దామనుకుంటున్నానంటే, హ్యాపీ వాచింగ్ మూవీస్ దిస్ వీకెండ్, హ్యాపీ వినాయక చవితి అందరికి, వినాయక చవితి శుభాకాంక్షలు, అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. మండే అందరూ పండగ బాగా జరుపుకోవాలి అని, అండ్ వినాయకుడు బ్లెస్సింగ్స్ మనందరితో, మీ అందరితో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఐ విల్ టేక్ లీవ్ అండ్ డెఫినెట్లీ హెడ్ టు ఇండియా బజార్ ఫర్ యువర్ గణేష షాపింగ్. అండ్ దే హ్యావ్ గణపతి, అండ్ మీరు గణేష డోల్ తషాతో తీసుకెళ్దాము అనుకుంటే ప్రీ బుక్ చేసుకుని మీరు మళ్ళీ యూ కెన్ టేక్ ద గణేష ఆన్ September 13th. వాళ్ళ ఇండియా బజార్ సెలెక్ట్ లొకేషన్స్ లో మాత్రం దే ఆర్ హ్యావింగ్ డోల్ తష. సో డోంట్ మిస్ అవుట్ ఆన్ దిస్ ఎక్స్పీరియన్స్ సో దాట్ యూ ఫీల్ closer to home as well, right? So adi anamata sangati, stay tuned, don't go anywhere. And then we have, like I always say, weekend is always busy at Radio Surabhi Kabatti. It is always interesting to see what how the weekend unfolds. And Rape Maker Ganesha, Take Your Ganesha kuda undi Radio Surabhi lo. So if you guys are free and you guys want to make your Ganesha, definitely head to our studio. It's a free event. Memu clay income all istamu, rendu istamu. You can make your own Ganesha. And stay tuned for more updates. And I will see you guys next week. Stay safe for this week.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్. Handle it Swadeshi way.
3: Swadeshi Groceries, Irving, Castle Hills, Frisco, Plough Mount, South Lake and many more.
2: Tick Tick, Radio Surabhi time check. Studio lo time, 4 p.m.

హాయ్ గుడ్ ఈవినింగ్ హలో ఎవ్రీబడి హ్యాపీ ఫ్రైడే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు సురభి డిటోర్ విత్ మీ రాజేశ్వరి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు హౌ ఇస్ ద వీక్ ఎండ్ లుకింగ్ ప్లాన్స్ ఏమున్నాయి ఈ వీకెండ్ అంత సూపర్ బిజీ ఏమీ ఉండకపోవచ్చేమో మోస్ట్ లైక్లీ ఎవ్రీబడి విల్ బి గెటింగ్ రెడీ ఫర్ వినాయక చవితి మండే వచ్చే పూజ కోసం రెడీ అవుతుండొచ్చు బట్ వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ డూ యూ హ్యావ్ ఎనీథింగ్ స్పెసిఫిక్ లాంగ్ వీకెండ్ తర్వాత వచ్చిన ఫస్ట్ వీకెండ్ అండ్ హౌ ఇస్ ఇట్ లుకింగ్ ఫర్ యూ కాల్ చేయండి వీ విల్ టాక్ అండ్ ఈ రోజు షోలో కొన్ని టాపిక్స్ అనుకున్నాను నేను ఆ టాపిక్స్ తో పాటు మిక్స్ ఆఫ్ సాంగ్స్ కొత్త పాత అన్ని పాటలు కలిపి మనం విందాం ఆల్సో ఇవాళ ఒక స్పెసిఫిక్ గేమ్ అని కూడా అనుకుంటున్నాను నేను మేబీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద షోలో విల్ స్టార్ట్ దాట్ అండ్ దట్ వే వీ కెన్ గెట్ టు హ్యావ్ సమ్ ఇంటరాక్షన్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ వాట్ హ్యాపెన్స్ టుడే అండ్ వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్ వన్స్ అగైన్

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. మనం బ్రేక్ చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకొక మంచి పాట వినేద్దాం. ఇంతకు ముందు మీరు విన్న పాట శ్రీనివాస్ గారి కోసం. అండ్ శ్రీనివాస్ గారు యాక్చువల్ గా ఆఫీస్ లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ మీ, దాని గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. మనం అది కూడా మాట్లాడదాం ఇన్ జస్ట్ బేట్, బట్ స్టే విత్ మీ ఆల్ ది వే టిల్ 7 PM. అండ్ ఇవాళ ఫ్రైడే హ్యాపీ అవర్ లో 7 to 9 మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి శ్రీకాంతి కూడా వచ్చేస్తుంది. హియర్ ఇస్ అనదర్ రిక్వెస్ట్ సాంగ్. ఈ పాట వింటూ అలా బ్రేక్ లోకి వెళ్లి ఇలా వచ్చేసేయండి.

0: నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salaha.

0: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
1: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
0: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
2: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
3: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
2: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావు ఆఫర్ లెటర్లు
2: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

వెల్కమ్ బ్యాక్ టు సిరుబి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు 7 o'clock దాకా ఉంటాను. అండ్ లైక్ ఐ వాస్ సేయింగ్, ఇవాళ ఫ్రైడే, సో హ్యాపీ అవర్ లో 7 to 9 మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి శ్రీకాంతి వచ్చేస్తుంది. సో హ్యాంగ్ ఇన్ దేర్. ఈ రోజు మధ్యాహ్నం మిలేనియల్ ముచ్చట్లలో శ్రీ విజయ అండ్ కౌశిక్ చాలా వాళ్ళ ఫేవరెట్ టాపిక్ ఒకటి తీసుకుని ఐమ్ షూర్ దే వెంట్ ఆల్ అవుట్ అబౌట్ ఇట్. సో మీరు ఎవరన్నా మిస్ అయింటే ఆఫ్ కోర్స్ అ లాట్ ఆఫ్ ఐఫోన్ లవర్స్ దెన్ డెఫినెట్లీ యూ మస్ట్ హావ్ మిస్డ్ ఏ లాట్ ఆఫ్ ప్రైజ్ అండ్ లాట్ ఆఫ్ ఏమంటారు ఆల్ గుడ్ థింగ్స్ అబౌట్ ఐఫోన్ లవర్స్. సో అదంతా మిస్ అయిండొచ్చేమో మీరు, ఒకవేళ మీరు మళ్ళీ ఆ షో వినాలని అనుకున్నా, లేకపోతే అసలు ఏం మాట్లాడుంటారనే క్యూరియాసిటీ ఉన్నా, డెఫినెట్లీ యూ నో వాట్ టు డూ. ఆల్ ఆర్ షోస్ గెట్ ఇన్ టు ద ఆర్కైవ్. సో రేడియో సర్వీ యాప్ లో ఆర్కైవ్స్ లో ఉంటాయి మా షోస్, ఆర్ స్పాటిఫై లాంటి ప్లేసెస్ కి వెళ్తే కూడా యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ ఆర్ archived shows. Definitely will listen to. So best thing enti ante you just download Radio Surabhi app on your Android and Apple devices immediately, because right now we have added a new feature. Nenu last week cheppanu already meeku. So ippudu Radio Surabhi app CarPlay feature ni teeskoni vachesindi mee Apple phone lo. So definitely go ahead and try that. Me try cheyandi, me feedback maaku ivvandi, ela anipistundi, anything that you think is not వర్కింగ్ వెల్ ఆర్ ఏదైనా ఇంప్రూవ్ చేయొచ్చా, ఇంకేమైనా యాడ్ చేయొచ్చా, ఇలాంటివి ఏమున్నా సరే డెఫినెట్లీ మీ సలహాలు సూచనలు ఆల్వేస్ వెల్కమ్. కాల్ చేయొచ్చు స్టూడియోలో షో అవుతున్నంత సేపట్లో, లేదా admin@radiosurabhi.com కి ఈమెయిల్ చేయొచ్చు, ఆర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఎక్కడైనా మాకు మెసేజ్ చేయొచ్చు. ఈ బ్యూటిఫుల్ పాట తర్వాత మళ్లీ మనం వచ్చి కలుసుకున్నప్పుడు అసలు డాలస్ ఏమంటోంది, ప్రస్తుతానికి వెదర్ ఎలా ఉంది, చాలా చాలా చాలా హాట్ వెదర్ ఇవాళ. బట్ ఆఫ్ కోర్స్ వీకెండ్ ఎట్లా కనబడుతుంది ఏంటి అన్ని మనం మాట్లాడుకుందాం. అండ్ వాట్స్ డాలస్ లుకింగ్ లైక్, వీ విల్ టాక్ అబౌట్ ఇట్. 9726361966 ఫర్ యూర్ రిక్వెస్ట్ అండ్ డెడికేషన్స్.

వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ డోర్. నిన్న మనం షోలో 1980s ట్రెండ్ ఏదైతే చాలా ట్రెండింగ్ లో ఉందో ఆ టాపిక్ లో మనం ఎలా తెలుగు సినిమాలో 1980s లో ఎలాంటి ట్రాన్సిషన్స్ జరిగినాయి అండ్ అటు ఒక హీరో ఇమేజ్ ప్రకారం అవ్వచ్చు, స్టోరీ టెల్లింగ్ ప్రకారం అవ్వచ్చు, ఆర్ యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, లొకేషన్స్ ఫర్ సాంగ్స్ ఎస్పెషలీ పాటలప్పుడు ఒకప్పుడు ఎలా అయితే స్టూడియోలోనే సెట్ వేసేసి చేసేవాళ్ళు అక్కడి నుంచి ఒక ట్రాన్సిషన్ టు అవుట్డోర్ లొకేషన్స్, ఈ అవుట్డోర్ ట్రిప్స్, అవుట్డోర్ షూట్స్ ఇలాంటివి ఎట్లా ఎక్కువైనాయి ఆ టైంలో, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. దాంతో పాటు దెర్ ఇస్ వన్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్, వి జస్ట్ స్టార్టెడ్ ఆఫ్ దాన్ని, పెద్దగా మనం ఎక్కువ లోపల లోతుల్లోకి వెళ్ళలేదు టాపిక్ లోతుల్లోకి. కానీ వన్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ థింగ్ ఆ 80s ట్రెండ్ లో జరిగింది ఏంటంటే ఇటు చిరంజీవి గారి ఒక మెగా స్టార్ ఇమేజ్ ఒక తారస్థాయికి వెళ్ళటము, పక్కన ఆబ్వియస్లీ సైమల్టేనియస్లీ దీస్ అదర్ స్టార్స్ ఆల్సో వర్ ఎమర్జింగ్ యాజ్ యునో ద సెలబ్రేటెడ్ స్టార్స్ లేటర్ ఆన్. అటు బాలకృష్ణ గారు అవ్వచ్చు, నాగార్జున గారు అవ్వచ్చు, వెంకటేష్ గారు అవ్వచ్చు, బట్ మెయిన్లీ బిట్వీన్ చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు చాలా టైట్ పోటా పోటీ అయితే ఖచ్చితంగా నడిచింది ఆ టైంలో. అండ్ దెన్ ఐ ఆల్సో మెన్షన్డ్ దెర్ వాజ్ అనదర్ సీజన్ ఆ 80s ఎరా తర్వాత మళ్ళా ఇంకొక సీజన్ వచ్చింది చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు వాళ్ళిద్దరు మధ్యలో ఒక చాలా ఏమంటారు అది సినిమా పరంగా అండ్ ఫ్యాన్స్ పరంగా మెయిన్లీ ఫ్యాన్ వార్స్ దట్ వాజ్ ద పీక్ ఆఫ్ ద టైం. వాట్ వాజ్ దట్ పీక్ టైం ఫ్రేమ్ అని అక్కడక్కడ కరెక్ట్ గా ఆన్సర్స్ వచ్చినాయి కానీ ఐ డింట్ గెట్ రియలీ ఫుల్ ఫ్లెజ్డ్ ఆన్సర్స్, దానికి నాకు కావాల్సినంత లెవెల్ లో రాలేదు. సో లెట్ మీ సీ ఇఫ్ యూ కెన్ గివ్ మీ దట్ ఆన్సర్. వాట్ వాజ్ దట్ ఎరా, ఏ టైం ఫ్రేమ్ లో మళ్ళీ అటు చిరంజీవి గారు ఇటు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మధ్యలో ఒక చాలా సివియర్ పోటీ, చాలా పెద్ద పెద్ద ఫ్యాన్ వార్స్ జరిగిన టైం పీరియడ్ ఏంటి? వాట్ ఈస్ దట్ నెక్స్ట్ సీజన్? 9726361966.

0: వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్. అండ్ మనం కమర్షియల్ బ్రేక్ దగ్గరలో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ పాట వినేంత టైం లేదు, సో క్విక్లీ మాట్లాడేసుకుని ఆ తర్వాత బ్రేక్ అయిన తర్వాత పాటలోకి వెళ్ళిపోదాం. రమితుల్ల గారు ఆల్మోస్ట్ క్లోజ్ వచ్చారు టైం ఫ్రేమ్ కి, కానీ కరెక్ట్ గా కాదు. సో లెట్ మీ సీ ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారేమో వాట్ వాజ్ దట్ టైం ఫ్రేమ్. చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి మధ్యలో ఉన్న ఆ సినిమాల పరంగా ఉన్న పోటా పోటీ, ఒక పీక్స్ కి వెళ్లిన ఫ్యాన్ వార్స్ పీక్స్ కి వెళ్లిన టైం ఫ్రేమ్ ఏంటి? వన్ వాజ్ ద 80s ఎరా. ఆ ఎరా తర్వాత మళ్ళా ఒకసారి అలాంటి ఒక పీక్, అండ్ దాని వల్ల చాలా మంచి సినిమాలు చాలా వచ్చాయి ఆ టైంలో. సూపర్ డూపర్ హిట్, కమర్షియల్ బాక్స్ ఆఫీస్ హిట్స్ రేంజ్ లో వచ్చిన సినిమాలు ఉన్నాయి. ఆ టైం ఫ్రేమ్ ఏంటి తెలిస్తే కాల్ చేసి చెప్పేయండి 9726361966. అండ్ యూ లిస్నింగ్ టు సురభి డిటూర్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. మా రేడియో సురభి కార్యక్రమాలు మీరు వినాలి అంటే డౌన్లోడ్ ఆర్ యాప్ అఫ్ కోర్స్ 107.9 FM HD3 లో వినొచ్చు. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని తీసుకెళ్లొచ్చు, కాబట్టి డౌన్లోడ్ ద యాప్ అండ్ దాట్ వే వీ కెన్ బీ విత్ యూ ఆల్ ద టైమ్. అండ్ నేను కమర్షియల్ బ్రేక్ అయిపోగానే మళ్ళీ వచ్చి మిమ్మల్ని పలకరిస్తాను. స్టే ట్యూన్డ్. Any way.
1: Tick, tick. Radio Surabhi time check. Studio lo time 5 p.m.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: అమ్మా, సాటర్డే మూవీ
1: మనబడి క్లాస్.
3: అమ్మా, ఓల్డ్ మెక్డానో హాడ్ ఎ ఫార్మ్.
1: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు.
1: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి .siliconandhra.org. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు support @mypursu.com.

వెల్కమ్ బ్యాక్ టు సురభి ది టూర్. అండ్ నేను రాజేశ్వరి మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. సో ఈ కన్వెన్షన్ ఏదైతే నిన్న ముగిసిందో, 2 రోజుల కన్వెన్షన్ డాలస్ లో బోలెడంత కావలసినంత న్యూస్ ని ముట్టగట్టుకుని వెళ్లిన కన్వెన్షన్ కి సంబంధించి వాట్ ఈస్ యువర్ టేక్, మీకేమనిపించింది? బోల్ట్ అంత హాట్ న్యూస్ ఉంది కదా, సో మెనీ హెడ్లైన్స్, సో మెనీ బ్రేకింగ్ హెడ్లైన్స్ వచ్చినాయి ఈ 2 రోజుల కన్వెన్షన్ లో. సో వాట్ ఇస్ ఇట్ దట్ అట్రాక్టెడ్ యూ, ఆర్ డిడ్ ఇట్ ఈవెన్ అట్రాక్ట్ యూ ఎనీథింగ్? ఏమన్నా ఎక్కడైనా ఒక థాట్ ఏమైనా వచ్చిందా అనేది నా క్యూరియాసిటీ. ఐ జస్ట్ వుడ్ లైక్ టు నో, ఎందుకంటే రిపబ్లిక్ పార్టీది ఈ మిడ్ టర్మ్ కన్వెన్షన్ చాలా ఒక ఒక గ్రాండ్ ఎత్తున జరిగింది. అండ్ సో మెనీ లీడర్స్ కేమ్ ఇన్ అండ్ ఎన్ని రకాల అటు అటు సపోర్టర్స్, ఇటు కాంట్రవర్సీస్ అన్ని ఏకంగా ఒక ఒక రేంజ్ లో జరిగినాయి కదా. సో లాట్ ఆఫ్ హెడ్లైన్స్. ఇందాక అన్నట్టుగా మీకేదైనా అట్రాక్టివ్ అనిపించిందా?

Okay, and welcome back. So, నిన్నటితో ముగిసిన కన్వెన్షన్ గురించి రెండు మూడు పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడదాం. బట్ జస్ట్ టేకింగ్ ఎ లుక్ ఎట్ అసలు టెంపరేచర్ ఏమంటుంది, హౌ ఇస్ ఇట్ లుకింగ్ అంటే, ఈ వీకెండ్ చాలా చాలా వేడిగా ఉండబోతోంది. అండ్ స్పెసిఫిక్ గా నేషనల్ వెదర్ సర్వీస్ ఇస్ వార్నింగ్ ఆఫ్ పొటెన్షియలీ డేంజరస్ హీట్ ఈ వీకెండ్ కి. సో ఏదైనా అవుట్డోర్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నా గానీ మేక్ ష్యూర్ యూఆర్ టేకింగ్ ఇనఫ్ ప్రికాషన్స్ అండ్ యూఆర్ ప్లానింగ్ ఇట్ ఇన్ ద రైట్ టైమ్స్ లైక్ ఎర్లీ మార్నింగ్స్ లేట్ ఈవినింగ్స్ అట్లాగా. అండ్ temperatures are really shooting up. Ivvala kuda it crossed quite a bit of high index and repu Saturday very hot and chala varaku sunny ga undabothundi and repu potentially the heat index could reach 106 antunnaru. Sunday there could be a little bit of chance of rain aina gaani temperatures aithe chala high lo unnai. Malla next Thursday daaka kuda below 100 temperatures kanipinchatle asala. So just stay safe, that's all I'll say, and just stay in a good cool weather. Okay, cool situation, temperatures. Okay, and manam indaka rendu topics unnai manaki, okati ninna jarigindaniki sambandhichi. One question I had is ippudu edaithe Trump dividend edaithe announce chesaro, which remains to be the major convention lo talking point ade kada major, and he continued to promote that and proposed to pay if Republicans, if they retain the control of Congress, వాళ్ళు కనుక రిటైన్ చేస్తే హీ ప్రామిస్ టు పే అవుట్ ఎవ్రీబడి $5,000 ఈచ్. అండ్ అది చాలా క్వైట్ హై అమౌంట్ కదా, 1.3 trillion ఆర్ సంథింగ్ దే హ్యావ్ క్యాల్క్యులేటెడ్. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్, అండ్ దట్స్ ద బిగ్గెస్ట్ కాన్వర్సేషన్ దట్ హెస్ బీన్ హ్యాపెనింగ్ సిన్స్ వెన్స్డే. దట్ ఈస్ ద డే ఐ థింక్ హీ అనౌన్స్ దిస్. సో వాట్స్ యువర్ టేక్? ఐ బి క్యూరియస్ టు నో. 972-636-1966. ఈ పాట ఏ సినిమాలో మీకు తెలిస్తే కాల్ చేసి చెప్పండి. బిఫోర్ వి గో అహెడ్ అండ్ స్టార్ట్ టాకింగ్ మోర్ ఆర్ మన గేమ్ స్టార్ట్ చేసే ముందర ఇంకా రెండు మూడు టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేసుకుని ఆ తర్వాత మనం ఇందులోకి వెళ్ళిపోదాం. హియర్ యు గో ద నెక్స్ట్ సాంగ్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विद् वीवीएफ् एग्टेक् आईएनसी. मलेमारि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एग्टेक् आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Main naluguru eppudu restaurant kellalanukunna pedda challenge, endukante okalaki vegetarian kavali, okalaki non veg kavali, okalaki spicy kavali, okalaki chinese kavali. Ela one solution, all varieties in one place. Swadeshi restaurant. Taste lo OG, quality lo OG, quantity lo kuda full mass OG. Years nunchi okate promise, mana swadeshi ruchi, mana swadeshi style. OG experience ni taste chandi. Swadeshi restaurant, Irving, Castle Hill, Frisco, Flower Mart, South Lake and many more. Swadeshi, because originals never fail.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్. వివేక్ ఫ్లవర్స్,
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
6: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్. మనం 2 గంటల్లో ఉన్నాం కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒకసారి ట్రాఫిక్ పరిస్థితి ఏంటో చూద్దాము. సాడ్లీ టూ మెనీ యాక్సిడెంట్స్ కనబడుతున్నాయి. యాజ్ ఐ క్విక్లీ జస్ట్ టేక్ ఎ గ్లాన్స్ ఇక్కడ చూస్తుంటే దెర్ వాజ్ అన్ యాక్సిడెంట్ ఆన్ 35 సౌత్, డిజేబుల్ వెహికల్ ఉంది, దానివల్ల యాక్సిడెంట్ అయింది. అండ్ దెర్ వాజ్ అన్ యాక్సిడెంట్ ఆన్ డిఎన్టీ డల్స్ నార్త్ టోల్వే సౌత్ దగ్గర ఒక యాక్సిడెంట్ రిపోర్ట్ అయింది, అక్కడ కూడా లేన్ క్లోజర్ ఉంది. అండ్ ఆల్సో అనదర్ డిసేబుల్ వెహికల్ ఆన్ I-35 North దిస్ సైడ్, అండ్ దేర్ హ్యాస్ బీన్ అనదర్ యాక్సిడెంట్ వేర్ 2 రైట్ లేన్స్ ఆర్ బ్లాక్డ్ ఆన్ Loop 12 North సింగిల్టన్ బిలబెట్ దగ్గర. అనదర్ యాక్సిడెంట్ ఆన్ I-30 West డాల్ఫిన్ రోడ్, ఎగ్జిట్ 49 దగ్గర లార్జ్ ట్రాఫిక్ ఇస్ బ్యాక్డ్ అప్ ఇన్ దట్ ఏరియా. సో క్వైట్ ఎ బిట్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ఇట్స్ నాట్ వెరీ గుడ్ టు సీ దిస్, బట్ ఎనీవే డ్రైవ్ వెరీ కేర్ఫుల్లీ ఇఫ్ యూఆర్ గోయింగ్ అరౌండ్. అండ్ ఎస్పెషలీ వీకెండ్ ఒకలాంటి ఇంకా వి గెట్ ఇన్ టు ఏమంటారంటే ఒక మోడ్ లోకి వెళ్ళిపోతాము, హాలిడే మోడ్, ఐ వాంట్ టు రిలాక్స్ కైండ్ ఆఫ్ మోడ్, ఎందుకు వెళ్ళిపోవాలి, ఇంట్లో పడాలి అన్న ఒక thought. So watch out for the traffic, watch out for the heat, and also any road closures ala unte kuda chusukoni velthe better. Of course ee convention ayipindi kabatti downtown lo unna all road closures are taken away, they're all open now, so that is all good. Okay, so naaku srotulu call chestunnappudu em cheptunnanante, first of all thank you so much for following me on my page and following my videos, and definitely there is a special purpose for those. Intentional gane chestunnanu aa videos. Konni nenu ikkada man radio lo na show lo maatladagaligina vishayalu untai, konni nenu anni maatladalenu ikkada, konni long time nunchi anpistunna thought e adi, like you know, I want to say something, I want to do something about it. Ani instead of noticing and emi cheyakunda malli andaram idi oka em antarante adu oka routine laga aipoyindi manaki, news chadavatam, chuttam headlines, vishayam telusukovatam, manam group discussions chesukovatam, akkadika topic ni vadireyatam. We never take anything seriously. For example, ippudu Vinayak Chavithi vastundi and manaki kontha social responsibility untundi prathi okkalliki kuda manam ikkadiki vachi ikkada untunnanduku. సో అది మైండ్ లో పెట్టుకుని మనం గనక మన పండగ సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేసుకుంటే అందరికీ బాగుంటుంది. సో ఇలా అనగానే ఓ మనం ఎందుకు మైండ్ఫుల్ గా ఉండాలి, మనం ఏమన్నా ఇదా, మనం ఏమన్నా అదా, మనం ఎందుకు భయపడాలి, మనం ఎందుకు ఇట్లా చేయకూడదు వాళ్ళు ఇట్లా, దాట్ ఈస్ నాట్ ద థింగ్. ఆల్ ఐ సే ఇస్ మనం ఇక్కడికి మనం ఇమిగ్రెంట్స్ గా వచ్చినప్పుడు, ఇక్కడ మనం లైఫ్ ని లీడ్ చేస్తున్నప్పుడు, లెట్స్ బి మైండ్ఫుల్ ఆఫ్ వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్. సో మేము ఐ హ్యాపెన్ టు రీచ్ అవుట్ టు సమ్ ఆఫ్ ద సిటీ ఆఫీసర్స్ అండ్ సిటీ మేనేజర్స్ ఇన్ కపుల్ ఆఫ్ సిటీస్ లైక్ సిటీ ఆఫ్ ఫ్రిస్కో, సిటీ ఆఫ్ లూయిస్విల్ ఇట్లాగా. అండ్ అందరికీ కూడా సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, బయట మనం పబ్లిక్ గా ఏమైనా ఈవెంట్ లాగా చేయాలి అంటే అందరికీ కూడా సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, చాలా వరకు సిమిలర్ గా ఉన్నాయి, కాకపోతే కొన్ని సిటీ స్పెసిఫిక్ ఉన్నాయి. ప్రిటీ మచ్ 50+ జనాలు వస్తారు అని అనుకుంటే అది పబ్లిక్ ఈవెంట్ అయిపోతుంది. సో అలాంటిది ప్లాన్ చేస్తున్నప్పుడు యూనిట్ బి కేర్ఫుల్ మీ బ్యాక్ యార్డ్ లో పెట్టుకున్నా సరే, బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్, లాట్ ఆఫ్ కంజెషన్, ట్రాఫిక్, పార్కింగ్, సౌండ్, నాయిస్, అలా రకరకాల విషయాలు. సో లెట్స్ ఆల్ బీ మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ దట్ అండ్ లెట్స్ ట్రై టు అవాయిడ్ దీస్ ప్రొసెషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మనమే ఇస్తున్నాము చాలా చాలా లివరేజ్ ఫర్ పీపుల్ టు టాక్ అబౌట్ ఆర్ సిటీ. డల్లస్ లో ఉంటున్నాం కదా ఎప్పటి నుంచో, మనకి డల్లస్ మీద కూడా కొంచెం మమకారం ఉండాలి కదా. సో లెట్స్ సీ హౌ వీ కెన్ మేక్ ష్యూర్ దట్ మనం ఎవరికి అవకాశం ఇచ్చేలాగా కాకుండా రెస్పాన్సిబుల్ గా ఎలాగా హ్యాపీగా పండుగ సెలబ్రేట్ చేసుకోవచ్చు అని విల్ టాక్ మోర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ థాట్స్ డెఫినెట్లీ వెల్కమ్. 9726361966.

Welcome back to Sirabhi Detour with me, Rajeshwari. So, manu indaka inko topic kuda maatladukuntunnamu and that is about the fan wars. Nina 80s trend cinema lo, telugu cinema lo etla undindi annadi maatladam kada. So, dantlo oka 80s period lo itu Chiranjeevi gariki atu Balakrishna gari fans madhyalo jarigina oka fan wars evaithe undinayo avi inkoka time frame lo kuda malla oka peak ki vellinayi avi. And aa time frame enti ani adigan nenu. I did get some answers. Yeah, it is late 90s and early 2000s, especially that era was very, very critical for a lot of maybe the fan wars. That is the whole idea. And appudu chaala manchu manchi cinemalu kuda bold release ayi and box office ni baddalu kotte cinemalu like Samarasimha Reddy, Narasimha Naidu, Chiranjeevi gari Mrugaraju, Indra. Mrugaraju is not a box office hit, but definitely Indra alanti movies, atla Chenna Kesham Reddy, those kind of movies definitely super duper hit in a cinema unnai, and musically and action sequences wise and violence wise cinema lo. Maybe that was okay trend aa time lo cinema lo appatlu chupinche aa violence aa, you know, indaka ninna maatladukunnam actually not indaka. The larger than life image of hero, a hero ane character ki okappudu paata cinema lo aithe oka navala nayakudu antaru kada atla chaala anni salakshanamaina oka manishi anamata, anni manchi alavatlu, anni manchi oka hero anante anni positive, anni manchi alavatlu, manchi manishi, manchi manasu, tyagasili, kashtajeevi and 100% success సాధించేవాడు, ఇది ఇలాంటివి ఉండేవేండి అందగాడు, ఇలాంటివి కొన్ని డెఫినేషన్స్ ఉండేవి కదా. దాన్ని రీరైట్ చేసిన కాలం ఖచ్చితంగా ఒక ఒక రేంజ్ లో రీరైట్ చేసిన కాలం ఎయిటీస్ అయితే. అండ్ లేటర్ ఆన్ దెర్ ఇస్ అనదర్ పీరియడ్ వేర్ హీరో క్యారెక్టర్స్ ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు అని ఆ స్టీరియో టిపికల్ హీరో వర్షిప్ ఆర్ హీరో క్యారెక్టర్స్ ని మార్చిన ఒక ఎరా వచ్చింది తెలుగు సినిమాలో. వెన్ వాజ్ దాట్? సో హీరో వర్షిప్ ఏదైతే ఉండిందో, అంటే లార్జర్ దెన్ లైఫ్ హీరో, ఇతని ఏవో రీజన్స్ ఉంటాయి, ఫ్లాష్ బ్యాక్ లో ఏదైనా ఉండడం వల్ల ఇతను బాగా ఇలా యాంగ్రీ యంగ్ మెన్ లాగా అయిపోయాడో, వాట్ ఎవర్, అట్లా ఏదైనా ఒక బ్యాక్ స్టోరీ లో కనుక చిన్న డార్క్ సైడ్ ఉంటే డార్క్ సైడ్ కి బోల్డ్ కారణాలు, దాని వెనక ఒక జస్టిఫికేషన్ ఇట్లా ఉన్న ఆ హీరో ఇమేజ్ నుంచి హీరో అన్నవాడు ఇట్లాగే ఉండక్కర్లేదు, ఇట్లా కూడా ఉండొచ్చు అనే ఒక స్టీరియో టైప్ ని దాదాపుగా బ్రేక్ చేసిన ఒక ఎరా వచ్చింది, ఒక టైం ఫ్రేమ్. అది ఏ టైం ఫ్రేమ్ తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేసి చెప్పండి, 972-636-1966.

వెల్కమ్ బ్యాక్. అండ్ యా, నాకంటే రకరకాల సమాధానాలు వస్తున్నాయి. పని ఒక పని చేద్దాం, టైం ఫ్రేమ్ అని మాట్లాడకుండా లెట్స్ టాక్ అబౌట్ ఇప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఇట్లాంటి సినిమాలలో ఎట్లా ఉండేవి, కంటి చూపుతో చంపేస్తా లాంటి డైలాగులు కానీ, ట్రైన్ వచ్చే ట్రైన్ ఇలా హెలికాప్టర్లు దాని ముందు దిగి ఇలా చేత్తో ఆపేయడం కానీ, యూనో దోస్ కైండ్ ఆఫ్, అంటే రియాలిటీకి చాలా దూరంగా, వీలైనంత దూరంగా ఉన్న హీరో ఇమేజ్ ని క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసి ఎలా అయితే జనాల్లో ఒక యూఫోరియా క్రియేట్ చేశారు ఒక టైంలో, అలాంటి హీరో ఇమేజ్ నుంచి హీరో అన్నవాడు చాలా ఇట్లా కూడా ఉండొచ్చు, బాయ్ నెక్స్ట్ డోర్ టైప్ లో కూడా ఉండొచ్చు అని అనిపించేది ఒక టైం ఫ్రేమ్ లో మొదలైంది అట్లాగా. వాట్ వాజ్ దట్ టైం ఫ్రేమ్ అని అడిగా నేను. టైం ఫ్రేమ్ కాకపోయినా అట్లీస్ట్ ఇఫ్ యూ కెన్ గివ్ మీ విచ్ హీరో యూ థింక్ ఫిట్స్ ఇన్ దట్ బకెట్, ఎలాంటి హీరోలు వచ్చారు, ఏ టైప్ లో వచ్చారు అనేది అవి క్యూరియస్. కాల్ చేసి చెప్పండి 9726361966.

ఏ టైంకి ఆ టైంలో ఇట్ హ్యాపెన్స్. కాబట్టి అట్లాంటి ఒక టైం ఫ్రేమ్ వచ్చింది. అండ్ మెల్లిగా అంటే హీరో ఇమేజ్ అంటే ఇలానే ఉండక్కర్లేదు, ఇలా కూడా ఉండొచ్చు, బాయ్ నెక్స్ట్ డోర్ లాగా కూడా ఉండొచ్చు, సంబడి దట్ వీ నో మన ఇంటి గల్లీలో ఉన్న వాళ్ళలాగా కూడా ఉండొచ్చు అనేది ఒకటి స్టార్ట్ అయింది. వీ హ్యావ్ బీన్ టాకింగ్ లాట్ అబౌట్ ద హీరో ఇమేజ్ అండ్ హీరో టైమ్స్ అవన్నీ కూడా కదా. నేను ఎప్పుడు అనుకుంటా, నేను ఒక ఐ థింక్ లాంగ్ బ్యాక్ మనం రేడియో ఈ 24/7 జర్నీ మొదలు పెట్టిన కొత్తల్లో ఒకసారి నేను టూ డిఫరెంట్ సెగ్మెంట్స్ చేశాను. ఒకటేమో హీరోయిన్స్ పరంగా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి హీరోయిన్స్ ట్రాన్సిషన్ ఎట్లా జరిగింది, ఎట్లాంటి హీరోయిన్స్ వచ్చారు, ఎట్లా ఉండింది ఇండస్ట్రీలో అనేది. ఆల్సో ఐ ఆల్సో డిడ్ వన్ సెగ్మెంట్ అబౌట్ నెగటివ్ క్యారెక్టర్స్ చేశాను. నెగటివ్ అంటే వ్యాంప్ క్యారెక్టర్స్ చేసిన యాక్ట్రెసెస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఐ వాంట్ టు బ్రింగ్ దట్ అప్ అగైన్ వన్ మోర్ టైమ్. మేబీ వి షుడ్ టాక్. మేబీ ఇట్స్ అబౌట్ టైమ్. ఎనీవే, నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మీకంటే, సరే ఈ టైం అంతా కూడా, ఈ టైం ఫ్రేమ్ అంతా కూడా మనము తరుణ్, ఉదయ్ కిరణ్ ఇట్లాంటి హీరోలను చూసాము, చాలా అట్లాంటి అంటే ఒక యంగర్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ సినిమా తీసుకొచ్చిన బ్యానర్స్ కానీ డైరెక్టర్స్ కానీ స్టోరీ టెల్లర్స్ వచ్చారు కాబట్టి వీ హ్యావ్ సీన్ దాట్. బట్ ఆ తర్వాత మళ్ళా ఒక ఏమంటారు లెగసీ కంటిన్యూ చేస్తూ వచ్చిన హీరోల పరంపర చూసాము. ఆ తర్వాత మళ్ళీ ఓ ఇట్లా కూడా హీరో అవ్వచ్చా, వీళ్ళు కూడా హీరో అవ్వచ్చు, వీళ్ళ మీద కూడా అంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ కి కూడా స్టోరీ టెల్లింగ్ చెప్పచ్చా, కథలు అల్లచ్చా, సినిమా అంత సూపుడుపు హిట్ చేయొచ్చా అనేలాంటి ఒక హీరో ఒక సినిమా పరిచయం అయింది మనకి. విచ్ మూవీ ఇస్ దాట్? 972-636-1966.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
9: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
10: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
9: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.

బ్యాక్ టు సురభితో అండ్ ఇవాళ కార్యక్రమంలో చివరి 20 నిమిషాల పాటు మాత్రమే ఉండిపోయింది షో. అండ్ శ్రీకాంతి విల్ బి హియర్ ఇన్ అ షార్ట్ వైల్ టు కంటిన్యూ దిస్ కాన్వర్సేషన్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు హ్యావ్ విత్ యూ. అండ్ 7 గంటల నుంచి 9 గంటల దాకా హ్యాపీ అవర్ లో షీఈస్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ. సో స్టే ట్యూన్డ్ ఆల్ ది వే టిల్ 9 PM. రేపు రేడియో సురభిలో ఒక స్పెషల్ చేస్తున్నాము. మీ అందరికీ తెలిసినట్టుగానే వినాయక చవితి దగ్గర పడింది కాబట్టి వినాయక చవితి సందర్భంగా మేక్ యూ గణేశ టేక్ యూ గణేశ అని we have been doing a special event the last couple of years nunchi and somehow vinayakudu maa chethulu minchi mee chethulki velladam anedi oka aacharam laga ayipindi kabatti repu kuda we are creating a small event like a workshop lanti workshop kaadu really but it's just about we all come together just to create me creativity use chesi meer vinayakudu tayar chesi teeskelachu. We'll provide you with the clay and we'll provide you what you need to make the ganesha. Maa daggara konni molds unnai అవన్నీ యూజ్ చేయొచ్చు. మీ క్రియేటివిటీ యూజ్ చేసైనా మీరు తయారు చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ కమ్ ఓవర్. ఇట్స్ అ ఫ్రీ ఈవెంట్, నో రిజిస్ట్రేషన్, నో నథింగ్, నో ఫార్మాలిటీస్. అలా వచ్చి మీ ఫ్యామిలీని తీసుకొచ్చి హ్యాపీగా మీరు వినాయకుడిని తయారు చేసి మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు. జస్ట్ టేక్ సమ్ పిక్చర్స్ విత్ ద టీమ్ అండ్ పోస్ట్ దెమ్ అరౌండ్ అండ్ షేర్ యువర్ హ్యాపీనెస్. దాట్స్ ఆల్ వి నీడ్. సో వినాయక చవితి చాలా కాన్షియస్ గా రెస్పాన్సిబుల్ గా సెలబ్రేట్ చేసుకుందాము. మనం ఎవరికి మనల్ని పాయింట్అవుట్ చేసే అవకాశం ఇవ్వకూడదు, ఎస్పెషలీ డాలస్ సైట్స్. డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ దిస్ ఇయర్. సో please please please we request, we urge you to be very very conscious of what you're doing, how you're doing. All right, so nen inda kadigina prashniki naaku sarayina samadhanam vachesindi. Andaru easy ga cheppegalaru why knew that. And yeah, suhas gurinchi maatladanu, color photo cinema gurinchi. Definitely aduka atlanti path breaking movies chaala ne unnai, kaapothe nen hero ki specific ga hero ki sambandhinchi maatladukuntunnam kaabatti adannamata. There's more to talk, we will talk. And ఈ పాట వినేసి రండి, మళ్ళీ మనం మాట్లాడుకుందాం.

0: హలో హలో
1: ఎవరిది గొంతు? ఏంటి, ఏం జరుగుతోంది అని అనుకుంటున్నారు కదా. అదే, సో లాస్ట్ వీక్ రాలేదు, మరి మిస్ అయిపోయినట్టు అనిపించింది. ఈసారి తొందరగా వచ్చేద్దాం అని వచ్చేసాను. ఏమంటారు, రావచ్చు అంటారా? రావచ్చు. మీరు ఎప్పుడైనా నన్ను వెల్కమ్ చేయడానికి రెడీగా ఉంటారని నాకు బాగా తెలుసు. సో మీరు వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతి హ్యాపీ అవర్ లో 7 to 9 ఆన్ ఎవ్రీ ఫ్రైడే. ఈ రోజు మీకోసం కొంచెం ముందు వచ్చేసా. ఎలా ఉంది ట్విస్ట్? బాగుంది కదా. ఫైన్. ఎనీవేస్, మీరు అయితే నెక్స్ట్ పార్ట్ ఎంజాయ్ చేసి వచ్చేసేయండి. ఈలోగా నేను సడన్ గా జంప్ అయ్యాను అనమాట ఆన్ ఎయిర్ లోకి. ఈ పాట విని వచ్చేసప్పటికి బాగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇస్తా. ఈ పాట వినేసేయండి. దిస్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.

అలా ఒక అద్భుతమైన ఏఆర్ రహమాన్ గారి పాట వినేశారు కదా మీరందరూ. సో నాకు మీరందరూ ఆ పాట వింటుండగా హర్ష గారు కాల్ చేశారు. రాజేశ్వరి గారు వెళ్తూ వెళ్తూ నాలో ఉన్న ఏఆర్ రహమాన్ నిద్ర లేపి వెళ్లిపోయారండి, ఎలాగా అలాగా అని అన్నారు. సో మీలో నిద్ర లేచిన ఏఆర్ రహమాన్ అలానే ఉంచి మీకేం పాట కావాలో చెప్పండి, వేసేస్తానన్నాను. ఆయన ఒక మంచి పాట కోరారు. నెక్స్ట్ది ఏఆర్ రహమాన్ అంటే మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి మన ఎవరికి కూడా లాంగ్వేజ్ బ్యారియర్ కానీ ఇంకే ఇతరితర బ్యారియర్స్ ఉండవు కదండి. మ్యూజిక్ ఈజ్ మ్యూజిక్ టూ ఇయర్స్, అందరికీ నచ్చే మ్యూజిక్. అందులో ఎస్పెషల్లీ ఏఆర్ రహమాన్ గారి మ్యూజిక్ అంటే అదొక రకమైన కనెక్టివిటీ. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు, ముసలి వాళ్ల వరకు, వితౌట్ ఏజ్ బ్యారియర్ అందరు కనెక్ట్ అయిపోతారు ఆయన మ్యూజిక్ కి. అండ్ భాషా భేదం లేదు, ఏజ్ లిమిట్ లేదు మన ఏఆర్ రహమాన్ గారి మ్యూజిక్ కి. ఇదే తరుణంలో మన హర్ష గారు అడిగిన కోరిన పాటని ప్లే చేయడం జరుగుతుంది నెక్స్ట్. సో మనం ఈ సెగ్మెంట్ శ్రీకాంతి హ్యాపీ అవర్ సెగ్మెంట్ ని కొంచెం ముందు స్టార్ట్ చేసేద్దాము అని అనుకున్నాను నేను. కానీ ఎవరైతే ఒకవేళ ఎవరికైనా ఏఆర్ రహమాన్ రిక్వెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. డీటోర్ ని 7 o'clock దాకా కంటిన్యూ చేస్తాను. అండ్ ఐ విల్ సర్టన్లీ ప్లే ద సాంగ్స్ దట్ యూ ఆస్క్ మీ టు ప్లే. అండ్ విత్ దాట్ హియర్ ఈస్ ద రిక్వెస్టెడ్ సాంగ్ బై మన హర్ష గారు.

0: Jayet, come here. Yes, sir. General Malappa, meet this brave officer.
1: అలా మన హర్ష గారు కోరిన అద్భుతమైన పాట వినేసిన తర్వాత నెక్స్ట్ లైన్అప్ చేసేసాను ఇంకొక అద్భుతమైన రిక్వెస్ట్ ని. అది మన సాయి గారు వాళ్ల మిస్సెస్ శాంతి గారి గురించి కోరిన ఒక పాట. కానీ ప్రస్తుతం మనం బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాము. జస్ట్ 1:23 ఉంది. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా ఆ పాట ఒకవేళ మధ్యలో ఆగిపోతే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. నా షో ప్రారంభం అవుతూనే కొంచెంసేపు మాట్లాడిన వెంటనే ఐ విల్ స్టార్ట్ దాట్ సాంగ్. సో మనం బ్రేక్ కి దగ్గరగా ఉండే కారణంతో కొన్ని అనౌన్స్మెంట్స్ అయితే ఒక్కసారి చూసుకుందాం. మన గణేష గురించి చాలా పండగలన్నీ అయిపోయినాయి. శ్రావణ మాసం అయిపోయింది. ఆహా, శ్రావణ మాసం అయిపోవడంతో పాటు మనకి నెక్స్ట్ ఇమ్మీడియట్ గా వచ్చేసేది వినాయక చవితి. సో ఇంకేంటి అసలు మేజర్ పండగ వినాయక చవితి. ఇందాక నుంచి రాజేశ్వరి గారు మెన్షన్ చేస్తున్నట్టుగా రేడియో సురభి ఈజ్ బ్యాక్ విత్ మేక్ యువర్ గణేష, టేక్ యువర్ గణేష. ఎవ్రీ ఇయర్ లాగే ఈసారి కూడా మనం ఈ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్ గా చేయడం జరుగుతుంది. ఈ సాటర్డే అంటే రేపే September 12 10 నుంచి 2 వరకు ప్లీజ్ జాయిన్ us at Radio Surbhi Studio for fun hands on Ganesha making activity. And meme aithe kachithanga clay and molds ni provide chestamandi, and you can get creativity, and sky is the limit for the creativity. Kabatti you can get creative and make your own eco friendly Ganesha with your own hands. So and the best part is it's absolutely free. Registrations levandoi, registrations lev, free meedithanale maadi kuda thanale. Kabatti kachithanga Radio Surbhi Studio ku vachesi ee fun activity lo participate చేయాల్సిందిగా అందరికి వినవి. బ్రేక్ నుంచి వచ్చాక ఎక్కువ మాట్లాడుకుందాం.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 7 PM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: Chappan sir, what you'd like to order?
5: Baya, in the specials me lagara?
4: Actually, there are many. Hot idli, ghee dosa, meedu vada, A to B excluded special thali, bisbelava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and amki paneer tikka, vichami kava parota.
5: Hindi bro, gandhi yepino, and specials matra me adina.
4: Inka unne, chappan tara, meedu padina authentic vegetarian, Jain or vegan food crave chest narante.
6: Adayar Anand Bhavan, A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
7: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
8: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 9194914514. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com. or write to support@mypursue.com.
10: Welcome back. మీరు వింటున్నారు మీ శ్రీకాంతి పోతా ప్రగడ, మీ ఆర్జే ఆఫ్ ద అవర్. దిస్ ఇస్ హ్యాపీ అవర్. హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో తాగేది అనుకుంటున్నారా? అస్సలు కాదు. మనసు నిండా హ్యాపీనెస్ తో నింపేసేదే అసలైన హ్యాపీ అవర్. అదే తీసుకొస్తుంది మీ ఆర్జే శ్రీకాంత్ మీతో. నేనుండిపోతున్నాను మీతో 7 నుంచి 9 PM వరకు. ఈ 2 గంటలు మోల్డన్ని పాటలు, మాటలు, ఆటలతోటి చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోతున్న ఈ కార్యక్రమం. నేను కొంచెం ముందే లాగిన్ అయిపోయాను రాజేశ్వరి గారితో. కొంచెం ప్లీజ్ అండి, నేను లాస్ట్ వీక్ రాలేదు, ఒకసారి కొంచెం ముందే జాయిన్ అయిపోతాను అని చెప్పి తీసుకున్నాను అనమాట. బట్ ఐ ఎంజాయిడ్. కొంతమంది రిక్వెస్ట్ సాంగ్స్ ఉన్నాయి ఇంకా పెండింగ్. సాయి గారు, నేను మీ వాలుకనుల దాన శాంతి గారి గురించి మీరు చెప్పిన పాట నేను మర్చిపోలేదు, నెక్స్ట్ అయితే లైన్అప్ చేసా. బట్ గోయింగ్ బిఫోర్ టు ద సాంగ్, ఈ రోజు మన షో ఈస్ మెయిన్లీ అబౌట్ కిడ్స్ ట్రివియా. కిడ్సే కాదు, మార్చేయాలి. నేను ప్రతిసారి కిడ్స్ ట్రివియా అంటున్నాను, కానీ పేరెంట్స్ అందరూ ఆడుతున్నారు ఈ ప్రోగ్రామ్ ని. సో